ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 12వ తేదీ మంగళవారం. 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ప్రభాత ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 40 సెకండ్లు.

భక్తులు భగవంతుని సేవించేందుకు ఎన్నెన్నో మార్గాలు. పూజలు, అర్చనలు, ఆరాధనలు, స్తోత్రాలు, భజనలు, ఇంకా ఇంకా ఎన్నెన్నో. కానీ భగవంతునికి భక్తులిచ్చే హారతి మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే.

ఇది ఈరోజు ప్రార్థన కార్యక్రమం. రేపు ఉదయం 6:10 ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో శ్రీ గణేష స్తుతి ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ప్రసారమయ్యే ఇయాల్టి కార్యక్రమాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 అంబడల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన ఆ ఓం చాంటింగ్ గురించి నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన యోగ శిక్షకులు మత్స్యగజేందర్ అందించే విశేషాలు, ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగం దాని పరిణామ క్రమం గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి రచయిత బి మురళీధర్ అందించే విశేషాలు, కోడి గురించి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందించే లఘు ప్రసంగం ఉంటుంది. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతాయి. కెవి నరేందర్ రాసిన కథమానం భవతి 101 కథలు సంపటి నుంచి 8:30 కథనం కార్యక్రమంలో షెఫీ బుక్ స్టాల్ కథ వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఎనిమిది గంటల 45 నిమిషాలకు సింగడి సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 10:00 10 గంటలకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది.

పదిన్నరకు ఆకాశవాణి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఉంటాయి. పగలు 3 గంటలకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. సాయంకాలం 5 గంటలకు మాట చెప్పునరి పాటేనునరి శ్రోతలు కోరిన సినిమా పాటలతో మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలు మొదలవుతాయి.

కుట్టుపనిలో మార్పులు మనుగడ. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ముప్పుడివారు శారదతో యు దినేష్ పెట్టిన ముచ్చట ఇదైనాక వెదురు బొమ్మల తయారీ గురించి నార్నూరుకు చెందిన సునార్కర్ పద్మతో జి గంగమ్మని పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది ఈ సాయంకాలం 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో. పల్లె పదాలు కార్యక్రమంలో సాయంకాలం 6:20 ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు, తర్వాత జైనాథ్ మండలం మాకుడ గ్రామానికి చెందిన ఆకోజి పురుషోత్తం బృందం పాడిన గూడలింగయ్య తత్వాలుంటాయి.

0: ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇవాళ అంశం పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి, రైతు శ్రోతలు అడిగే ప్రశ్నలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలుంటాయి ఈ రాత్రి 7:00 కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత భారత్, 8:00 ఉషారు, ఉషారైన పసందైన సినిమా పాటల కార్యక్రమం. ఆకుపచ్చ సూర్యోదయం, డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 35వ భాగం నవలతో కార్యక్రమంలో ఈ రాత్రి 9:30 సుమనస్పతి రెడ్డి కంఠంలో ఉంటుంది. చిత్రా సింగ్ పాడిన గజళ్లు షామే గజల్ కార్యక్రమంలో రాత్రి 9:45 ఎరుకల నాంచారి ఒగ్గు కథ 4వ భాగం వినిపిస్తారు. మన పురాణాలు కార్యక్రమంలో రాత్రి 10:00 మంచిర్యాల జిల్లా భీమిని మండలం వేగాం గ్రామానికి చెందిన కర్రె రమేష్ బృందం. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి కొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సాం రాష్ట రాజధాని గౌహటీకి చేరుకున్నారు. ఈ ఉదయం 10:00 గౌహటీలో జరగనున్న హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: ఈనాడు ప్రైవేట్ సెక్టర్ లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావలసిన నిధులను 26,674 కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్ లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏ మాత్రం నిధుల లోపం లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది.
1: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడుకుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హాల్ట్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్టంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం నిన్న సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను మంత్రి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామానాయుడు వివరిస్తూ,
3: ఒక మంచి డేట్ టు టైమ్ తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027కు జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పీఎం కేఎస్వై ఏదైతే ఉందో 3R సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివలసింది కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
1: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీసెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు రెండు విడతలుగా ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ విడత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేత కార్మికులకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. చేనేత సహకార సంఘాలకు కేటాయించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలియజేస్తూ,
4: ఆఫ్కోలో ఈ మధ్యలో చేసిన ప్రొక్యూర్మెంట్ ది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్ని రాసివ్వండి, ఖచ్చితంగా దాన్ని కూడా మరి ఎదర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేపిస్తాం. లెవరీ కూడా మేము కొంటాం, అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి, మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా లెవరీ ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. మరి యాన్ సబ్సిడీ విషయము, జీఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
1: సమాజంలో వైద్య సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్న నర్సులు అందజేస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 1820వ సంవత్సరం మే 12వ తేదీన ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854వ సంవత్సరంలో సంభవించిన క్రిమియన్ యుద్దంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలందించారు. రాత్రి సమయాలలో కూడా గాయపడ్డ సైనికులకు నూనె దీపం సహాయంతో వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అని పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5 గురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నెల్లూరుకి చెందిన బి వనజకుమారి, విజయనగరానికి చెందిన సిఆర్ శంషేర్, మచిలీపట్నానికి చెందిన కె సుగంతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లాకు చెందిన కె సావిత్రులను పరిశోధన, బోధన, రోగుల సేవలు వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక సభకు హాజరు కావాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సామూహిక ప్రతిజ్ఞ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గతంలో సూచించారు. గవర్నర్ సూచనల మేరకు సభ నిర్వహించి విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్ష సూచనలు ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీసెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సమయం 6:55 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సంస్కృతంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ప్రారంభించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఉట్నూరులో ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించగా సుమారు 250 మంది ఆదివాసీలు హైదరాబాద్ లోని చారిత్రక విద్యా ప్రదేశాలను సందర్శించారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఇది ఆదివాసీల సాంస్కృతిక అవగాహనకు, విద్యాభివృద్దికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చిన్నతనం నుంచే రహదారి నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదిలాబాద్ లో జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలను ప్రత్యక్షంగా వివరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాలు కాపాడే రహవీర్ అవార్డు ద్వారా నగదు బహుమతి ఇస్తున్నట్లు పేర్కొంటూ హెల్మెట్ ధరించడం, సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. రహదారి భద్రతను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీని ద్వారా బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతలోని కీలక అంశాలను వివరించారు. ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు, నివారణోపాయాల గురించి ప్రజలకు వివరించే ఉద్దేశంతో ఈ ప్రచురణలను రూపొందించినట్లు తెలిపారు. బాలల రక్షణ, వారి ఉజ్వల భవిష్యత్తు ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా సంక్షేమాధికారి మిల్కా పేర్కొన్నారు. గురుకుల విద్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా సంక్షేమాధికారి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. టీనేజ్ గర్భాలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని, విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ, ఆపదలో ఉన్న బాలలు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ను సంప్రదించాలని కోరారు. సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా వివరించారు. దేశాభివృద్దికి కీలకమైన జనగణన లో భాగంగా సెల్ఫ్ ఎనిమరేషన్ విధానాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా సమాచారంలో తప్పులు దొరికే అవకాశం ఉండదన్నారు. నమోదు పూర్తయిన తర్వాత వచ్చే క్యూఆర్ కోడ్ను గణన అధికారికి చూపిస్తే సరిపోతుందని, ఈ సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు ప్రాధాన్యత వహిస్తాయని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమాచారం అందించి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంట కోతల అనంతరం మిగిలే అవశేషాలను తగులబెట్టకుండా శాస్త్రీయ పద్దతుల్లో భూమిలో కలియ దున్నడం ద్వారా భూసారాన్ని కాపాడాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి రైతులకు సూచించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల హానికర వాయువులు విడుదలై వాయు కాలుష్యం పెరగడమే కాకుండా భూమిలోని కీలక పోషకాలు, మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయని హెచ్చరించారు. దీనివల్ల సాగు ఖర్చులు పెరిగి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. దీనికి బదులుగా రోటవేటర్ ద్వారా వ్యర్థాలను ఎరువుగా మార్చాలని, కంపోస్టు తయారీ లేదా మల్చింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్దతులను అనుసరించి పర్యావరణాన్ని, నేల ఆరోగ్యాన్ని సంరక్షించాలని ఆయన కోరారు. ఇది దీర్ఘకాలంలో రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని వివరించారు. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖాధికారి రాజేశ్వర్ ఆకాంక్షించారు. ఆదిలాబాద్ లోని బంగారిగూడ కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఖగోళ అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ, కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పద్ధతుల్లో నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో జిజ్ఞాస పెరుగుతుందని తెలిపారు. ఒకప్పుడు ప్లానిటోరియంలో మాత్రమే ఉండే ఇలాంటి సౌకర్యాలు నేడు పాఠశాల స్థాయిలోనే అందుబాటులోకి రావడం గొప్ప పరిణామమని కొనియాడారు. ఈ ల్యాబ్లోని పరికరాలను సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
1: ఇంతవరకు ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించారు శ్రీ జి సాయన్న. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి.

0: వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార ధాన్యాల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్ లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జాతీయ వనరులపై పడే భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ ప్రభావాన్ని చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో మనమందరం కలిసికట్టుగా మన విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి చిన్న పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: दुनिया लगातार अस्थिर परिस्थितियों से गुजर रही है. पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां और अब पश्चिम एशिया में बढ़ता तनाव. अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है. ऐसे समय में देश को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता. आज जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें.
0: వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ స్పష్టం చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా మన గ్రామాల్లోని, నగరాల్లోని, దేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయగలుగుతామని ఆయన అన్నారు. గత దశాబ్దాల్లో దేశం యుద్దం లేదా మరేదైనా పెద్ద సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారం గురించి చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నగరంలోని ఖానాపాడా ఏరియాలో ఉన్న వెటర్నరీ కాలేజ్ ప్లే గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు, అసోం గణ పరిషత్, బీపీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 2వ సారి కాగా, అసోంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇది వరుసగా 3వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకుడు నితిన్ నబీన్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. భారతీయ జనతా పార్టీ, అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్తో కూడిన ఎన్డీఏ కూటమి 126 స్థానాలున్న అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వంట అవసరాల కోసం ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న న్యూఢిల్లీలో పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమాపేశంలో పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ డిస్టిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడా స్టాక్ అయిపోయినట్లు నివేదికలు అందలేదని చెప్పారు. గత 3 రోజుల్లో 1,44,00,000 సిలిండర్ల బుకింగ్ల కను 1,26,00,000 కంటే ఎక్కువ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా కార్ పూలింగ్ ప్రోత్సహించాలని ప్రధానమంత్రి చేసిన విన్నపాన్ని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
2: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुनें, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं.
0: రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, 2026 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి దేశంలో ఎరువుల నిల్వలు 51% పైగా ఉన్నాయని, సంక్షోభం తర్వాత కూడా ఎరువుల దేశీయ ఉత్పత్తి దిగుమతులు 76.78% నమోదయ్యాయని చెప్పారు.
3: For the season of Kharif 2026, the stock is more than 51%. The fertilizer stock is comfortable and the MRP of major fertilizer remains very much the same. The domestic production and import of fertilizer after the crisis period has been 76.78 and the imports that have reached our shores is 19.94 LMT. So a total of 97 lakh metric ton of fertilizer has been added to the availability after the crisis situation.
0: దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యానికి సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోషోను కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోషో సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీకాలాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సరిహద్దుల అవతల నుంచి ఎదురయ్యే ఎటువంటి దుశ్చర్యలైనా తిప్పికొట్టేందుకు మన దేశం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న ఆయన, భారతదేశం దశాబ్దాలుగా ఉగ్రవాదం వల్ల బాధపడుతోందని, ఇకపై దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్ లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ప్రధానంగా ఎండగా ఉంటుంది. సాయంత్రం వరకు అక్కడక్కడ ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం ఉంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: ఎక్కువ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 57%, గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఇయాల్టి వాతావరణం.

0: అమ్మడాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయం సలహా.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: మిరప పంటలో పూత రాలటం కానీ, ఏదైతే పంట గిడసబారిపోయి లేదంటే పంట అధికంగా ఈ ముడుచుకుపోయి ఆకులన్నీ ఇలా అయినప్పుడు రైతు సోదరులు కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా కొన్ని జీవరసాయనాలు వాడాల్సి వస్తుంది. అలానే మామూలుగా రైతులు వాడుకునే రసాయన క్రిమి సంహారక మందులు కూడా వాడుతూనే ఉంటారు. ఈ జీవరసాయనాల్లో మనకి లెకానిసిలియం లెక్కాని ఇది ఒక జీవరసాయనం అండి. ఇది ప్రత్యేకంగా రసం పీల్చే పురుగుల కోసమే తయారు చేయబడి ఉన్నది. ఈ లెకానిసిలియం లెక్కాని ఎకరానికి ఒక కిలో కాని ఒక లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవడం, అలానే దీనితో పాటు కాని లేదంటే ఇది స్ప్రే చేసిన ఒక 10 రోజులకు బవేరియా బెసియానే అనే ఇంకొక జీవరసాయనం కూడా పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోగలుగుతాం. ఒకటి లెకానిసిలియం లెక్కాని 10 రోజులాగి ఏదైతే బవేరియా బెసియానా లేదంటే ఇవి రెండు కలిపి కూడా వాడుకోవచ్చు. మూడవది ఏంటంటే వేప నూనె ఒకసారి పిచికారీ చేసుకోవడం. ఇవి కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కెమికల్స్ అంటే రసాయనిక పురుగు మందులు, ఇవి వచ్చే వరకు ఫిప్రోనిల్ మనం ఎకరానికి 400 ml పిచికారీ చేసుకోవాలి. టోల్ఫెన్ పైరాట్ కూడా ఎకరానికి 400 ml పిచికారీ చేసుకోవాలి. ఇలాగ మనము పురుగు మందులు కూడా వాడినప్పుడు పురుగు మందుల యొక్క జాతి మార్చి రసాయనిక మందులు మార్చినప్పుడు ఈ తామర పురుగులో ఏదైతే పురుగు మందులు తట్టుకునే శక్తి ఉందో ఇది స్లోగా డెవలప్ అవుతుంది. చాలా వరకు మనం గమనిస్తూ ఉంటాము తామర పురుగు చాలా రకాల పురుగు మందులకి కాస్త దానికి తట్టుకునే శక్తి అనేది డెవలప్ అయి ఉన్నది. ఎందుకంటే చాలా సార్లు రైతు సోదరులు ఒకే జాతికి చెందే పురుగు మందులు పదే పదే వాడుతూ ఉంటారు.

0: అలా కాకుండా వీటిని మనం రకరకాల పురుగు మందులు ఉన్నాయి కాబట్టి ప్రతిసారి ఒక్కొక్క జాతికి చెందే పురుగు మందులు అన్నది వాడాల్సి ఉంటుంది. అలానే ఫ్లూబెండియమైడ్ అయితే మనం లీటర్ నీటికి 0.3 ml ఈ ఫ్లూబెండియమైడ్ ని వాడుకోవచ్చు. టోల్ఫెన్ పైరాట్ కానీ ఫిప్రోనిల్ కానీ వాడుకుని అలానే ఈ రసాయనిక మందులు జీవరసాయనాలు అన్ని కూడా ఒకటి మార్చి ఒకటి మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఏదైతే ఈ తామర పురుగులో ఈ పురుగు మందుల్ని తట్టుకునే శక్తి ఉందో అది చాలా వరకు తగ్గుతుంది.
1: మిరప పంటలో తామర పురుగు నివారణకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత అందించిన వ్యవసాయ సలహా అదే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి ప్రసారమవుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం ఇది. చరిత్రలో ఈరోజుకున్న ప్రాముఖ్యతను చూసుకుంటే సమాజ సేవకురాలు నర్సు ఫ్లోరెన్స్ నైటింగిల్, నాదస్వర విద్వాంసులు షేక్ చినమౌలానా, ప్రముఖ జానపద కళాకారిణి వింజమూరి అనసూయాదేవి జయంతి, ఇంకా ఈరోజు నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

0: సమాజ సేవకురాలు నర్సు ఫ్లోరెన్స్ నైటింగల్ జయంతి ఈరోజు 1820 మే 12 యునైటెడ్ కింగ్డమ్ లో జన్మించింది. సామాజిక సంస్కర్త, గణాంకవేత్త మరియు ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు. క్రిమియన్ యుద్ధంలో గాయపడిన సైనికుల సంరక్షణకు నిర్వహించింది. ఈమె పరిశుభ్రత, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా మరణాల రేటును తగ్గించింది. ముఖ్యంగా రాత్రిపూట గాయపడిన సైనికులతో తిరుగుతూ చికిత్స చేయడం వల్ల ఈమెకు ద లేడీ విత్ ద ల్యాంప్ అని పిలుచుకునేవారు అభిమానులు. 1860లో లండన్లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో తన నర్సింగ్ స్కూల్ను స్థాపించి నర్సింగ్కు పునాది వేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి నర్సింగ్ స్కూల్. ఫ్లోరెన్స్ నైటింగల్ గౌరవార్థం ప్రతి ఏడాది ఆమె జన్మదినమైన మే 12వ తేదీన, అంటే ఈరోజు, అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: మనసును ప్రశాంతపరిచి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగించే ఆఓం చాంటింగ్ గురించి యోగమనే అదృష్టం శీర్షికన నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన యోగా శిక్షకుడు మచ్చ గజేందర్ అందిస్తున్న విషయాలు ఇప్పుడు విందాం.
2: ఈరోజు చేసే యోగా ప్రక్రియలో భాగంగా ఆఓం చాంటింగ్ని చేయడం ఎలా, ఈ ఆఓం చాంటింగ్తో ఏ విధమైన బెనిఫిట్స్ మనం పొందవచ్చో ఆఓం చాంటింగ్తో మనం చేసి చూద్దాం. శ్వాస పైన ధ్యాసించుతూ అకార ఉకార మకార శబ్దాన్ని ఉచ్చరిస్తూ మన బాడీలో ఉన్నటువంటి పూర్తి పార్ట్స్ అన్నింటికి యోగ నిద్రను ఎలా చేశామో ఆఓం చాంటింగ్తో కూడా మన యొక్క శరీరాన్ని అదేవిధంగా మనం యాక్టివేట్ చేస్తూ వస్తాం. చేస్తున్నప్పుడు పూర్తిగా మన యొక్క అరికాలల నుంచి తల వరకు గమనిస్తూ వెళ్తాం. అకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు పూర్తిగా ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మన యొక్క అరికాల నుంచి పొట్ట వరకు దృష్టి కేంద్రీకృతం చేస్తాం. అదేవిధంగా ఉకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మన యొక్క పొట్ట భాగం నుంచి హార్ట్ చక్ర వరకు దృష్టి కేంద్రీకరిస్తాం. అదేవిధంగా మకారాన్ని జపిస్తున్నప్పుడు పూర్తిగా మన యొక్క శిరస్సు పైన దృష్టి కేంద్రీకరిస్తాం. ఈ యొక్క ప్రక్రియ ద్వారా మన యొక్క బాడీని మొత్తం కూడా యాక్టివేట్ చేస్తూ వస్తాం. చేస్తున్నప్పుడు మనకు మానసిక సమస్యలతోటి సతమతమవుతున్నప్పుడు ఆఓం చాంటింగ్ చేసినట్లయితే ఆ యొక్క ఒత్తిడి గల లైఫ్ని అదేవిధంగా డిప్రెషన్ను భయాందోళన నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఆ ఉచ్చారణ ద్వారా మన యొక్క నోటి లోపల లాలాజలం స్రవింపబడి నాలుక అనేది పలచబడుతుంది. దాంతో కూడా ఇది పక్షవాతం వచ్చినటువంటి పేషెంట్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా నరాల బలహీనతతో సతమతమయ్యే వారికి కూడా బాడీ అనేది వైబ్రేట్ కావడం వల్ల న్యూరోకాణాలన్నీ కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ జపిస్తున్నప్పుడు అకారాన్ని మామూలుగా బేసిక్గా ఏంటంటే మొదట్లో మనం ఏది 3 సార్లు ఉచ్చరిస్తాం ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి మనం కౌంటింగ్ని పొడిగిస్తూ వెళ్తాం. 3 సార్లు, 6 సార్లు, 8 సార్లు, 12 సార్లు ఇలా 21 టైమ్స్ వరకు కూడా మనం ఉచ్చరించవచ్చు. చేస్తున్నప్పుడు మాత్రం పూర్తి ధ్యాసను శ్వాస పైన నిమిటితం చేస్తూ మన యొక్క అరికాల నుంచి పొట్ట వరకు గమనిస్తున్నప్పుడు అకారాన్ని జపిస్తాం. ముందుగా మనం 3 సార్లు అకారాన్ని జపిద్దాం. పూర్తిగా పొట్ట నిండా గాలి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత వదులుతున్నప్పుడు ఆ యొక్క శబ్దం పైన దృష్టి నిలుపుతాం.

3 ఉచ్చారణ తర్వాత ఒక 5 సెకండ్స్ అరికాళ్ళ నుంచి మన యొక్క పొట్ట వరకు దృష్టి నిలుపుతాం. అదే విధంగా ఇప్పుడు ఉకారాన్ని జపిస్తాం. ఉకారాన్ని జపిస్తున్నప్పుడు మన యొక్క పొట్ట నుంచి 8 చక్రా వరకు దృష్టి కేంద్రీకృతం చేస్తాం. ఇప్పుడు ఉకారాన్ని 3 సార్లు జపిస్తాం.

అదేవిధంగా ఫ్యూ సెకండ్స్ కొన్ని క్షణాల పాటు ఆ యొక్క స్థితిని దృష్టికరిస్తాం, పొట్ట నుంచి గొంతు భాగం వరకు. అదేవిధంగా మకారాన్ని జపిస్తాం, మూడుసార్లు జపిస్తున్నప్పుడు పూర్తిగా శిరస్సు పైన దృష్టి కేంద్రీకృతం చేస్తాం.

ఇలా మన యొక్క బాడీని ఆవంతో ఉచ్చరిస్తున్నప్పుడు పూర్తిగా అనలైజ్ చేస్తూ అరికాల నుంచి తల వరకు వైబ్రేట్ చేస్తూ వెళ్తాం. ఇప్పుడు మూడింటిని ఎలా అయితే డివైడెడ్గా ఏది మూడుసార్లు ఉచ్చరించామో, ఇప్పుడు ఒకే శ్వాసలో మూడింటిని ఉచ్చరిస్తూ పూర్తి శరీరాన్ని మనం వైబ్రేట్ చేస్తూ ఉంటాం. అది ఎలానో చూద్దాం.

0: ఇలా ఆఓం చాంటింగ్తో పూర్తిగా మన యొక్క శరీరాన్ని వైబ్రేట్ చేస్తూ మనకున్నటువంటి మానసిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఈ యొక్క ప్రక్రియను మనం చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు పూర్తి ధ్యాసను శ్వాసపైన, అదేవిధంగా ఉచ్చారణపైన కొనసాగించినట్లయితే మనకున్నటువంటి సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఇలా ఆఓం చాంటింగ్తోని మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు చూసుకున్నట్లయితే న్యూరో ప్రాబ్లమ్స్ చూసుకుంటే నరాల సమస్యకు సంబంధించి, అదేవిధంగా పార్కిన్సన్ ప్రాబ్లం కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, భయభ్రాంతి గల వాతావరణంలో గడుపుతున్నట్లయితే ఎవరు లేకపోయినా కానీ మనసులో ఏదో కనిపిస్తున్నట్టుగా దాన్ని తలుచుకుంటూ భయభ్రాంతికి లోనవ్వడం, నిద్రలో లేచి మేల్కొన్నట్టుగా నడవడం, ఇటువంటి సమస్యలతోటి బాధపడుతున్నప్పుడు మనం ఈ తరహాలో ఈ చాంటింగ్తో కనుక మనం చేసుకున్నట్లయితే ఇటువంటి సమస్యల నుంచి మనం ఉపశమనానికి ఆస్కారం చూపిస్తుంది ఆఓం చాంటింగ్ అనేది.
1: ఆఓం చాంటింగ్ గురించి యోగముని అదృష్టం శీర్షికన నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన యోగా శిక్షకుడు మత్స్య గజేందర్ అందించిన ప్రసంగం అదే.

ఈ నాదస్వరం వింటుంటే షేక్ చినమౌలానా అని గుర్తుకొస్తుంది అందరికీ. ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్ చినమౌలానా జయంతి ఈరోజు. 1924 మే 12 ప్రకాశం జిల్లాలో జన్మించారిన షేక్ ఆదం సాహెబ్ వద్ద నాదస్వర వాద్యంలో శిక్షణ పొందారు. సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన చినమౌలానా శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు. దేశదేశాల్లో నాదస్వర కచేరీలు నిర్వహించిన ఆయన అమెరికా, హాంకాంగ్ లాంటి ఎన్నో దేశాలు పర్యటించారు. రాముణ్ణి, కృష్ణుణ్ణి, అల్లాని తన నాదస్వరంతో పూజించారు. తమిళనాడు ప్రభుత్వంచే కళైమామణి, భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులతో పాటు గంధర్వ కళానిధి, నాదకళ, నాదస్వర కళానిధి, సంగీత విద్వన్మణి లాంటి సత్కారాలు ఎన్నో పొందారు. 1999 ఏప్రిల్ 13 శ్రీరంగంలో తన 74వ ఏట మరణించారు షేక్ చినమౌలానా. షేక్ చినమౌలానా మరణానంతరం అతని మనవళ్లు తమ తాత జ్ఞాపకార్థం డాక్టర్ చినమౌలానా మెమోరియల్ ట్రస్టును స్థాపించి నాదస్వర సంగీతం ప్రాముఖ్యతను ప్రపంచీకరించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది ఈ ట్రస్ట్. అర్హులైన విద్యార్థులకు నాదస్వర వాయిద్యాలను అందజేయడం, ఔత్సాహికులైన నిరుపేద కళాకారులకు తోడుగా నిలుస్తోంది ఈ ట్రస్ట్.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి ప్రసారమవుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మన జిల్లాలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఉంది. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, జొన్నల్ లాంటి పంటలు పండే నల్లరేగడి భూములున్నాయి మన దగ్గర. వ్యవసాయం గురించి ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగం, దాని పరిణామ క్రమం గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి రచయిత బి మురళీధర్ అందిస్తున్న విషయాలు ఇప్పుడు విందామా.
3: ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 3 రకాల పంటల సరళి ఉండేది. నిర్మల్ మంచిరాల్లో నీటి వనరులు కొంత తక్కువగా ఆదిలాబాద్ బోత్ ఉట్నూర్ ప్రాంతాలలో ఎక్కువ భాగం అతిసారవంతమైన నల్లరేగడి నేలలున్నాయి. దట్టమైన విలువైన టేక అడవులు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణులు ఈ జిల్లాకు దక్షిణాన పెట్టని కోటలుగా ప్రకృతి సంపదతో నిండి ఉన్నాయి. జిల్లా వ్యవసాయ రంగాన్ని అవలోకించే ముందు కొన్ని వందల ఏళ్ల కిందటి నుండి పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయిక సాంకేతిక వ్యవసాయాన్ని కూడా కొంచెం ప్రస్తావించుకోవాల్సి ఉంది. కొన్ని శతాబ్దాల చరిత్రను పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో అనాదిగా ప్రకృతి వనరులు అపారంగా ఉంటూ వస్తున్నందున మనుగడ కోసం పోరాటం అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ జరుపుతున్న అనేక మానవ జాతులు సారవంతమైన నివాసయోగ్యమైన సౌకర్యవంతమైన ప్రాంతాలను అన్వేషిస్తూ వలస వచ్చిన క్రమంలో ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో వందల ఏళ్ల కిందటే స్థిరపడిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో 3 కాలాలు, 6 ఋతువులు తమ తమ పతాక స్థాయికి చేరుతాయి. వర్షాకాలం 1100 mm నుంచి 1200 mm వరకు వర్షం పడుతుంది. చలి కనిష్టంగా 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పడిపోతుంది. ఎండాకాలం అయితే 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాదాపు మన రాష్ట్రంలో కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే అన్ని కాలాలు అధికంగా నమోదవుతాయి. ఇవన్నీ ఇప్పటి లెక్కలు. కొన్ని వందల ఏళ్ల కింద ఈ 3 కాలాలు దాదాపు ఇంతకు రెట్టింపుగానే ఉండి ఉంటాయి. అటవీ సంపద తరిగిపోతున్న కొద్దీ ఈ కాలంలో ఊహించని మార్పులు వస్తూనే ఉంటాయి. ఈ 3 కాలాలే ఇక్కడ పంటల సరళిని అంటే క్రాపింగ్ ప్యాటర్న్ను నిర్ణయిస్తాయి. నిజానికి ఆదిలాబాద్ జిల్లాలోని మిశ్రమ నేలల్లో 40 రకాల పంటలు పండుతుండగా మా తరం వాళ్ళందరం చూశాం. నల్లరేగడి నేలల్లో 40 రకాల పంటలు అనే సామెత కోసమే కాకుండా నిజంగా ఇక్కడ 40 కన్నా ఎక్కువ రకాల పంటలే పండేవి. ఆ పంటల పేర్లు ఇదిగో ఇవి: జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, బుర్కులు, మక్కలు, రాగటి వడ్లు, తొగళ్ళు, పెసర్లు, మినుములు, శనగలు, అట్నాలు, నువ్వులు, పల్లీలు, ఆముదం, కుసుమలు, అవిసెలు, మిర్చి, అనుములు. ఇక్కడికి 20 రకాల పంటలు. ఇదిగో ఇంకా 20. బుడిమ పండ్లు, దోసకాయలు, బీరకాయలు, వంకాయలు, టమాటలు, చిక్కుడుగాయలు, గోరుచిక్కుడుగాయ, బెండకాయ, ఆవాలు, మెంతులు, జీలకర్ర, సోపు, ధనియాలు, పుంట్లు, అలసంద, ఉలవలు, గోధుమలు, పొద్దుతిరుగుడు పూలు, పసుపు, చెరుకు, నల్ల నువ్వులు, గడ్డి నువ్వులు, అల్లం, కాలీఫ్లవర్, ఇంకా ఇవి కాకుండా 4-5 రకాల ఆకుకూరలు. ఇవి కాకుండా రకరకాల పండ్లు: మామిడి, జామ, సంత్రా, మూసంబి, నిమ్మపండ్లు, అరటిపండ్లు, సపోటా, సీతాఫలాలు, రామాఫలాలు, ఉసిరి. వీటిలో కొన్ని మిశ్రమ నేలల్లో పండేటివి, మరికొన్ని భారీ నల్లరేగడి భూముల్లో పండేటివి, మరికొన్ని అటవీ పొలాలు కూడా ఒకప్పుడు ఈ జిల్లాలో సమృద్ధిగా దొరికేవి. వాటిలో మర్రి పండ్లు, తునికి పండ్లు, పరికి పండ్లు, ఇరికి పండ్లు, మేడి పండ్లు, ఈత పండ్లు, అల్లనేరేడు పండ్లు, రేనబండ్లు, ఇప్ప పువ్వు, తవిసిబంక, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పిన దినుసులు, పండ్లు, పంటలు అన్నీ కలిపితే దాదాపు 70 రకాల ఆహార దినుసులు సమృద్ధిగా విస్తారంగా ఈ జిల్లాలో దొరికేవి. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని మాయమైపోయినా మరికొన్ని మిగిలి ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 50 ఏళ్ల కిందటి వరకు వ్యవసాయం ఒక పద్ధతిలో సాగితే 50 ఏళ్ల నుండి ఊహకందనంత కొత్త పుంతలు తొక్కింది. ఈ ఆధునిక వ్యవసాయంలోని అధిక దిగుబడులనిచ్చే సంకరజాతి ఆహార పంటలు వాటి అసలైన రుచిని కోల్పోవడం చాలా విషాదం. అయితే హరిత విప్లవకర్తలు అంటే వ్యవసాయ శాస్త్రజ్ఞులు మాత్రం ఆధునిక ప్రపంచానికి ఆహార ఉత్పత్తిని పెంచడం మాత్రమే మార్గమని ఘంటాపథంగా చెప్తున్నారు. వారు అంటున్నది ఏమిటంటే, ప్రపంచ జనాభా రోజు రోజుకు పెరిగిపోతుంది, జనాభాకు తగిన స్థాయిలో పంట సాగు భూమి విస్తీర్ణం అయితే పెరగదు కదా, కాబట్టి అందుబాటు ఉన్న భూమిలోనే అధిక దిగుబడినిచ్చే రకాలను వేసి పండించితే తప్ప ఇప్పుడు పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చలేము, లేకపోతే ప్రపంచం భయంకరమైన కరువులను ఎదుర్కోవలసి ఉంటుంది అని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. సంకరజాతులకు చీడపీడల బాధలు ఎక్కువ కాబట్టి క్రిమిసంహారక మందులు వాడవలసిందే. ఆ మందుల అవశేషాల ప్రభావం ఆహార దినుసుల్లోనూ చివరికి తల్లిపాలల్లోనూ కనిపించి మానవ జాతి ఆరోగ్యానికి ఎంతో చేటు చేస్తున్నది. కాబట్టి జన్యు మార్పిడి పంటల్ని నిషేధించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి దేశవాళీ రకాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయంపై ఎన్నో పరిశోధనలు చేసిన సేంద్రియ వ్యవసాయ ప్రియులు అంటున్నారు. మరి ఏ వాదంలో ఎంత నిజముందో కాలం నిర్ణయిస్తుంది. కానీ అంతవరకు ఒక్క ఆకలి చావు కూడా లేని ప్రపంచాన్ని చూడాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఒకప్పటి వ్యవసాయంలోని కొన్ని సాగు పద్ధతులు సాంప్రదాయకాలుగా అనిపించిన వాటి వెనుక ఒక ఖచ్చితమైన సాంకేతికత, నైపుణ్యం ఇమిడి ఉన్నాయి. వాటినే ఇప్పుడు శాస్త్రజ్ఞులు కూడా కొంత ఆధునీకరించి చెప్పడం గమనించవలసిన విషయం. వారి సాంకేతిక విజ్ఞానానికి పాత పద్ధతులను జోడించి మరీ చెప్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు తెగుళ్ల చీడపీడలను తట్టుకోవడానికి అంతర పంటల సాగు చాలా మంచి మార్గమని వ్యవసాయ నిపుణులు ప్రచారం చేస్తున్నారు. మన సాంప్రదాయిక రైతులు ఈ అంతర మిశ్రమ పంటల పద్ధతిని కొన్ని వందల సంవత్సరాల క్రితమే పాటించడం వలన ప్రకృతి సమతుల్యత, ఈకోలాజికల్ బ్యాలెన్సింగ్, పర్యావరణ పరిరక్షణ మొన్నమన్నటి వరకు సహజంగానే జరిగేవి. క్రిమికీటకాల విడద లేకపోవడం వలన రసాయన మందుల ఊసే ఉండేది కాదు, సహజమైన ఆహారం లభించేది. ఆనాటి మిశ్రమ అంతర పంటల సరళి గురించి కొన్ని విశేషాలు చెప్పుకోవాల్సి ఉంది. దేశవాళీ పత్తిని సరితలతో అంటే వెదురు బొంగులతో సాళ్లల్లో పోసేవారు. ఆ పత్తి పంటలోనే కందులు, మినుము, పెసరి, నువ్వులు, పుంట్లు, ఆమ్లాలు, దోస, బుడిమ, తెల్లజొన్నలు, మిరప చెట్లు, ఇట్లా పత్తి పంటలో 10 రకాలు అనే సామెత ప్రకారం అంతర మిశ్రమ పంటలు పండించేవాళ్ళు. ఆముదం, ఉంటి, పత్తి ఈ 3 వృక్షశాస్త్ర వర్గీకరణ అనుసరించి ఒకే కుటుంబానికి చెందినవి. ఈ పంటలను ఆశించే చీడపీడలు అన్నిటి మీద ఆశించడంతో ఆర్థికంగా నష్టం చేయని స్థాయిలో మాత్రమే ఉండేవి. దోస, బుడిమ, మినుము, పెసర లాంటి పంటలకు రసం పీల్చి పురుగులు ఆశించినా వాటి స్థాయి తక్కువ ఉండేది. నువ్వులు, కందులు పెద్దగా చీడపీడల బిడద లేకుండానే అధిక దిగుబడులు ఇచ్చేవి. పుష్కలమైన పశువుల పెంట అందుబాటులో ఉండేది. వ్యవసాయ రంగానికి అనుబంధ రంగమైన పశువుల సంపద కూడా ఈ జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ఉండేది. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లా పప్పు దినుసు పంటలకు పెట్టింది పేరు. పెసర, మినుము, కంది, శనగ, బొబ్బర్లు ఇక్కడ బాగా పండేవి. బొబ్బర, శనగ, కంది లాంటి రకాలను వచ్చే సంవత్సరానికి విత్తనాలుగా నిల్వ చేయడం కష్టమైన పని. ఆ కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గిరిజనులకు ఈ విత్తన పరిరక్షణ పద్ధతి బాగా తెలుసు. అడవిలో దొరికే గరుకుగా ఉండే గగ్గిరాకులతో పెద్ద డొప్పలు అంటే సంచిల్లాగా కుట్టి ఆ సంచీలలో నిల్వ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా పుచ్చు పురుగు దరిచేరకుండా విత్తనాలు క్షేమంగా ఉండేవి. ఇప్పుడేమో రసాయన మందులు కలిపి నిల్వ చేస్తున్నారు. అయితే పరిణామ క్రమంలో అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లే వ్యవసాయ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆధునిక వ్యవసాయంలో అధిక దిగుబడులు అనేది లక్ష్యంగా ఉన్నా ఆ లక్ష్యాన్ని సాధించడానికి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొనడమే కాకుండా మానవజాతి రసాయన కాలుష్య కూరలో చిక్కుకుపోయింది. ప్రతి పంటలో సంకరజాతి రకాలను ప్రవేశపెట్టడం వలన దేశవాళీ రకాలు కనుమరుగైపోయాయి. ప్రభుత్వాలు కూడా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వాణిజ్య పంటల్లో సమగ్ర ప్రత్తి అభివృద్ధి పథకం లాంటి ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలు మొదట్లో మంచి ఫలితాలను ఇచ్చినా తర్వాతి కాలంలో ఎంత వికటించాయన్నది అందరికీ తెలిసిందే. రైతులు ఆహార పంటల విస్తీర్ణాన్ని తగ్గించి ఒక్క ప్రత్తి పంట విస్తీర్ణాన్ని విపరీతంగా పెంచి అధిక లాభాల కోసం అరులు చాపడం మొదలైంది. ప్రతి పంట తెల్ల బంగారం లాంటి సూక్తులు కూడా రైతుల ఆశలను మరింత దురాశలుగా మార్చాయి. తరతరాలుగా వస్తున్న సేంద్రియ పశువుల ఎరువుల వాడకం గాని, పంట మార్పిడులను గాని, పంటల సరళిని గాని పూర్తిగా విస్మరించి ప్రతి పంట పండని నేలల్లో కూడా ప్రత్తిని సాగు చేయడానికి ఈ జిల్లా రైతులు పూనుకున్నారు. పక్క రైతులను, పెద్ద రైతులను అనుకరిస్తూ ఏమాత్రం శాస్త్రీయ అవగాహన లేకుండా పురుగు మందుల్ని, రసాయన ఎరువుల్ని విచక్షణా రహితంగా వాడటం మొదలైంది. దీనివలన పురుగులు కూడా తమ నిరోధక శక్తిని పెంచుకుని రైతులకు సవాలుగా నిలిచాయి. ఖరీదైన పురుగు మందులు పదే పదే వాడటం వలన సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఈ జిల్లా రైతాంగం అప్పుల పాలైంది. అయితే ఇప్పుడిప్పుడే కొందరు యువ రైతులు, విద్యాధికులు వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా మార్చే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్నది. భవిష్యత్తులో కూరగాయల సాగు, పండ్ల తోటల సాగులో ఆదిలాబాద్ జిల్లా తప్పకుండా స్వయం సమృద్ధిని సాధించే దిశలో ప్రయాణిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో సాధనాల ప్రాజెక్టుకు సంబంధించిన ఒక కాలువ కొంతమట్టుకు ఆరుతడి పంటలకు అవసరమైన నీటిని అందిస్తున్నది. పెన్గంగా నదిపై ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చనాకా కోర్టా ప్రాజెక్టు పూర్తయితే ఆదిలాబాద్ జిల్లాలో నూతన వ్యవసాయ విప్లవం వచ్చి పంటల సరళి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కూరగాయల సాగు కూడా ఇప్పుడిప్పుడే లాభసాటిగా మారుతున్నది. ఇక్కడ అతిపెద్ద టమాటా మార్కెట్ ఉంది. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా టమాటా ఎగుమతి అవుతున్నది. కూరగాయల నారు సరఫరా చేసేందుకు గాను ఆదిలాబాద్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో కూరగాయల నర్సరీలు కూడా వెలిశాయి. ఇటీవల షేడ్ నెట్లో వ్యవసాయ పద్ధతిలో కొందరు యువ రైతులు క్యాప్సికమ్ అంటే కూర మిర్చి లేదా సిమ్లా మిర్చిని పండించి పెద్ద ఎత్తున ముంబై మార్కెట్కు ఎగుమతి చేస్తున్నారు. దేశం నలుమూలల ఈ ఎగుమతులు ఊపందుకుంటున్నాయి. అలాగే కీర దోసకాయ కూడా షేడ్ నెట్లోనే పండిస్తున్నారు. మరికొందరు యువ రైతులు ఆయుర్వేద మొక్కల సాగు వ్యాపార స్థాయిలో చేపట్టినారు. మొత్తానికి ఆదిలాబాదులో వ్యవసాయ రంగం ఒకప్పటి ప్రాచీన వ్యవసాయం నుండి పరిణామం చెంది యువ రైతుల శ్రమశక్తిని నింపుకొని వైవిధ్యమైన పంటలను ఆదర్శప్రాయమైన పద్ధతిలో పండించి ఎప్పుడూ లేనంత సంపదను సృష్టించుకొని మరింత అభివృద్ధిని సాధిస్తుందని తప్పకుండా ఆశించవచ్చు.
2: ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగం దాని పరిణామ క్రమం గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి రచయిత బి మురళీధర్ అందించిన విశేషాలవి.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
6: హలో,
7: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
6: మళ్ళీ
7: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
8: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
6: సార్, అంత డబ్బా?
8: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
6: సార్, 2 లక్షలు?
9: ఏమైంది నాన్న?
6: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
7: అరే,
6: కట్ చేసావా?
9: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
6: మోసమా?
9: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
6: డబ్బుని పోగొట్టుకుంటారు,
8: ఆర్బీఐ అంటుంది.
10: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీరు వింటున్నది అంబటాల సంగతులు కార్యక్రమం. పక్షిజాతికి చెందిన కోడి గురించి చెప్పాలంటే, నాటుకోళ్లు, ఇళ్లలో పెంచుకునే దేశీవాళి రకాలు, పారం కోళ్లు, సంకరజాతి కోళ్లు, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అనేక రకాల అనేక కోళ్ల గురించి ఇయాల్టి మాట సొగసు శీర్షికన శ్యామల రాజవర్ధన్ అందిస్తున్న ప్రసంగంలో తెలుసుకుందాం.

ఈరోజు కోడి అనే రెండక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం. పాపం కోడి పక్షిజాతికి చెందిన ఒక అమాయక జీవి. మనుష్యులను నమ్ముకొని జీవిస్తుంది, మనుష్యుల కోసం మరణిస్తుంది. హిందీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో ఉన్నట్టుగా మనకు తెలుగులో కుక్క, పిల్లి, గాడిద మొదలైన జంతువులకు ఆడ, మగ అని ప్రత్యేకమైన పేర్లు లేవు. ఆడైనా మగైనా కుక్క, పిల్లి, గాడిదనే. కానీ కోడికి మాత్రం ఆ ప్రత్యేకత ఉన్నది. కోడి అంటే ఆడది, పెట్ట అనాలి. పెట్ట అంటేనే స్త్రీ అనే అర్థం వస్తుంది, కానీ మన వాళ్ళు దాన్ని కోడి పెట్ట అంటారు. అసలది పెంటి అనే అర్థం నుండి వచ్చింది. ఇక మగదైతే పుంజు అనాలి. అసలు నెమిలి, పుంజు మొదలైన పక్షులు, ఎద్దు, గుర్రము మొదలైన జంతువులు మగవే అందంగా ఉంటాయి. భగవత్ సృష్టి అలా ఉన్నది, ఏం చేస్తాం మరి. అయితే ఈనాడు కోడి అని, పుంజు అని ఎవరంటున్నారు? మన పిచ్చి కాకపోతే కోడి కూర, కోడిగుడ్డు కూర, కోడిగుడ్డు అట్టు అని ఎవరైనా అంటే నవ్విపోతారు. ఎంచక్కగా చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ, ఆమ్లెట్ అనాలి కానీ అని మన కాన్వెంట్ పిల్లలు చెప్తారు. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అంటే ఇదే కావచ్చు. ఆ కాలంలో పానమసుంటి సుట్టమస్తే మనింటి నుండి ఒక కోడి తల తెగినట్టే అనుకోవాలి. అదొక పెద్ద యజ్ఞం. బూరుబీకి, కమిరిచ్చి, పసుపు రాసి, కడిగి, మొండి కత్తి, ఈలపీటతో తంటాలు వడుకుంటా కోసి, చేదు సంచిని అనామతు తీసి, అవతల వారేసి, గింజల సంచిని గోసి, కడిగేసి, మసాలా పెట్టి, కట్టెల పొయ్యి మీద పులుసు పెడితే ఆడకట్టంత గమగమాసనస్తుండే. అంటే మన ఇంటికి చుట్టాలచ్చినట్టు అందరికీ తెలిసిపోయేదన్నమాట. ఇంతకుముందు బూరువీకి, కమిరిచ్చి అనుకున్నాం కదా, బూరువీకి శారుగాసుడనే సామెత ఇక్కడి నుండే పుట్టింది. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది దేశవాళీ కోళ్ల గురించి. ఇప్పుడు చాలా రకాల కోళ్లు వచ్చి చేరినాయి. బ్రాయిలర్ కోడి అని, పౌల్ట్రీ కోళ్ళని ఉన్నాయి. బ్రాయిలర్ కోడిని మన జన వ్యవహారంలో బాయిలర్ కోడి అంటారు. దీని జీవితకాలం కేవలం 6 నెలల్లోపే. ఇవి మాంసం కోసమే పెంచబడతాయి. శారీరకంగా నిండుగా ఉండి బలం లేకుండా ఆయాసపడే వాళ్ళని చూసి బాయిలర్ కోడి అసుంటోడనే పలుకుబడి ఉట్టింది. ఇక పౌల్ట్రీ కోళ్ళైతే పాపం సంవత్సరం పొడుగునా గుడ్లు పెట్టడమే వాటి పని. పెట్టిన గుడ్లన్నీ అమ్ముకున్న యజమాని చివరికి ఆ కోడిని కషాయవాడికి, అంటే మనకే అమ్మి వేస్తాడు. చికెన్ బిర్యానీలో ఉడికేది ఈ పౌల్ట్రీ గుడ్ల కోడే. మన నిత్య జీవితంలో మాట్లాడే మాటల్లో చెప్పాలంటే మిషన్లకెళ్ళి తీసిన కోడి పిల్లలకు రంగులద్దీ రూపాయికి ఒకటి అని అమ్మడానికి వస్తారు. అవి బతకవని అమ్మేవారికి తెలుసు, కొనేవారికి తెలుసు. చివరి నిమిషం వరకు సంపాదించుకోవాలనే మానవుని యావ ఆ పిల్లలను అమ్మిస్తుంది. చిన్నపిల్లలున్న పెద్దవాళ్లు తమ పిల్లల ముఖాల్లో కనబడే సంతోషం కొరకు ఆ కోడి పిల్లల్ని కొనుక్కుంటారు. వారి పిల్లలు వాటితో బాగానే ఆడుకుంటారు. ఏదైనా గట్టి పానమున్నదైతే బతికి బట్టగడుతుంది, లేదా ఏ గండువిల్లికో, గద్దకో, కుక్కకో దావతైతది. ఆదివారం వచ్చిందంటే లక్షల కోట్ల కోళ్లు స్వర్గానికి దారి పడతాయి. కొన్నైతే సైకిళ్లకు తలకిందులుగా వేలాడుతూ గబ్బిలాల్లాగా పల్లెటూళ్లకు బయలుదేరుతాయి. రోజు ఉదయాన్నే గంపకింది నుండి బయటకొచ్చే దేశవాళి కోడి ఆదివారం గంపకిందనే ఉండిపోతుంది. దాని సమయం రాగానే యమధర్మరాజు యజమాని రూపంలో కత్తి నూరుకొని బయలుదేరతాడు. దేశవాళి కోళ్లతో పాటు శంకరజాతి కోళ్లని, గిరిరాజ కోళ్లని, వనరాజ కోళ్లని రకరకాల పేర్లతో జన్మించి యజమానులకు కాసుల వర్షం కురిపించి చివరికి ఆత్మార్పణం చేసుకుంటున్నది కోళ్ల జాతి. ఇంతవరకు మాట్లాడుకున్నదంతా ఒకెత్తైతే కోడి జీవితంలో మనకు కనబడని మరొక పార్శ్వమున్నది. అది మరొకెత్తు. కోడి అసలైన మాతృమూర్తి. ప్రాణాలకు తెగించి తన సంతానాన్ని కాపాడుకుంటుంది, రెక్కల చాటున దాచుకుంటుంది. తాను ఉపాసముండి తన పిల్లలకు తినిపిస్తుంది, తినడం నేర్పుతుంది. గుడ్లు పెట్టడం పూర్తయిన నాటి నుండి పొదుగుడు పట్టడం ప్రారంభిస్తుంది. ఇంట్లోంచి బయటకి రాదు, మూలకు కూర్చుంటుంది. తన దగ్గరికి ఎవరినీ రానియదు. ఎవరైనా వస్తే ఈకలన్నింటినీ నిక్కబొడిచేట్లు చేసి అరచి దూరం పంపిస్తుంది. ఎవరైనా ఇంట్లో నుండి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోతే అదేందిరా పొదుగుడు పట్టిన కోడి తీరు, ఇంట్ల నుండి ఈతలికే అస్తలేవు అంటారు. ఇక దాన్ని పొదిగించడం కూడా ఒక పెద్ద పని. ఒక గంపకు 3 వైపుల నుండి తాడుగట్టి ఉట్టిలాగా తయారు చేసి దూలానికి వేలాడదీసి అందులో వరిగడ్డి పరిచి ఆ గడ్డిలో గుడ్లన్నింటినీ జాగ్రత్తగా పేర్చి వాటి మీద కోడిని కూర్చోబెట్టాలి. ఆ గుడ్లకు బొగ్గుతో ఒక గీత గీయడం మర్చిపోకూడదు, దిష్టి తాకకుండా ఉండడం కోసం అన్నమాట. 21 రోజులకు పిల్లలు గుడ్డును పొడుచుకొని బయటికి వస్తాయి.
కోడిగుడ్లతో పాటు బాతుగుడ్లు, నెమలిగుడ్లు, సీమకోడిగుడ్లు ఏవైనా పెట్టవచ్చు. పిల్లలు తీయడం మాత్రం కోడివంతే. అంతేగాక ఇది బాతుపిల్ల, ఇది నెమిలిపిల్ల, ఇది సీమకోడి పిల్ల అని ఏనాడూ పక్షపాతం చూపదు తల్లికోడి. అన్నీ తన పిల్లలే అని భావించుకుని ప్రాణాలకు తెగించి పెంచుకుంటుంది. ఇది చాలా గొప్ప విషయం. కోకిల పిల్లలను కాకి గూడు నుండి బయటకి విసిరేస్తుంది. ఆవు, మేక, బర్రె మొదలైన జంతువులు తమ పిల్లలకు మాత్రమే పాలిస్తాయి. వాసన చూసి తమ పిల్ల కాదని తెలుసుకుని తంతాయి, పాలనియ్యవు. కోడి అట్లా కాదు. పొదుగుడు వట్టిన్నాటి నుండి పిల్లలను పెంచుకుని అవి తమంతట తాము ఆహారం సంపాదించుకునే వరకు తాను అర్ధాకలితోనే జీవిస్తుంది. కేవలం తన పిల్లల కడుపులు నింపడానికే అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈ విషయాలు కోడి నుండి మానవుడు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కోడి మెదడు చాలా చిన్నది. అందుకే మనం అప్పుడప్పుడు తెలివి తక్కువ వాళ్లను కోడి మెదడు అని గేలి చేస్తుంటాం. కానీ అంత చిన్న మెదడులో కోడి జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉంటుంది. ఎంతటి తీవ్రమైన వాతావరణాన్నైనా తట్టుకొని జీవించగలుగుతుంది. అవి తిరిగే ప్రదేశాలను, తమ ఇంటిని, తమ యజమానిని, కుటుంబ సభ్యులను చక్కగా గుర్తిస్తాయి. పిలువగానే పరిగెత్తుకుని వస్తాయి. శత్రువుల దాడి నుండి తమ పిల్లలను కాపాడుకోవడంలో అవి మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. పిల్లలు ఆదమర్చి ఆహారం తింటుంటే తల్లి జాగ్రత్తగా పరిసరాలను గమనిస్తూ హెచ్చరికలు చేస్తుంటుంది. పాములు, తేళ్లు మొదలైన విషకీటకాలను కూడా కోడి చీల్చి చెండాడి తమ పిల్లలకు ఆహారంగా ఇస్తుంది. కోడికి ఉర్దూ భాష, తెలుగు భాషలు కూడా వస్తాయని మన వాళ్లు చమత్కరిస్తుంటారు. కోడి గుడ్డు పెట్టిన తర్వాత పకాక్కా పకాక్కా అని అరుస్తుంది. అంటే ఆ గుడ్డును జాగ్రత్తగా దాచండి, అందులో పిల్ల ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. కానీ దాని భాషను మన వాళ్లు ఉర్దూలో అనువదించుకుని పకాకే ఖా అని అంటే ఉడికించుకుని తినండి అని అర్థం చెప్తారు. అట్లాగే ఐచర్ వాహనం నుండి కోళ్లను నిర్దాక్షిణ్యంగా దించుతూ చికెన్ సెంటర్ల వాళ్లు కోళ్లను ఇటూ అటూ పడేస్తుంటే అవి బాధతో తెలుగు భాషలోనే కొయ్యకు కొయ్యకు అని అరుస్తాయి. కొయ్యకుండా ఉంటారా? కోళ్లు నిద్రపోయే సమయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కోడి నిద్ర అని ఒక పలుకుబడి. ఉదయం సరిగ్గా 4 గంటలకు అలారం ఇచ్చినట్లుగా కూస్తుంది. ఈ పని పుంజు మాత్రమే చేస్తుంది. కనుక పుంజులు గూసే యాళ్ళ అంటారు. ఇక నువ్వు చేసేటాళ్లకు పుంజులు గూస్తాయి అంటారు. కోడి గురించిన సామెతలు చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ 2-3 చూద్దాం. రేపటి కోడి కంటే ఈరోజు గుడ్డే నయం. కోడి కొత్త అప్పులను, పాడి పాత అప్పులను తీరుస్తుందట. కోడిగుడ్డు మీద ఈకెలు పీకేవాళ్లు కూడా ఉంటారు. కోడి ముందా గుడ్డు ముందా అని వాదించేవాళ్లు ఉంటారు. కోడిగుడ్డంత సంసారంలో గుమ్మడికాయంత కోరికలుంటే ఎట్లా? కోడిగుడ్డును పలగొట్టేటందుకు గుండ్రాయి కావాలనా? కోడి నల్లందైనా గుడ్లు తెల్లనియే. నా కోడి గుయ్యంది తెల్లారది అనేటోళ్లు కూడా ఉంటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కథనం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి ఈరోజు విందాం. షఫీ బుక్ స్టాల్ కథ చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. మొయినుద్దీన్ బాబా బుక్ స్టాల్లో విచారంగా కూర్చున్నాడు. బస్టాండ్ అంతా రద్దీగా ఉంది. వచ్చిపోయే బస్సుల శబ్దాలతో రుదగా ఉంది. పక్కనే జ్యూస్ సెంటర్లోని గ్రైండర్ల శబ్దం కంపరమెక్కిస్తోంది. వేలాడదీసిన టీవీల్లోని పాటలు మరింత కంపరమెక్కిస్తున్నాయి. బాబా ఓసారి నిర్లిప్తంగా నిర్వికారంగా టీవీ వైపు చూశాడు. ఆ రంగుల డబ్బా తన జీవితాన్నే దెబ్బకొట్టింది. ఇక్కడే కాదు, తన ఇంట్లో కూడా. తను కిటికీలు తలుపులు మూసేసుకున్నా తన ఇంట్లో చొరబడి మాటల్నే కరువు చేసింది. అతనికి అన్నం పెట్టి వాడలోని ముచ్చట్లన్నీ చెప్పి కొసరికొసరి వడ్డించే భార్య రజియా ఇప్పుడు పల్లెం తన ముందర పడేసి ముందు గదిలోకెళ్లి సీరియల్ చూస్తూ కూర్చుంటుంది. అన్నీ కేబుల్ బంధాలైపోయాయి. బాబా ఓసారి తన స్టాల్లోని పుస్తకాల వైపు చూసుకున్నాడు. రంగురంగుల ముఖచిత్రాలతో వందలాది పత్రికలతో కళకళలాడే బుక్ స్టాల్లో ఇప్పుడేమీ లేవు. 2 వారపత్రికలు, వేలాడదీసిన 4 దినపత్రికలు, 10-20 బూతు పుస్తకాలు, అంతే. ఒకప్పుడు ఉదయం 5 నుంచి సాయంత్రం 9 దాకా తన స్టాల్ ముందు 20 దాకా ఉండేవాళ్లు. ఇప్పుడేరి ఒక్కరైనా తన బుక్ స్టాల్ గురించి అడగరే? జిరాఫీల్లా మెడలు సాగదీసి కళ్లని పెకిలించి టీవీ స్క్రీన్కి అతికించి ప్రతి రంగుల డబ్బా ముందు 20-30 మంది లీనమై ధ్యానమై. మొయినుద్దీన్ బాబా కళ్లని కన్నీటి తెరలు కప్పేశాయి. 25 కింద చిన్న టేలాతో మొదలైన బుక్ స్టాల్ క్రమక్రమంగా ఎదిగి కళకళలాడేది. వసీమా పెళ్లి చేసినప్పుడు ఎంత సంపాదన! బిడ్డ పెళ్లికి ఎంతోమంది అధికారులు, కవులు, రచయితలు, పాఠకులు వచ్చారు అభిమానంతో. ఇప్పుడు వాళ్లంతా ఏరి ఎక్కడా కనిపించరే? అంతా ఒక్కసారే మాయమైనట్టు కనిపించరే? అదుగో జనం ఉరుకులు పరుగులు. దేనికోసం? ప్రపంచ విజ్ఞానమంతా పుస్తకాల్లో ఉందంటారే, మరి ఒక్కరూ బుక్ స్టాల్ వైపు రారేం? ఒక్క అక్షరం ముక్క లక్ష మెదళ్లకు కదలిక అని ఇష్టంతో రాసిపెట్టిన బోర్డు చిలుంపట్టిపోతుంది. తన పట్ల ఆప్యాయంగా చూసేవాళ్లంతా కనీసం పట్టించుకోవడం లేదు. తన బుక్షాప్ తనకే పరాయిదైపోతోంది. మొయినుద్దీన్ బాబాకి గుండె బరువెక్కింది. గతం కాగితంలా రెపరెపలాడింది. వయసు మీద పడుతుంటే బుక్ స్టాల్ చూసుకోమని పెద్ద కొడుకు చెప్పినప్పుడు 1,000 డిపాజిట్లు కట్టి గొర్రెతోకంత కమిషన్ కోసం 18 శవం ముందు కాపలా కాసినట్లు ఆ టేలాలో కూర్చోవాలా? నా వల్ల కాదు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది బాగా బతకడానికి అని నిష్కర్షగా చెప్పాడు. ఒరేయ్, ఒక్క పైసా ఖర్చు లేకుండా కొన్ని 100 పుస్తకాలు చదివే అవకాశం ఆ టేలాయేరా ఇచ్చింది? ఆ జ్ఞానమే రాకపోతే నీకు చదివే అబ్బేది కాదు. కడుపు నిండా అన్నం పెట్టిన వాళ్లని, చదివించిన మంచి పుస్తకాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దురా అన్నాడు షఫీయుద్దీన్. రోజు ఆ బుక్ స్టాల్లో నువ్వేం సంపాదిస్తున్నావు? మహా అయితే 20-70 రూపాయలు. అంతకన్నా అదే బస్టాండ్లో బిచ్చమెత్తుకునేవాడు 100 సంపాదిస్తున్నాడు. కొడుకు మాట గుణపంలా గుచ్చుకుంది. ఆ వృద్ధ హృదయం నిమిషంపాటు విలవిలలాడింది. ఒరే అజీం, ఇప్పుడు ఆ టేలాలో గిరాకీ తగ్గిండొచ్చు, నీకేం తెలుసురా దాని విలువ. గేటు తీసేవరకు మసీదు దగ్గర ఎవ్వరూ ఉండరేమోగాని తెల్లారంగా 5 మన టేలా ఎప్పుడు తీస్తామని ఎదురుచూసేవాళ్లు ఎంతోమంది ఉండేవారు. ఏదైనా పత్రిక ఆలస్యమైతే బాబా త్వరగా తెప్పించు అని అడ్వాన్సులిచ్చిపోయేవాళ్లు. పుస్తకాలతో సమానంగా ఈ బాబాని ప్రేమించేవాళ్లు. పుస్తకాన్ని చూసినంత గౌరవంగా ఈ బాబాకు నమస్కారాలు చెప్పేవాళ్లు. పుస్తకాలను చూసుకున్నంత అపురూపంగా ఈ బాబాని పలకరించేవాళ్లు. రిజల్ట్ వచ్చిన రోజుల్లో

మన టీలా ముందు ఒక జాతర జరిగేది అన్నాడు. అదంతా ఒకప్పుడు. అసలిప్పుడు పుస్తకాలు ఎవరు చదువుతున్నారని? ఎవరూ చదవని పుస్తకాన్ని ముందేసుకొని రోజుల తరబడి కూర్చోవడం నా వల్ల కాదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బుక్ స్టాల్లో కూర్చోవడం ఎంత నామోషి అన్నాడు అసహ్యంగా. ఈ మాటలు మొయినుద్దీన్ బాబాలో కలవరం కలిగించాయి. అలా అనకురా, నీ ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్ళు చేసింది ఆ టీలా సంపాదనతోనే. రజియా పెళ్లికి, వసీమా పెళ్లికి ఎంత గొప్ప గొప్ప వాళ్ళొచ్చారో తెలుసా? వాళ్లంతా ఆ టీలా వల్లనే కదరా. నమ్మకంతో పత్రికలు పంపిన పబ్లిషర్లున్నారు, కాపీలు పెంచితే స్వీట్లు బహుమతులు ఇచ్చిన సంపాదకులున్నారు. 4 అన్నం ముద్దలు పెట్టిన అక్షరాలయం రా అది. గొంతు జీరబోతుంటే కోపంతో వణికిపోతూ అన్నాడు, నువ్వెన్నైనా చెప్పు, నాకు రేపో మాపో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా వస్తుంది, రాకపోయినా ట్యూషన్లు చెప్పుకునైనా బతుకుతాను. ఆ బుక్ స్టాల్తో ఎవడు బాగుపడ్డాడు? దాంతో ఏమైనా బంగ్లాలు సంపాదించావా, కార్లు సంపాదించావా? ఇంకా అది అక్షరాలయమట అని అరిచాడు అజీం విసుగొచ్చి. అలా అనకురా అజీం, 15 ఏళ్ల కింద 10-12 మంది కుర్రాళ్ళు నా దగ్గర డైలీ పేపర్లు వేసి బతికేవాళ్లు. తెల్లారేసరికల్లా ఒక్కరూ 600 పేపర్లకి తక్కువ వేసి వచ్చేవాళ్లు కాదు. ఈ ఇల్లు ఎలా కట్టానో తెలుసా? ఆ కుర్రాళ్లలో ఒకడు బ్యాంక్ మేనేజర్ అయ్యాక వచ్చి, బాబా నన్ను గుర్తుపట్టావా అని బ్యాంకు తీసుకెళ్లి తన గ్యారంటీతో ఈ ఇల్లు కట్టుకోవడానికి అప్పిచ్చాడు. రజియా పెళ్లిలో బంగారు ఉంగరం పెట్టాడో లెక్చరర్, వాడు నా దగ్గర పేపర్లేసిన కుర్రాడే. అమ్మకు ఆపరేషన్ జరిగినప్పుడు 10,000 చెక్ పంపించాడే ఓ ఎడిటర్, అతడూ నా దగ్గర పేపర్లు పంచినోడే. ఇప్పుడంటే ఏజెన్సీలు పెరిగాయి కానీ ఆ టీలా ఎంతమందికి అన్నం పెట్టిందో నీకేం తెలుసురా అన్నాడు. కేవలం కడుపు నిండగానే సరిపోదు, ఈ రోజుల్లో బతకడానికి చాలా చాలా కావాలి. అవన్నీ ఆ బుక్ స్టాల్తో తీరవు. నన్ను విసిగించకు, తమ్ముని కూచోమను, వాడు ఖాళీగానే తిరుగుతున్నాడు కదా అన్నాడు సీరియస్గా. మొయినుద్దీన్ బాధగా బట్ట కుర్చీలో కూర్చున్నాడు. హనీఫ్కి బుక్ స్టాల్ అంటే గిట్టదు, బస్టాండ్ వైపే రాకపోయేవాడు. ఎప్పుడైనా వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చి ఏ పుస్తకంలోనైనా బూతుబొమ్మలు కనబడితే వాటినోసారి తిరగేసి వెళ్లిపోయేవాడు. పొద్దున్నే లేచి డైలీ పేపర్ వేసి రమ్మన్నా 10 గంటల దాకా లేవడు అని తనలో తానే గొనుక్కున్నాడు. మనసంతా గజిబిజిగా ఉంది. అంతలోనే హనీఫ్ వచ్చాడు. హనీ, తండ్రి పిలుపుతో వంటింట్లోకి వెళ్తున్నవాడల్లా ఆగిపోయాడు. నాకు నడుం నొప్పి వస్తోంది, రేపటినుంచి బుక్ స్టాల్లో నువ్వే కూర్చోవాలి అన్నాడు బాబా. హనీఫ్ ఏదో గుర్తొచ్చినట్లు తల పంకించి, చెప్పడం మర్చిపోయాను, బుక్ స్టాల్లో ఇంకెవరూ కూర్చోనక్కర్లేదు. నిన్ననే పోస్ట్లో మున్సిపాలిటీ వాళ్ల నోటీస్ వచ్చింది, బస్టాండ్ని వెడల్పు చేస్తారట. వారం రోజుల్లో అన్ని స్టాల్స్ తొలగించాలి, లేదంటే బుల్డోజర్తో కూలదోస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. ఇదిగో ఆ నోటీస్ అంటూ ఆ కాగితం తండ్రి చేతిలో కుక్కిపోయాడు. ఆ మాటల్ని విన్న మొయినుద్దీన్ శరీరం చిగురుటాకులా వణికిపోయింది. ఆ నిజాన్ని అలసిపోయిన పేగులు జీర్ణించుకోలేకపోయాయి. తన జీవన సర్వస్వాన్ని ఎవరో కూలదోస్తున్నట్టు కంపించిపోయాడు. ఆ నోటీస్ చదివే ధైర్యం రాలేదు. పీడబోయింది అనుకుంటూ అక్కనుంచి వెళ్లిపోయాడు అజీం. హనీఫ్ కూడా వెళ్లిపోతున్నవాడల్లా తిరిగొచ్చి, చాలా సంవత్సరాల నుంచి బస్టాండ్లో ఉన్న కొందరికి మాత్రం మళ్లీ షాపులు కేటాయిస్తారట, అది మున్సిపల్లో అప్లికేషన్ పెట్టుకుంటే అనేసి వెళ్లిపోయాడు. మొయినుద్దీన్ కళ్ళు అప్పటికే తడిగా మారాయి. చచ్చిపోయిన ఆశ ఆ మాటతో చిగురించింది. ఆ నోటీస్ చదవకుండానే చేతికర్ర తీసుకుని గబగబా బయలుదేరాడు మున్సిపల్ ఆఫీస్కి, మొన్న తెంపిన మల్లెపువ్వు నడిచి వెళ్తున్నట్టు. మున్సిపల్ ఆఫీస్ అంతా గోలగా ఉంది. చైర్మన్ ఛాంబర్ దగ్గర తొక్కిసలాటగా ఉంది. బస్టాండ్ ముందర తోపుడు బండిపై అరటి పండ్లమ్ముకునే భీమయ్య మొయినుద్దీన్ బాబాని చూసి అడిగాడు, ఏం బాబా ఇటొచ్చినావు అని. బాబా విషయం చెప్పాడు. నేను బేకరీ పెట్టుకుందామనే దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చిన, నువ్వు నారాయణ అనే ఎల్డీసీని కలువు అని చూపించాడు. బాబా ఆ జూనియర్ అసిస్టెంట్ దగ్గరికెళ్లి, సాబ్, బస్టాండ్ కూలగొట్టి పెద్దగా కడతారట కదా, ఇప్పుడు బస్టాండ్లో నాకు షాప్ ఉంది, మళ్లీ నాకు షాప్ కోసం స్థలమైనా దుకాణమైనా కావాలి అన్నాడు వినయంగా. జూనియర్ అసిస్టెంట్ తలెత్తి కూడా బాబా వైపు చూడలేదు, చూడకుండానే చెప్పాడు, ఇదివరకున్న స్థలం నీ సొంతమా?

0: అల్లా కావాలనడానికి ఎక్కడి స్థలాలు అక్కడ కౌన్సిలర్లు పంచుకుంటున్నారు. నువ్వు పోయి చైర్మన్ గలువు, లేకపోతే మీ వాడ కౌన్సిలర్ని పట్టుకురా అని. అది కాదు సాబ్, చాలా ఏండ్ల నుంచి నా షాప్ అంటూ ఏదో చెప్పబోయాడు. ఓవయ్య ఉడిపి హోటల్నే కూలగొడుతుండ్రు, నీ పుస్తకాల షాప్కచ్చిందా? ఇయ్యాల రేపు ఎవడన్నా పుస్తకాలు చదువుతున్నాడా? జనాలకు అంత తీరికెక్కడిది, డైలీ పేపరే మీద మీద చూస్తాండు, వెళ్ళవయ్యా అని కసురుకున్నాడు. బాబా దిగులుగా లేచి చైర్మన్ని కలవడానికి ప్రయత్నించాడు, కానీ 2 గంటలు నిల్చున్నా లోపలికి వెళ్లడానికి అనుమతి దొరకలేదు, అంత రద్దీగా ఉంది. తర్వాత చైర్మన్ హడావిడిగా బయటకొచ్చి సెల్ఫోన్లో ఏదో మాట్లాడుకుంటూ కారెక్కి వెళ్లిపోయాడు. మొయినుద్దీన్ బాబా నీరసంగా ఇంటికి బయలుదేరుతుంటే తన వార్డ కౌన్సిలర్ శంకర్ కలిశాడు. శంకర్ బేటా, నీకోసమే వచ్చినా అన్నాడు. కానీ శంకర్ పట్టించుకోలేదు. పక్కనున్న వ్యక్తితో, ఇండ్ల రిపేర్లకు 70,000 లోన్ ఇస్తుండ్రు, నేను చైర్మన్ గారితో మాట్లాడతా, 10,000 ఇయ్యు, ఏదో రిపేర్ చూపించరాదు, వడ్డీలేని పైసా, 15 లలా కట్టాలి, అప్పటి వరకు ఎవడుంటాడో ఎవడు పోతాడో, ఏమంటావు అంటున్నాడు. ఆ వ్యక్తి 5,000 తీసి శంకర్ జేబులో పెట్టాడు. శంకర్ అన్నా, ఇవి నీకు, శాంక్షన్ చేయించు, చైర్మన్ సాబ్కు 10,000 ఇస్తా అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు శంకర్ బాబాని చూసి, ఏం తాత ఇటచ్చినావు అన్నాడు. బస్టాండ్ కూలగొట్టి పెద్దగా కడతారట కదా, నా పుస్తకాల షాపు కోసం నాకు ఓ దుకాణం కావాలి అన్నాడు. కష్టం తాత, బస్టాండ్లో 10 దుకాణాలే కడుతున్నారు, వాటి కోసం మినిస్టర్ల నుంచి కూడా రికమెండేషన్లు వస్తున్నాయి, దుకాణం దొరకడమంటే కష్టమే అన్నాడు వెళ్ళిపోతూ. అట్లా అనకు బేట, 22 ఏళ్ల నుంచి బస్టాండ్లో నా షాపుంది, ఇట్లన్న చేసి ఓ దుకాణం ఇప్పించాలే అన్నాడు. కష్టమైతది తాత, మా చైర్మన్కు పైసలియ్యంది ఏ పని కాదు, అజీంతోని ఓ 5,000 పంపించు, ఎలాగైనా నేను కష్టపడతా అని మరో మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. 5,000 మొయినుద్దీన్ గుండెల్లో రాయిపడింది. అంత డబ్బు తానెక్కడి నుంచి తేగలడు, చైర్మన్ని కలిసి బతిమాలుకుంటే అనుకుని మర్నాడు ఉదయమే చైర్మన్ ఇంటికి నడుచుకుంటూ వెళ్లాడు. పని మనిషికి చెప్పి లోపలికి పంపించమంటే ఓ గంటసేపాగు అని వరండాలో కూర్చోబెట్టాడు. 10:30 దాకా కాంట్రాక్టర్లే వచ్చిపోతున్నారు. ఇక తనని పిలుస్తారనుకుంటే టైంలో పని మనిషి బయటకొచ్చి చెప్పాడు, చైర్మన్ సాబ్ ఇప్పుడు కలవరు తాత, డిఎస్పీ సార్ భోజనానికి వస్తుండట, రేపురా అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు. వంగిపోతున్న శరీరాన్ని ఈడ్చుకుంటూ బాబా బాధగా కదిలాడు. ఆ తర్వాతి రోజు ఎవరో చెప్తే కమిషనర్ ఇంటికి వెళ్లాడు. కానీ కమిషనర్ హైదరాబాద్ వెళ్లిపోయాడని తెలియడంతో కౌన్సిలర్ శంకర్ ఇంటికి వెళ్లాడు. బేటా ఇట్లనన్న చేసి దుకాణం ఇప్పించాలే అని బతిమిలాడుకున్నాడు. కౌన్సిలర్ కనికరించలేదు. ఒక్కో దుకాణానికి 20,000 లంచమిస్తుండ్రు, నీకోసం 5,000 చెప్పిన, అవేమన్నా నాజేబులక, చైర్మన్కే పోతాయి, అజీంతోని పంపించు, ఓ దుకాణం రిజర్వ్ చేయించి పెడతా అని లోపలికెళ్ళిపోయాడు. 5,000 ఇయ్యక తప్పదని అర్థమైన మొయినుద్దీన్ బాబా ఇల్లు చేరి ఆలోచనలో పడ్డాడు. 5,000 ఎలా బుక్ షాప్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆరాటంతో ప్రాణప్రదంగా దాచుకున్న పెళ్లినాటి వెండి పల్లెం బయటకు తీశాడు. ఏనాడూ ఆ పల్లెంలో భోజనం చేయలేదు. రంజాన్ ఉపవాసాలప్పుడైనా దాంట్లో తినమని భార్య చెప్పినా మక్కాకి వెళ్ళొచ్చిన తర్వాత తింటానని చెప్పేవాడు. పళ్ళ్యాన్ని చివరిసారిగా చూసుకుని బజారుకొచ్చి అమ్మేశాడు. 5,400 వచ్చాయి. అటునుంచి అటే కౌన్సిలర్ ఇంటికెళ్లి 5,000 ఇచ్చాడు. 3 నెలల్లో బస్టాండ్ పనులు పూర్తవుతాయి, నీకిచ్చే దుకాణానికి మున్సిపాలిటీకి నెలకు 500 కిరాయి కట్టాలి అని చెప్పి 5,000 తీసుకున్నాడు. దుకాణం శాంక్షన్ అయిందని తెలియగానే హనీఫ్లో మార్పొచ్చింది. బుక్ స్టాల్కి నేనే వెళ్తాను, నువ్వింట్లో రెస్ట్ తీసుకో అని వెళ్లేవాడు. ఆ మాటల్ని తండ్రి నమ్మాడు. బస్టాండ్ కూల్చేస్తూ పనులు మొదలయ్యాయి. పత్రికల్ని బయటే ఓ చోట కూర్చుండి అమ్మాల్సి వస్తోంది. హనీఫ్ నెల రోజుల్లో కొన్ని పత్రికల సేల్స్ తగ్గించి డిపాజిట్లు వాపస్ తెప్పించుకున్నాడు. కొన్ని ఏజెన్సీలు రద్దు చేసుకున్నాడు. తండ్రితో పత్రికల వాళ్లే సరిగా పంపించట్లేదని చెప్పాడు. తర్వాత మున్సిపాలిటీ వాళ్లు దుకాణం ఇవ్వడం మన అదృష్టం, అంత మంచి సెంటర్లో బుక్ స్టాల్లో ఏం లాభాలుంటాయి, నేను జ్యూస్ సెంటర్ నడుపుతా అని గొడవ పడటం మొదలుపెట్టాడు. మొయినుద్దీన్ బుక్ స్టాల్ తప్ప మరేదీ వద్దన్నాడు. రోజురోజుకి పత్రికల సర్క్యులేషన్ పడిపోయి ఉన్న పత్రికల్ని ఎవరూ కొనట్లేదు. ఈగలు తోలుకుంటూ కూర్చోవలసి వస్తోంది. నా మాట విను, రేపు 5 గ్రైండర్లు కొంటున్నాను, 3 పిల్లల్ని పెట్టుకుంటే దుకాణం బాగా నడుస్తుంది అని సీరియస్గా వెళ్లిపోయాడు హనీఫ్. మొయినుద్దీన్ బాబా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంట్లో వాళ్లంతా హనీఫ్నే సమర్థించారు. జీవితకాలమంతా బుక్ స్టాల్లో కూర్చొని ఏం సంపాదించావని నిలదీశారు. చివరికి ఇదే జ్యూస్ సెంటర్లో ఓ పక్క చిన్న టేలా లాంటిది పెట్టి దాంట్లో 4 దినపత్రికలు 2 వారపత్రికలు వేలాడదిద్దాన్లే అన్నట్టు నిర్ణయించారు. మొయినుద్దీన్ మనసు తడిసిపోయిన పేపర్ ముద్దలా అయింది. షాహిద్ జ్యూస్ సెంటర్ గ్రైండర్ల రొదతో బిజీగా ఉంది. హనీఫ్ బిజీగా ఉన్నాడు, పనిపిల్లలు బిజీగా ఉన్నారు, బస్టాండ్లోని షాపింగ్ కాంప్లెక్స్లన్నీ బిజీ బిజీగానే ఉన్నాయి. మొయినుద్దీనికి కంపరంగా ఉంది. మారిపోయిన బస్టాండ్ అంతా కోలాహలంగా ఉన్నా జ్యూస్ సెంటర్లోనే ఓ మూల టేబుల్పై పత్రికలు పెట్టి స్టూల్పై కూర్చున్నాడు. 5-6 దినపత్రికలు అమ్ముడుపోయాయి. మొయినుద్దీనికి జాతరలో తప్పిపోయిన చిన్నపిల్లవాడిలా అనిపించింది. ఇంక కూర్చోలేకపోయాడు. చేతికర్ర తీసుకుని బస్టాండ్ బయటకొచ్చి బాధగా వెనక్కి తిరిగి చూశాడు. బస్టాండ్ పరాయిదైపోయింది. అక్కడే పడుకునే బిచ్చగాడు నీడ దొరకక చచ్చిపోయాడు. ఎప్పుడూ తిరిగే పిచ్చిది ఏదో బస్సెక్కిపోయింది. తన బుక్ స్టాలు కనిపించట్లేదు. బస్టాండ్ అంతా బరువు తూచే యంత్రాలు, పాప్కార్న్ మిషిన్లు, రంగుల టీవీలు, గ్రైండర్ల మూతలు, హైటెక్ బస్సులు. బాబా మనసు మొద్దుబారింది. ఇంటివైపు నడవడం మొదలెట్టాడు. టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు తన బుక్ స్టాల్పై ఉగ్రవాదుల్లా దాడి చేశాయి. తన బుక్ స్టాల్ ఇక కనిపించదు, ఇక కనిపించదు, ఇక కనిపించదు. బాధగా కళ్ళు చీకట్లు కమ్మాయి. గుండె లయ తప్పింది. అడుగులు తడబడ్డాయి. చేతికర్ర ఆసరా తప్పింది. ఆ క్షణంలో ఎదురుగా వస్తున్న బస్సు మృత్యుశకటమే అయింది.
1: అల్లా
0: అన్న ఆర్తనాదం. రోడ్డంతా కలకలం. మరునాడు బస్టాండ్లో మొయినుద్దీన్ బాబా మళ్లీ కనిపించాడు, వేలాడదీసిన దినపత్రికల్లో. ఇంతవరకు షఫీ బుక్ స్టాల్ కథ విన్నారు. కథారచన కెవి నరేందర్. పఠనం పి కమలాకర్ రెడ్డి.
2: ఇది ఇయాల్టి కథనం కార్యక్రమం. ఈరోజు రాత్రి 9:30 ప్రసారం కానున్న నవలతో కార్యక్రమంలో డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 35వ భాగం సుమనస్పతి రెడ్డి కంఠంలో వినొచ్చు.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఇది ఇయల్టీ కథనం కార్యక్రమం.
8: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
2: ఆ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పటి సంది పదిగొట్టిందాక ప్రసారమయ్యే ఈ పాటల కార్యక్రమానికి 08732 కోడ్తో 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి కోరిన పాటి నచ్చు. న్యూసాన్ ఏఆర్ మొబైల్ యాప్ పై కూడా మేం ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి కాబట్టి శ్రోతలు, మీ ఆప్తులు, దోస్తులు, చుట్టాలు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్లు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటే వాళ్లకి పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భాన్ని బట్టి శుభాకాంక్షలు అందించి పాటను కానుకగా వినిపించండి. సిరిసిరి మూవ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన యుగళంతో ఈ పూట సింగిడిని మొదలుపెట్టుకుందాం.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి సింగడి కార్యక్రమానికి ఫోన్ చేసిన తొలి కాలర్ సుదర్శన్ నిర్మల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. హలో, నమస్తే, శుభోదయం. వినపడుతుందా మీకు? హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే
1: మేడం, మాది గోడల పంపు విలేజ్ మేడం, ఖానాపూర్.
0: గోడల పంపు?
1: అవును మేడం.
0: ఈ మధ్య సుదర్శన్ మీరు ఎప్పుడు చేసిండ్రు?
1: ఒక 15 రోజులు అవుతుంది మేడం.
0: మరి మీ గోడల పంపు విలేజ్ లో వాతావరణం ఎట్లా ఉన్నది?
1: చాలా వేడి ఉన్నాయి మేడం. ముందు కొంచెం వర్షం పడ్డది.
0: అది ఎందుకో చాలా సౌండ్ వస్తుంది.
1: ఏమో మేడం, మరి
0: కొంచెం వర్షం పడ్డదా మీకు?
1: కొంచెం పడ్డది, దానివల్ల వేడి ఎక్కువైంది.
0: అవునవును, బాగా వేడి అవుతుంది. మీ చుట్టుపక్కల ఇంకా చెరువులు వాగులు బాగానే ఉన్నాయి కదా?
1: ఉన్నాయి మేడం, చెరువులు ఉన్నాయి, గోదావరి ఉంది.
0: గోదావరి?
1: అవును.
0: సుదర్శన్, ఇప్పుడు ఈ అంటే సింగడికి కాల్ చేసిండ్రు కదా, ఏ పాట విందాం?
1: అంతులేని కథలో తాళికట్ల శుభవేళ మేడం.
0: ఆ పాటని వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు సుదర్శన్.
1: మా పేర్లు మేడం.
0: చెప్పండి.
1: మమత.
0: ఓకే, మీ ఇద్దరి కోసం మళ్ళీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాట.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులు, ఆ అద్భుత వనంలో

Tudum, tudum.

0: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై.
1: ముఖాన మొటిమలా గజ్జా బొబ్బలా.

0: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు సింగడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 2300081 లేదా 2950081 నంబర్లకు 08732 కోడ్ని జత చేసి ఫోన్ చేసి కోరిన పాటి నుండి పదిగొట్టిందాకా.

సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. May 12th ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తాము. వైద్య రంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లారెన్స్ నైటింగల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము. అయితే ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును గురించి ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఇప్పుడు నర్సుగా పనిచేస్తున్న అను

0: అనసూయతో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అనసూయ, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, థ్యాంక్ యూ మ్యామ్.
0: ముందుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ మేడం.
0: అయితే చెప్పండి, మా శ్రోతలతో ఒక మీ అనుభవాన్ని పంచుకోండి. అంటే నర్సులు అంటే అన్ని రకాల సేవలు చేయాల్సి వస్తుంది కదా, రాత్రి పగలు డాక్టర్తో పాటు మీరు కూడా అంటే రోగులకు కానీ గాయపడి వచ్చిన వాళ్ళకు కానీ మీరు కూడా డాక్టర్తో పాటు సేవలు అందించాల్సి వస్తుంది కదా. అలాంటి సేవలల్లో మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? అంటే దాదాపు 14 సంవత్సరాలు కదా. ఈ 14 సంవత్సరాలలో అనసూయ, మీకు చాలా బాధగా అనిపించిన సంఘటన ఒకటి, తొందరగా మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు చేసిన సేవకు కోలుకున్న వాళ్ళ తీరు ఒకసారి చెప్తారా? హలో
1: మేడం. చెప్తాను మేడం. ఇది ప్రసూతి వార్డులో పనిచేస్తాను మేడం. నార్మల్ డెలివరీస్ కి సేవలు అందిస్తాము. ఫస్ట్ కాన్పు వాళ్ళ నుండి అయితే మొత్తం G6 గ్రావిడ, 6 గ్రావిడ, 8 వాళ్ళు కూడా వస్తారు మేడం రిమ్స్ కి. అట్లా వచ్చినప్పుడు అన్ని మన చుట్టుపక్కల మహారాష్ట్ర నుంచి మేడం, ఆదిలాబాద్ రిమ్స్ కి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా మన రిమ్స్ కే వస్తారు. హై రిస్క్ కేసెస్ వస్తాయి, లో రిస్క్ కేసెస్ వస్తాయి. అందులో ఫస్ట్ కాన్పు వాళ్ళకు డెలివరీ ఎట్లా కావాలనో అవగాహన ఉండదు మేడం. డెలివరీ టైమ్ లో అపోహ, ఒక భయం ఉంటది వాళ్ళకి. ఆ భయాన్ని పోగొట్టి మంచి నార్మల్ డెలివరీ చేసి సేవలు అందిస్తున్నాను మేడం. నేనైతే రిమ్స్ లో వాళ్ళకి తల్లి బిడ్డే ఇద్దరు క్షేమంగా ఉండేటట్టు వాళ్ళకు ధైర్యాన్ని కూడా ఇస్తాం మేము. ధైర్యాన్ని ఇచ్చి నార్మల్ డెలివరీ కండక్ట్ చేస్తాం మేడం డాక్టర్ ఆధ్వర్యంలో. రక్తహీనతతో కూడా వస్తారు మేడం చాలా మంది.
0: అవును,
1: ఐటీడీ నుండి వస్తారు మేడం మన.
0: అవును, వాళ్ళకి అవగాహన సరిగ్గా లేక పౌష్టికాహారం లేక చాలా మంది ప్రెగ్నెంట్ అమ్మాయిలు రక్తహీనతతో వస్తారు. కరెక్టే
1: మేడం, ఐరన్ లోపం వల్ల వస్తారు చాలా మందికి. 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ హెచ్బీ తోని కూడా వస్తారు మేడం హిమోగ్లోబిన్. వచ్చినప్పుడు వాళ్ళకు బీటీ అడ్వైజ్ చేస్తారు మేడం మా డాక్టర్స్. అడ్వైజ్ చేసినప్పుడు మేము వాళ్ళకు కావలసిన అంటే వాళ్ళకి దగ్గరుండి కూడా ఎన్నో సార్లు బీటీ ఇప్పించి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేయించిన మేడం నేను
0: గర్భవతులకు.
1: అవును మేడం, అప్పుడు డెలివరీ కూడా అట్లా రక్తహీనత ఉన్న వాళ్ళకు చాలా బ్లీడింగ్ అవుతుంది మేడం. రక్తం పోయి అట్లా సెప్టిక్ షాక్ లో కూడా వెళ్ళిపోతారు మేడం. పీపీహెచ్ అంటారు, పోస్ట్ పార్టం హెమరేజ్ అంటారు దాన్ని. అట్లా కూడా కొంతమంది డెత్ అయ్యే ఛాన్స్ ఉంటది మేడం. అట్లాంటప్పుడు కూడా మేము చాలా మందిని సేవ్ చేసినాం.
0: సేవ్ చేసిండ్రు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయి? వాళ్ళ సంతోషం కదా
1: అప్పుడు, వాళ్ళ ఫేస్ లో ఉన్న సంతోషము అవే దీవెన లాగా మేము మేడం.
0: డాక్టర్తో పాటు పగలు రాత్రి సేవలు అందిస్తూ ఎందరో మంది ప్రాణాపాయ స్థితుల నుంచి కాపాడుతున్న నర్సులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అందిస్తోంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది అనసూయ, ధన్యవాదాలు మీ సేవలు. మా శ్రోతలకు మీరేం పని చేస్తారో మీ సేవలు మా శ్రోతలకు వినిపించినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ నుంచి గంగాధర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో హలో
1: చెప్పండి చెప్పండి. మీ అందరి శుభోదయాలు
0: అన్న. మీకు కూడా శుభోదయం గంగాధర్. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? రిటైర్ అయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి?
1: 10 సంవత్సరాలు అయింది.
0: మరి ఎట్లా మీకు టైం గడిపేస్తున్నారు?
1: ఇక చూడే టైం పదిగిట్లే. వ్యవసాయం కొంచెం వద్దులు ఉండే అప్పుడు బంద్ చేసిన
0: అవును. మా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ సమయం గడిపేస్తున్నారా?
1: పెన్షన్ ఆఫీస్ పోతాము, యోగా థెరపీ, యోగా ఫిజియోథెరపీ, యోగా చేస్తాము.
0: మొత్తానికి రోజులు గడిపేస్తారు. గంగాధర్ సింగడికి ఫోన్ చేసి రేపాట విందాం. తప్పకుండా అదే పాట వచ్చేస్తుంది, వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: అలా థ్యాంక్ యూ.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. మీరు కోరిన సినిమా పాట వినాలంటే 2300081 లేదా 2950081 నంబర్లకు 08732 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ ని జతచేసి కోరిన పాటినచ్చు 10 కొట్టేవదాకా.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే, శుభోదయం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజ్ కుమార్, నిజామాబాద్ లో వాతావరణం ఎట్లా ఉంది?
1: ఇప్పుడు పర్వాలేదు మేడం, కొంచెం చల్లగా ఉంది. తర్వాత మాత్రం వేడి బగబగలు.
0: అవును, ఎందుకు చల్లగా ఉంది ఇప్పుడు?
1: ఇప్పుడు కొద్దిగా క్రౌడీగా ఉంది, మార్నింగ్ అవర్స్ కదా, తర్వాత మాత్రం చూపిస్తుంది ప్రతాపం.
0: సూర్యుడు ప్రతాపం అంతా ఎండాకాలంలోనే చూపించేస్తాడు తన ప్రతాపం అంతా.
1: అవునమ్మా, ఇక మేము మాత్రం ఇంటి దగ్గర గానీ డ్యూటీలో గానీ కొద్దిగా చల్లువ కిందనే ఉంటున్నాము.
0: ఏం పని చేస్తారు మీరు?
1: నేను రెడీమేడ్ గార్మెంట్ లో వర్క్ చేస్తాను మేడం.
0: రెడీమేడ్ గార్మెంట్స్ అంటే కొంచెం ఏసీ సౌకర్యం కూడా ఉంటుందేమో కదా?
1: ఉంటాయి, కూలర్స్ అవి ఉంటాయి, సెక్షన్ ప్రకారం ఉంటుంది.
0: అదే
1: డ్యూటీ అయిపోయిన తర్వాత ఏదో పాటలు వినుకుంటే మాత్రం నేను కూర్చుంటాను. మనకి ఎఫ్ఎం లో అయితే మంచి పాటలు ప్రసారం చేస్తారు ఆదిలాబాద్ వాళ్ళు.
0: అవును,
1: 9 o'clock, 8 o'clock బాగా అనిపిస్తుంది.
0: అయితే మీకు ఇంకా సమయం అవ్వలేదేమో దుకాణం అంటే రెడీమేడ్
1: 10:30కి వెళ్తాం.
0: ఓకే, 10:30కి వెళ్తారు. 10:30 నుంచి
1: మేము 8 o'clock 7:30 వరకు ఉంటాం.
0: ఎండాకాలమా ప్రతి కాలం అంతేనా?
1: ప్రతి కాలం అంతే, సూపర్ వెకింగ్ చేయాలి.
0: ఓకే, 3 కాలాలు అంతే ఇంకా.
1: అంతే
0: ఇంకా ఈ ఖాళీ సమయం దొరకదు ఇంకా మీకు, సండే ఒకటే మిగులుతుందేమో.
1: సండే ఉంటది. ఇక ఇక్కడ అటల్ నాకు పెద్ద డ్యూటీ అంటే ఏముండదు, అబ్జర్వేషన్ ఉంటది
0: అంతే. ఓకే, మరి సింగడికి కాల్ చేసిండ్రు, ఏ పాట విందాం?
1: గులాబీ సినిమా నుంచి ఈ వేళలో మీరు ఏం చేస్తున్నారు.
0: ఈ పాట ఎందుకు నచ్చింది మరి?
1: అమ్మా, ఇటువంటి మంచి బీట్ ఉన్న రీజమ్ ఉన్న పాటలు నేను ఉంటే హ్యాపీగా ఉంటానమ్మా. అప్పుడప్పుడు వింటాను కానీ ఇటువంటి పాటలు నాకు కొంచెం ఉత్తేజాన్ని ఇస్తాయి. మంచి పాటలు
0: అనుకున్న, మీకు నచ్చిన పాట శ్రోతలందరి కోసం మీకోసం వినిపించేస్తున్నాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.

వికాసం. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

20 మే 12న తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. జానపద గేయాలు రాసి బాణీలు కట్టి పాడడంలో అనసూయాదేవిది అందవేసిన చేయి. హార్మోనియం వాయించడంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. దేశభక్తి గీతాలు జానపద గీతాలాపనలో కళామ తల్లికి సేవ చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన జయ జయ జయ ప్రియ భారత అనే పాటకు బాణీలు కట్టింది. 1930 నుంచి 50 దశకాల్లో గురజాడ, రాయపురోలు సుబ్బారావు, శ్రీశ్రీ, నండూరి మొదలగు మహాకవుల గేయాలకు బాణీలు కట్టి సోదరి వింజమూరి సీతాదేవితో పాడి భావగీతాలు, లలిత గీతాల ప్రక్రియకు సీతా అనసూయలుగా ప్రాచుర్యం కలిగించిన తొలి గాయని వింజమూరి అనసూయాదేవి. ఆమె రాసిన భావగీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలని ఆమెకు 90 సంవత్సరాల వయసులో 2008 సంవత్సరంలో విడుదల చేశారు. అమెరికా వచ్చిన అమ్మాయి, ఆనాటి బ్రహ్మ సమాజం, నేను, ఆలిండియాతో నా అనుబంధం, ఊసుపోని కబుర్లు లాంటి రచనలు చేశారు. ఇప్పుడైతే దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన జయ జయ జయ ప్రియ భారత గీతాన్ని వింజమూరి అనసూయాదేవి, వింజమూరి సీతాదేవి పాడిన పాట విందాం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసలు

0: పోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు
0: ఏమైంది నాన్న?
3: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే
3: కట్ చేసావా?
0: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
0: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: సింగడి కార్యక్రమంలో ఇప్పుడు ఉత్తరం ద్వారా సినిమా పాటను కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరూ అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఏం పిల్లది ఎంత మాటన్నది అనే పాటను వినిపించండి అంటూ ఉత్తరం ద్వారా కోరారు. శ్రోతలు మీరు కూడా ఉత్తరం ద్వారా సినిమా పాటల్ని కోరి వినాలి అనుకుంటే మా చిరునామా ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, విద్యానగర్, ఆదిలాబాద్, 504001 ఈ చిరునామాకి మీ ఉత్తరాన్ని పంపిస్తే మీ పేర్లు చదివి మీ ఊరు పేరు చెప్పి మీకు నచ్చిన పాట వినిపించేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: అక్క చూడు,
7: హ్యాపీ బర్త్డే రా,
6: చూపించు. నా ఫేవరెట్ కలర్.
7: ఎప్పుడు షాపింగే.
6: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
8: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
9: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
10: నాకు తెలుసు కదా,
9: ఆర్బిఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
11: ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ ఉంటుంది. ఇవాళ అంశం పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత. అంశం మళ్ళొకసారి, పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత. ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్లో అడిగే ప్రశ్నలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలుంటాయి. శ్రోతలు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 087732, ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి మీకేమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో.

ఇది ఇయాల్టి సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 5 గంటలకు మీ ముందుంటది మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమంతో మీ అభిమాన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈ రోజు గౌహాటిలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ తదితరులు దీనికి హాజరవుతారు. ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నివాసంలో బీఆర్ఎస్ కీలక సమాపేశం ఈరోజు జరుగుతుంది. కె తారక రామారావు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమాపేశంలో సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీల నియామకంపై చర్చిస్తారు. జనగణనలో భాగంగా జూన్ 9వ తేదీ వరకు జరిగే హౌస్ లిస్టింగ్ కార్యక్రమానికి పౌరులు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ వివరాలు కీలకమని, తుది దశ జనగణన 2027 ఫిబ్రవరిలో ఇంటింటికి వచ్చి నిర్వహిస్తారని తెలియజేశారు. కొత్త వాహనాలకు 24 గంటల్లోనే శాశ్వత రిజిస్టేషన్ పూర్తయ్యేలాగా డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నిర్ణీత గడువులోగా అధికారులు స్పందించకుంటే దరఖాస్తు ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు వాహన్ పోర్టల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో క్షేత్రం భక్తజన సంద్రమైంది. భక్తులు పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జట్ల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అంపటి రాయుడు స్పష్టం చేశారు. ఉప్పల్ స్టేడియంలో 2026-27 సీజన్ కోసం సెలక్షన్ కమిటీని ప్రకటించారు. అక్షత్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించే సీనియర్ కమిటీలో సుమన్, మెహదీ హసన్, పవన్ కుమార్, ఇంద్రశేఖర్ రెడ్డి సభ్యులుగా ఎంపికయ్యారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానం నిలబెట్టుకుంది. తాజా జాబితాలో ఒక రేటింగ్ పాయింట్ తగ్గి 118 పాయింట్లకు చేరినప్పటికీ టీమిండియా నెంబర్ 1గా నిలిచింది. న్యూజిలాండ్, ప్రపంచ ఛాంపియన్ ఆస్టేలియా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్పారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వారు తెలియజేశారు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సామల కబుర్లు. డాక్టర్ సామల సదాశివ గారితో సంభాషణ వింటారు.
1: ఒక జాతి సంస్కృతి తరతరాలుగా తరగని సంపదగా విలసిల్లుతుంది. అభివృద్ధి పదం అనంతంగా సాగిన జాతి జీవనాడుల్లో సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అంతర్లీనంగా జాతిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మంచి మాటలు అందరికీ ఆచరణ మార్గాలే. అనుభవ సారాన్ని నింపుకున్న పెద్దల ముచ్చట్లలో సైతం అపురూపమైన మన సంస్కృతి సాక్షాత్కరిస్తుంది. గతం చరిత్ర, గత జ్ఞాపకాలు జాతి మననం చేసుకోవలసిన పరిమళ భరిత జీవన ఘట్టాలు. ఆదిలాబాద్ జిల్లాలో సాహిత్య సాంస్కృతిక స్రష్టలలో అగ్రతాంబూలం డాక్టర్ సామల సదాశివ గారిదే. తెలుగు ఉర్దూ భాషల్లో ఉరుప్రజ్ఞ కలిగిన డాక్టర్ సదాశివ అందిస్తున్న ఈ అనుభవసార జ్ఞాపకాలు తరతరాల వారికి నాటి సంస్కృతిని అందించి ఆ దొంతరలలో దాగి ఉన్న మానవత్వ విలువలను, నైతిక విలువలను పరిపృష్టం చేస్తాయనే ప్రయత్నమే ఈ సామల కబుర్లు. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సాహితీ స్రష్టలు. మా తరంలో కొంతవరకే మేము ఈ పరిస్థితుల్ని ఒక యవ్వన దశలో గాని బాల్య దశలో గాని ఉన్నప్పుడు ఇటువంటి
2: అయ్యా, మా చిన్నప్పుడు ఇక్కడ నిజాం రాజ్యం కదా, ఇక్కడ రాజభాష ఉర్దూ కాబట్టి ఉర్దూతో పాటు ఇంగ్లీష్ చదువుకుని డిగ్రీలు సంపాదించినటువంటి వాడికే ఉద్యోగాలు దొరికేటివి. తర్వాత ఏ వృత్తిలోనైనా స్థిరపడాలంటే ఉర్దూ తప్పనిసరిగా రావాలి, అట్లాగే ఇంగ్లీష్ కూడాను. తెలుగుతో అంత పని ఉండేది కాదు అప్పట్లో. తెలుగంటే మాట్లాడే భాషే కానీ సర్కారీ భాష కాదు కదా, వ్యవహారిక భాష కూడా కాదు. అంటే వ్యవహారాలలో, ప్రభుత్వ వ్యవహారాలలో పనికొచ్చే భాష కాదు. ఆ కాలంలో మేము చదువుకున్నామండి. అయితే ఆ కాలం వాళ్ళు కొందరు, ఇప్పటికీ బతికున్నవాళ్ళు, నాకంటే వాయిదారేళ్ళు పెద్దవాళ్ళు, నాకంటే 1-2 ఏళ్ళు చిన్నవాళ్ళు కూడా తరచుగా సభలలో ఏమంటుంటారంటే, మేము ఉర్దూ కాలంలో పుట్టినాం గనక, ఉర్దూ కాలంలో చదివినాం గనక మాకు ఇక్కడ నా ఉద్దేశం కాదు కానీ అట్లనే వాళ్లలో చాలా గొప్ప పండితులు ఉంటారు సంభవం కదా. అది అప్పటి తర్వాత పాండిత్యం కూడా దాదాపు సన్నగిల్లింది. అయితే నిజాం కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటివండి, షాహీ పాఠశాల అనేవాడు. కొన్ని 7-8 స్కూల్స్ ఉండేవి, వాటిని అనేవాళ్ళు. కొన్ని ఖానిగీ బళ్ళు ఉండేటివి. ఖానిగీ బళ్ళల్లో తెలుగు కావాలనుకునే వాళ్లే ప్రత్యేకంగా తమ పిల్లల్ని కానిగి బళ్ళకే పంపేవాళ్ళు. కానిగి బళ్ళల్లో చెప్పేటువంటి వాళ్ళు కావ్యాలు, శతక పద్యాలతో మొదలుపెట్టి తెలుగు వాళ్ళకు కావలసిన సాహిత్యం అంతా నేర్పేవాళ్ళు. ఎప్పుడు నిజాం కాలం నుంచి, మేము పుట్టక ముందట్టు నుంచి ఉన్నది అది. ఎందుకంటే మా తండ్రి, మా మేనమామలందరూ కూడా తెలుగులో పండితులు. మరి వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే, తెలుగు ఇక్కడ దొరికింది ఆ కాలంలో. అయితే తండ్రి కూడా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరే. అయితే ఆయన ఉర్దూ, అతని పాఠశాలలో ఉర్దూ ఉన్నప్పటికీ తర్వాత మా వాళ్ళందరూ తెలుగు చదువుకున్న వాళ్ళు కనుకనే నాకు ఇప్పుడే మా ఇంట్లో ప్రాణం, కళాపూర్ణోదయం లాంటి గ్రంథాలు దొరికినాయి. అది పుస్తకాలు మా తండ్రికి ఎందుకు అవి ఇష్టం ఉండే, నాకు చదవటం, పద్యాలు చదవటం అలవడిన వెంటనే నాకు దొరికిన పుస్తకాలు మార్కండేయ పురాణం, మారనది కళ. అంతకుముందు భాగవత పద్యాలు, భారత ఇచ్చేవాళ్ళు, చిన్న పద్యాలు పెద్ద పద్యాలను పలకల మీద పెట్టి. అయితే తప్పనిసరి కదా అందరికీ. మేము ప్రైమరీ స్కూల్ దాటే వరకే తెలుగులో మంచి పరిచయమే కలిగింది మాకు. స్కూల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్ లేకపోతే వదిలిపెట్టచ్చు, అంటే వేరే చదువుకోవచ్చు. గ్రంథాలయాలు ఉండే, హనుమకొండ చదువుకున్నాను నేను, గ్రంథాలయం ఉండే, వీరే రాజరాజ నరేంద్ర గ్రంథాలయం, ఇప్పుడు ముద్రితాలైనటువంటి అనేక గ్రంథాలు అప్పుడు అముద్రిత రూపంలో ఉండేటి. అవన్నీ మేము చదివేవాళ్ళం. గ్రంథాలయం నడిపేటువంటి కురాడు కనుక ఏదో రెండనాలో ఎంతో బీసీ చెల్లిస్తే ఆయన ఇంటికి కూడా తీసుకొచ్చే తీసుకో పర్మిషన్ ఇచ్చాడు తీసుకురావడానికి. ఆ కాలంలో మా పురాణం ఎప్పటికి పుంచుకుంటుండే అభిమానం గలవాడు కనుక ఏదో ఒక పర్వం బసవ పురాణం అని బ్యాగులో ఉండేటి ఎక్కడికి వెళ్ళినా. వ్యాకరణం ఎంత ఛాందసంగా చదివిండంటే లేనటువంటి భాషని పండిరాలేనటువంటి భాషని ఆయన సమర్థించేవాడు కాదు. ఉత్తరం రాసినప్పటికి పాటించేవాడు. చూసి చూసి అతడేవో చిన్న చిన్న కంద పద్యాలు అవి చెప్తామంటే మేము కూడా మెల్లగా చెప్పుడు మొదలు పెడితే ఆయన అవే సంధులు సమాసాలు అరసున్న అంటే వ్యాకరణం బాగా నేర్పింది మా ఇంట్లోనే. స్కూల్ దాటే వరకు నిజాం కాలంలోనే నిజాం రాజ్యంలో ఉండి హై స్కూల్ దాటే వరకు ఇంగ్లీష్ భాషలతో పాటుగా రాయగలిగినటువంటి సంపాదించగలిగిన ఒక పేపర్ ఎత్తుండేది మీద పివి సదాశివరావు గారు నడిపి మా మిత్రుడు అంటే కొంచెం మాకంటే రెండు మూడేళ్ళు పెద్ద గార్లపాడి తిరుపతి రెడ్డి గారు నడిపేవారు. తిరుపతి రెడ్డి గారు చాలా గొప్ప కవి.

0: తిరుపతి రెడ్డి తండ్రి గర్లపాటి రాఘవరెడ్డి గారు చాలా గొప్పవ కవి. రావు గారికి, కాళోజీ నారాయణరావు గారికి ఛందస్సు నేర్పిన వారు, తెలుగు భాష నేర్పిన వారు వారే. అయితే తోక పద్యాల పోటీలు పెట్టుకునేవాళ్ళం మేము. నేర్చుకోవాలి కదా, తోక పద్యాల పోటీలు అంటే ఒక పద్యం చివరి అక్షరం పట్టుకొని ఇంకో పద్యం, ఈ విధంగా అంత్యాక్షరి, ఈ విధంగా కొన్ని వాటి కోసం సిద్ధం కావాలంటే కొన్ని కావ్యాలు చదవాలి. అప్పుడు లభించిన కావ్యాలు కొన్ని చదివి కంఠతా పట్టేవాళ్ళం. ఇక మా చదవంతా కంఠతేనే కదా. ఆ కాలంలో మీకు తెలుసు, ఆ కాలంలో పుస్తకాలు లేవు కదా. చాలా పుస్తకాలు ఇప్పుడు మనం చూస్తున్న ఆ కాలంలో లేకుండే. మొదటి నుంచి గురుముఖంగా నేర్చుకోవటం, తర్వాత మనకున్నది కదా. మా చిన్నప్పుడు మాకు మూడు ఖండాల అమరం కంఠతా పట్టి కాబట్టి మాకు సంస్కృతంలో ఏ పదం వచ్చినా కానీ నిఘంటు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రనామ సంఘం అమరమును ఈ తెలుగు నిఘంటువులు మూడు తప్పనిసరిగా చదవాల్సిందే. మా పిల్లలు కూడా నేను నేర్పినాను. మా పెద్ద అబ్బాయికి ఇప్పటికీ అమరం చాలా వరకు వస్తుంది. అప్పుడు జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు ఉంటే వాడు ఎస్టీఓగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు సరకాలం కిందట ఉంటే అనే శబ్దానికి రెండు మూడు అక్షరాలు పదం ఇంకేదో కావాల్సి ఉండే, ఆల్టర్నేటివ్ నింపాలి కదా. మా పెద్దవాడు తయారై నీటి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. అరే ఆల్టర్నేటివ్గా ఇంకెన్ని పదాలు ఉన్నాయి, పర్యాయ పదాలు చెప్పరా అంటే ఆ టైం అయింది బాపా, నా టైం అయింది అనుకుంటే వాడు చదువుకుంటూ పోయిండు. దిశన ప్రజ్ఞ ధీషము శ్రీమతి ఉంటుండే, అంతకంటే ఎక్కువ బుద్ధికి పేరు లేవు. ఉన్నప్పటికీ నిఘంటు చూడాల్సిన అవసరం లేదు. అంటే కాలంలోని మేము చెప్పినటువంటి భగవంతం తప్పనిసరిగా చదవాల్సింది అందరూ. అప్పుడు మాకు దొరికినది అదే. తర్వాత పరిచయం అయినప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారేమో భాగవతాన్ని 18 సార్లు చదవాలి సదాశివం అంటుండే. అక్కడ అక్కడక్కడ చదువుడు కాదు, కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి 18 సార్లు చదవాలి అంట. శ్రీశ్రీ గారు కూడా అన్నారు, చదివినారు శ్రీశ్రీ. మనం వెతికినట్టయితే శ్రీశ్రీ రాసినటువంటి వృత్తాలు కనపడతాయి. ఉంటాడా మనం అనుకుంటాం కానీ శ్రీశ్రీ మొదట్లో శ్రీశ్రీ మహాప్రస్థానానికి అతని కావ్యాలకి అంతటి స్థిరత్వం ఉండటానికి కారణం ఏమిటంటే
1: మాట కడ్డూస్తున్నాను ఏమనుకోద్దు, అంటే మన ఈ కబుర్లో ఎక్కడైనా ఏదైనా ముచ్చట అందదేమో అన్న భయం కూడా నాకు ఉంటుంది. ఉరుదు పాఠశాలలో ఉరుదు ప్రభావం చెప్పారు కదా, ఇప్పుడు ఒక జ్ఞానం సంపాదించడానికి, పాండిత్యం సంపాదించడానికి అడ్డం అనేది ఉండదు కదండి. ఇప్పుడు నేర్చుకోవటం చెప్పారు మీరు, అంటే ఉర్దు భాష నుంచి భాషను కూడా చదివారు కాబట్టి అందులో మీరు ఎంతవరకు ప్రజ్ఞని సాధించగలిగారు?
0: ముఖ్యం కదండి, ముఖ్య భాష ఉర్దే నేర్చుకున్నది. కానీ స్కూల్లో చదువుకునేది ఉర్దేనా, ఉర్దే చదవాల్సిన అవసరము నేర్చుకున్నాం మేము. మా తండ్రి హెడ్ మాస్టర్గా ఉంటుండే అని చెప్తాను కదా. కాలంలో ఆయన దగ్గర ఒక ముస్లిం టీచరు అసిస్టెంట్గా ఉండేవాళ్ళు, స్కూల్ లెవెల్లో యాజుర్ రెహమాన్ గారిని మా గురువు గారు, మా హెడ్ మాది ఈ ప్రాంతం కాదు అటువైపు కానీ ఇక్కడికి వచ్చిండు ఒకప్పుడు. నా ఆ ఉర్దూ ఎట్టగు నేర్చుకుంటాం కానీ రియాజుర్ రెహమాన్ గారికి చెప్పి మా తండ్రి నాకు ఫార్సీ నేర్పించాడు. అవసరం కాదు, అప్పుడు ఫార్సీ నేరిస్తే ఉర్దూ బాగా వస్తుంది, సంస్కృతం నేరిస్తే తెలుగు బాగా వస్తుంది అన్నట్టుగా. ఆ మిడిల్ టెన్త్ టీచర్ ఫార్సీ నాకు ఎంత మంచిగా నేర్పినాడంటే ఫార్సీ నేర్చుకోవటం చాలా సులభమైంది. నేర్వాలంటే క్లాసిక్ నేర్వాలంటే దాని బునాది మంచిగా ఉండాలి కదా అనే ప్రశ్నకి అడ్డు వస్తూ నేను ఇంకొక మాట చెప్తున్నా అంది. సరే నేర్వలసి వచ్చింది, బాగానే నేర్చినాం, తర్వాత ఫార్సీ కూడా నేర్చినాం. మాకు హై స్కూల్లో చెప్పినటువంటి ట్రెండ్ గారు, వాళ్ళు ట్రెండ్ గారు ఎట్టా చెప్పాలి, చైల్డ్ సైకాలజీ వాళ్ళకి తెలియదు, ఏజ్ గ్రూప్ ఏమిటిది, వాడి ఇంట్రెస్ట్ ఏమిటి, వాడి కెపాసిటీ అని అదేం తెలియవు. తెలవకున్నా కానీ వాళ్ళు చెప్పే అటువంటి పాఠాలలో, కవిత్వంలో కానీ, గజలల్లో కానీ లీనమై ఆ ఆనందాన్ని మాకు ఇచ్చేవాడు. అచ్చా హే కిత్న సుందర హే కిత్న బ్యూటిఫుల్ దర్ద హేస్మే, ఈ విధంగా వాళ్ళు ఫీల్ అయి చెప్పేవాళ్ళు కనుక మేము కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. పద్ధతులు తెలియవు, బోధనా విధానం తెలియదు వాళ్ళు కలిగించండు, దాన్ని మేము మోటివేషన్ అంటాం.
2: ఏ విధానమైనా ఈ విద్యార్థులకి ఒక కత్తుకునేలా చెప్పటమే కదండి శిక్షణ అంటే.
0: అదే
2: వాళ్ళకి లేకపోయినా అలా చెప్పారు అంటే నిజంగా వాళ్ళకి అంతర్లీనంగా ఆ శిక్షణ ఉంది అన్నమాట.
0: మోటివేట్ చేయటం అనేది మా ట్రైనింగ్ లో ఒకటి చెప్తాం మేము. ఎట్లా జాషువా గారి 2-3 పద్యాలు పాఠంలో ఉంటాయి. జాషువా గారి ఏమేమి పద్యాలు ఉన్నాయో ఖండ కావ్యాలను దొరికించుకొని ఆసక్తి కలిగించడానికి మోటివేషన్ అంటారు. మీరుదా గారివ్యూ మీరు 2-3 గజాలు చెప్పితే చెప్పేవాళ్ళంటే, ఆ కౌరణ గురించి ఎంత గొప్పగా చెప్పేవాళ్ళంటే, పుస్తకాన్ని చివరికి ఏ ఉద్యోగంలో సెటిల్ అయిన వాళ్ళైనా కానీ, కలెక్టర్లు అయినా కానీ, ఆ పుస్తకాన్ని తెప్పించుకొని చదువుకోవటం, చదువుకుంటున్న చదవకపోతే నిద్రపట్టదు అని అంతగా చెప్పేవాళ్ళు వాళ్ళు.
2: అంత ప్రభావాన్ని వేసే
0: ప్రభావాన్ని వేసేవాళ్ళు చెప్పిన దాన్ని ఇంకా ముందడి పోవాలి ఆ తర్వాత.

0: ఏమి చెప్పితే మాకు ఉర్దూ సాహిత్యం పట్ల గజళ్ల పట్ల ఆసక్తి పెరుగుతుంది అదే చెప్పాను. మాకు విరక్తి కలిగేట్టుగా చెప్పలే, తెలుగు వాళ్ళే మాకు విరక్తి కలిగేట్టు చెప్పి, ఎందుకంటే భయమేది, ఇప్పటికి భయమేది. కడప కలెక్టర్గా జాయింట్ సెక్రటరీగా ఉండే ఇంగ్లాండ్లో, ఇప్పుడు నేపాల్లో ఉంటున్నాడు, కూడా ఉన్నాడు మా ఏ విద్యాసాగర్ అని ప్రిన్సిపల్గా పనిచేసి వచ్చినాను కదా, ఐఏఎస్ అనే పాల్వంచ ఐటీడీఏ ప్రాజెక్టులో ఉండి డైరెక్టర్గా ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉండి చిరం మన్యం కథలు పంపిండు, ఇంగ్లీష్ ఒక లెటర్ రాసి పంపించిండు పుస్తకం ఐఏఎస్ ఆఫీసర్ అని ఏమాత్రం దూరం ఉండలే, వాళ్ళలా కలిసిపోయిండు, అంత గొప్పగా రాసిండు. అంతకంటే ముందు పనికుమార్ గారు గోదావరి గాథలు రాసిండ్రు, వారు ఇక్కడ ఉండి ఇంగ్లీష్లో రాసి పంపిస్తే నేను వారికి మూడు ప్రశ్నలు అడిగింటిని, మీకంటే ముందు ఈ సబ్జెక్టు మీద రాసిన వాళ్ళు కొందరు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు స్మరించలేదు, అది మీ బాధ్యత కదా. ఒకటి, మీ తెలుగు ఇంత బాగున్నది కదా, నాకు ఇంగ్లీష్లో ఎందుకు అంటే నా సంగతి మీకు ఇట్ట తెలుసు. వీటికి ఆయన రాయాలి జవాబు, సుబ్రహ్మణ్యం గారు రాశారు ఏఎస్ ఆఫీసరే, అద్భుతమైన మనిషి, చేసినటువంటి వాళ్ళ గురించి ఎందుకు రాయలేదన్న దానికి ప్రశ్నకు లేక తెలియక అన్నాడు. అట్లా ఇంగ్లీషులో ఎందుకు రాసినారు అంటే తెలుగు రాయటం భయం కనుక అన్నాడు. ఉత్తరం రాసిండు కదా, బాగానే ఉంది కదా మీది, ఏమో సార్ అక్కడక్కడ గ్రాంధికం అక్కడక్కడ వ్యావహారికం వచ్చిందండి, నేను చెప్తా ఉంటా ఇక్కడెక్కడ, నాకు ఉన్నతకాలం వారు నాకు తెలుగులో రాసేవారు, కానీ ఆ తెలుగులో ఇబ్బంది పడుతూ రాసేవారు, ఇంగ్లీష్ అంతా ఈజీ కాదు తెలుగు రాయటం, అనాల్సిన ఒక చోట వచ్చుతున్నాడు ఒక చోట, ఎందుకంటే ఈ గ్రాంధిక భాష నేర్చి వచ్చాను కదా వాళ్ళు పాఠశాలలో, ఆ కాలం తెలుగు పండితులు మాకు చెప్పేవాళ్ళు, వాళ్ళు శిరోమణులు, కవీనుడు వ్యాకరణ శిరోమణులు న్యాయ శిరోమణులు అని చెప్పేవాళ్ళు వాళ్ళకి, మా మేము చదువుకునే కాలంలో లేదు, ఓరియంటల్ లాంగ్వేజ్లో ఈక్వలెంట్ ఎంఏ బిఏ కూడా ఉంటుంది, మాకట్టా చెప్పేవాళ్ళు. మన దగ్గర మేము చదివినామంటే వ్యాకరణం తప్ప ఇంకేమి చెప్పడు, సారస్వతములో ఉండే అటువంటి సారస్యాన్ని ఏమాత్రం చెప్పాడు ఆయన.
1: అంతటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళ దగ్గర నేర్చుకుని కూడా తెలుగులో రాయటం భయం అనేటువంటి,
0: ఇప్పుడు వ్యాకరణం చెప్పిన తర్వాత సంధి తప్పింది సమాసం తప్పింది అని కోప్పడతారు కదా.
1: అవునండి,
0: ఆ భయం అది మనకేమో వ్యాకరణం పూర్తిగా అర్థం కాకపోయాయి, కానప్పుడు రాస్తే ఇక్కడ సంధి తప్పే సమాసం తప్పే ఇటువంటి భయాలు ఉంటాయి కదా.
1: అవునండి,
0: ఇంగ్లీష్లో అట్లాంటి భయాలు లేవా, ఇంగ్లీష్లో మనకు ఫారిన్ లాంగ్వేజ్గా నేర్చుకున్నాం కనుక ఇంగ్లీష్లో మనకి టెన్స్ చెప్పిరి కాబట్టి వర్బ్ ఎట్లా ఉపయోగించాలని చెప్పిరి రాయటం సులభం, తెలుగులో అది వంట పట్టింది, తెలుగు చెప్తేనేమో వంట పట్టకపోయాయి, అది పూర్తిగా వ్యాకరణం అర్థం కాకపోయాయి. ఆ సంధి చెయ్యాలను చేయకూడదు, కొన్నిటికి సంధి నిత్యమాయి కల్పికమాయి కొన్నిటికి కాదాయి, ఎక్కడ సంధి చేయాలను ఎక్కడ సంధి చేయకూడదు ఇట్లాంటి అనుమానాలు పెట్టిపోయారు కదా. అందుకు తెలుగు పీరియడ్లో పోవాలంటే భయం ఇది అప్ప ఆ కాలంలో, మేము చదువుకున్న వాళ్ళమే కానీ ఎక్కడ తీరుతారు పంతులు గారని చెప్పి. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుండే అంటే ఉభయ భాషా ప్రవీణ వాళ్ళు తప్ప, వ్యాకరణ శిరోమణి అయినటువంటి వాడు ప్రతిదీ వ్యాకరణ దృష్టితోటే చెప్తుండే, సారస్వతం లోపలికి వెరనీగనే పోతుండే, అందుకొరకు పిచ్చే శాస్త్రి గారికి మస్నవీని అనువాదం చేయమన్నప్పుడు అనువాదం చేస్తాను కానీ దాన్ని ఎవరైనా నేర్చుకోవాలి కదా, సాహిత్య అకాడమీ ఎవరు నేను నాకు నేనే ఎవరికి ఇయలే, అందుకు భారతిలో రాసేవాడిని మొదలు మోరా పాపిరెడ్డి గారు.

0: శార్దూలం ధారాళంగా నడిచింది గనక యతి దృష్టిలో పడలే. ఉపజాలని బాగానే ఉన్నాయి, అక్కడ యతి తప్పింది, కానీ తప్పినట్టు కనపడటం లేదు. దీపాల పిచ్చే శాస్త్రి గారు రాశారు, నాకంటే పాండిత్యం గొప్పది. అయితే వారికి నాకు సంబంధం ఏంటంటే, వారు వేద వెంకటేశ శాస్త్రి గారు రాసినటువంటి వ్యాఖ్యానాలలో తప్పులు వెతకటమే పని పెట్టుకుని సరస్వత వ్యాసుడు ఏదో రాస్తుండే ఆయన ప్రతి పత్రికలో భారతుడు అని. కోపం వచ్చి పరిచయం లేదు, ఏమి లేదు రాసిన, ఏమిటి మీరు మీరు అని. నెల్లూరు తమిళుడు, తమిళునికి ఆంధ్ర భాష మీద ఇంత అధికారం ఎందుకు అనుకున్నట్టు రాస్తున్నారు మీరు అది అని అంటే, రాయవచ్చు లేకపోతే అసలు జవాబు రాయకపోవచ్చు అంటే, నా ఉద్దేశమే కానీ ఎప్పుడు నేను రాసే మాటలలో ఏమైనా తప్పులు కనపడితే మీరు నాకు చెప్తే దిద్దుకు. వంటి శక్తి పండితునికి ఉంటుంది, కోసం రాస్తాడు. మీరు ఒకరిని విమర్శించినారు, నా దగ్గరికి చాలా మంది పుస్తకాలు పట్టుకొని వస్తారు, ఒకరిని విమర్శించినారంటే ఆయనతోటి దూరం అయినట్టుగా, ఇక మళ్ళా రాడు మా దగ్గరికి పట్టగాదు. మాట వెళ్తుంది కనుక చెప్తాను నేను. ఈ శాస్త్రి గారు జాష్వా గారితో కలిసి ఒక కొంతకాలం జంట కౌరు గారు వ్యవహరించినట సరస్వత పరిషత్తులు కూర్చున్న జంట కవిది అని దీపాల పిచ్చేచారి గారు ఇచ్చిపోయిండు. ఒక మేము ప్రయత్నం కవిత్వం ఇతంది జంటకౌల పేరు కుదిరకమా అనుకున్నాము. దీపాల పిచ్చే శాస్త్రి గారు, ఏమండి సదాశివ గారు మీ పద్యంలో ఎత్తి తప్పింది కదా అన్నాడు. పరాజికం చేసి తను మాకు ఇచ్చాడు, మేము ఇప్పుడు చూస్తున్నా అంతకు ముందు అదేం కనుక కనపడలేదు. శాస్త్రి గారు మీరు శాబ్దికులు, ఎప్పుడు ఛందస్సు మీదనే ఎప్పుడు శబ్దం మీదనే శబ్దం అటువంటి రసం కనుక పోనే పోరు కదా. ఛాందస్సులు మంచి కవులు కూడా, రసవంతమైన కవిత్వం రాసిన నాకు పంపించి గారికంటే ముందు పోరు అంటే జాషువా గారి కవిత్వం కంటే వీరిది ఇంకొక బాగుంటుంది. ఇట్లంటే కొందరు కోపం వస్తుంది కానీ బాగుంటుంది. జాషువా గారి కంటే వీరు పండితుడు.
1: మీరు కొంత నేను అడిగింది మీరు దాటేశారు. ఇప్పుడు అప్పట్లో ఉర్దూలో మీరు చదివారు కదండి, ఉర్దూ భాషలో మీరు అంటే మీ తర్వాత చదివింది, ఆ ఉర్దూ భాషలో చదవటం వల్ల ఎక్కువ విషయాలు స్పష్టంగా తెలిసాయా అనేది కావాలి. ఎందుకంటే అప్పటి తరం ఇప్పటికీ వాళ్ళు ఉర్దూ రాస్తారు, ఉర్దూలో కవిత్వం రాస్తారు, ఉర్దూ షహరీస్ చెప్తారు, అన్ని చెప్తారు. ఆ తరం అంటే మీ తరం, మీ తర్వాత కొంతమంది కూడా చెప్తారు కొన్ని తరాలు వాళ్ళు. ఆ ఉర్దూ భాష వల్ల ఎలాంటి ప్రజ్ఞ మీకు వచ్చింది అనేది.
0: భాష వలన ఏ భాష నేర్చుకున్నా ప్రజ్ఞ వస్తుంది, నేర్చుకోవటం వేరే. మీరు మీ ప్రశ్నలో మొదటి భాగం ఏంటంటే, ఉర్దూ అంతగా చదవాలని మీకు ఎందుకు అనిపించింది అంతేనా?
1: అలా కాదండి, ఉర్దూయే ఉంది కదా అప్పుడు.
0: అవును,
1: అప్పుడు ఉన్నది పరిపాలకుల భాష ఉర్దూ.
0: అవును,
1: మీరు చదివారు. ఏ భాషలో చదివినా నా అభిప్రాయం ఏంటంటే, భాష ప్రామాణికం కాదు, జ్ఞానం అనేది ప్రామాణికం. ఇప్పుడు మీరు ఇంత సొసైటీని ఇంత ఇన్ని కోణాల్లో నుంచి మీరు పరిశీలించారంటే ఖచ్చితంగా మీరు ఒక జ్ఞానాన్ని ఆ సమయంలోనే, అంటే తెలుగు ఇంత పరిపుష్టంగా ఇక్కడ లేని సమయంలోనే మీరు ఆస్వాదించారు. ఆస్వాదించిన తర్వాత మీకు తెలుగు భాషతోటి ఇంట్లోనే ఉంది, చుట్టుపక్కల ఉంది, మీ మేనమావ గారు ఆ గ్రంథాలు పట్టుకుని వెళ్లేవారు, మీకు ఇంట్రెస్ట్ తోటి మీరు చదివారు, ఇవన్నీ చెప్పారు కదా, దాంతో మీరు డెవలప్ చేసేసి మీరు చేసుకున్నారు. అంతర్లీనంగా మీకు తెలుగు భాష ఉంది. అయితే ఉర్దూ భాష నుంచి సోయగాలు గాని, సౌందర్య గాని, లేకపోతే ఆ భాషలో ఉండే వ్యక్తీకరణ గాని మీరు తీసుకుని దాన్ని ఉపయోగించుకున్నారా తదుపరి కాలంలో అన్న తెలుసుకోవటానికి.
0: మాకు దొరికేది అప్పుడు ఉరిదే కదా. అయితే నాలుగు వేదాలు మేము ఉర్దూ చదివినామండి.
1: ఉర్దూలో చదివానన్నారు కదా.
0: అవునండి.
1: అంటే మీకు అవి ఎలా లభ్యమయ్యాయండి?
0: హైదరాబాదులో మత ఘర్షణ జరుగుతుండే కదా, హిందువులకు అప్పుడప్పుడు జరుగుతుండే కదా, ఏంటంటే మీకు తెలుసు కదా, అప్పుడు హిందువుని కాపాడిన వాళ్ళంతా వీళ్ళే కదండి, రక్షగా ఉండేవాళ్ళు. అప్పుడు హైదరాబాద్లో ఉండి ట్రైనింగ్ చేస్తున్నాను నేను 47. అప్పుడు చదివేది అదే ఆర్య సమాజ్ పుస్తకాలే. వాళ్ళు రాసిన ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి పంజాబ్ ఆయన, పంజాబ్ వాళ్ళకి ఉర్దూ బాగా వస్తుంది, ఉర్దూ వస్తుంది కదా, పంజాబీ లేకపోతే ఉర్దూ. అవి వేదాలకు సంబంధించినటువంటి అన్ని గ్రంథాలు ఆయన రాసిండు. వేదం ఒక్కటే ఆయన ఒప్పుకున్నది, ఏ మతాన్ని ఒప్పుకోలేదు. చదువుతూ యజ్ఞ హోమ యజ్ఞయాగాలని ఒప్పుకుంటూ జంధ్యం వేసుకొని గాయత్రి చదివాడు. ఏ కులం వాళ్ళైనా కానీ ఆర్యుడే, ఈవెన్ హరిజనుడు కానీ గిరిజనుడు కానీ ఎవరైనా, ఇప్పటికీ ఆర్య అంటే అతే అతని కులాన్ని మనం
1: ఆర్య అనేది ఒక సిద్ధాంతం, సిద్ధాంతం కింద పెట్టుకున్నాను.
0: కేవలం వేదాన్ని మాత్రమే నమ్మాలి, ఇంకా ఏ మతాన్ని మతా దేవతల్ని నమ్మటం లేదు. అట్లాంటి పుస్తకాలు మేము అక్కడ చదివేవాళ్ళం. అట్లాగే ఇప్పుడు ఉర్దూలో మంచి రచనలు మనకంటే ముందు వెళ్ళినాయి కదండి, తెలుగుకంటే ముందు. ఎందుకంటే ప్రేమ్చంద్ పండిత్ సుదర్శన్ బాగా రాసేవాళ్ళు. రైటర్స్ అసోసియేషన్ ఒకటి ఏర్పడింది, అంజమన్ తరక్కి పసంద్ ముసన్ పీన్ అని వీడు అప్పటికి మేము అయితే అప్పుడు చదవలే. అప్పుడు 1930 అందులో చాలామంది పాల్గొన్నారు, పాల్గొన్న వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప కథలు నవలాలు రాశారు. ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ఇతడే రామకృష్ణారావు, అబ్బూరు రామకృష్ణారావు గారు ఒక్కరే మెంబర్గా వెళ్ళినారు. వారి ప్రభావమే కొంచెం ఆ ప్రాంతంలో కనపడుతుంది. ఇక ఈ ఉర్దూ వాళ్ళందరూ అండ్ మెంబర్స్ కనుక

0: ఈ అసోసియేషన్ ఏర్పడడానికి ముందే ఆయన అటువంటి కథలు రాసిండు. సమాజాన్ని పట్టుకుని కథలు నవలలు బాగా రాసిండు. అవని చదివిన అయితే వాళ్ళు నిజంగా సాహిత్య సేవ అంటే ఇప్పుడు కీర్తి ప్రతిష్టలు డబ్బు అని.
1: తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా మీరు ఇంతవరకు ప్రముఖ తెలుగు కవి, రచయిత, అనువాదకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సత్యవోలు సుందరసాయి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నీరాజనం చిత్రం నుంచి నిన్ను చూడక నేనుండలేను అనే పాటను వినిపించగలరు అని కోరుతున్నారు ముకుందరావు, లక్ష్మి, స్వరూప్, అమ్ము, లేఖశ్రీ, బాలశ్రీ, పద్మ, సూర్యం, ధర్మరాజు, శ్రీనివాస్, సూరి, అచ్చన్న, శ్రీకాకుళం నుంచి. వీరి కోసం నీరాజనం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వినిపిస్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి, ఓపి నాయర్ సాహిత్యం సంగీతం అందించారు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుగ్గులు వాడతాడంట.

ఆకాశవాణి వివిధ భారతి రోజుతో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. తర్వాత పాటని కోరిన శ్రోతలు జేరుపోతుల బుచ్చయ్య అండ్ కుటుంబ సభ్యులు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి వీరేదైనా ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటూ కవిత సత్యనారాయణ భువనగిరి నుంచి కోరుతున్నారు. వీరి కోసం నిర్ణయం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. గణేష్ పాత్రు సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:00 మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సహా 5 యూరోపియన్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఇటీవల కుదిరిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన వాణిజ్య పెట్టుబడి రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం చేస్తుందని భారత్ భావిస్తోంది. బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈ రోజు గౌహాటీలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ గా వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ది అథారిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి ఆలయ సీఈఓ కన్వీనర్ గా మరో 11 మంది సభ్యులను నియమించింది. రాష్టంలో జూన్ 12 తేదీన పాఠశాలల పునః ప్రారంభం సందర్బంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తూ అదే రోజు విద్యార్థులకు స్కూల్ కిట్లు అందజేస్తామని గవర్నర్ తెలియజేశారు. జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 16 తేదీ వరకు పొడిగించినట్లు, గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 15 తేదీ వరకు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి తెలియజేశారు. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో సరిపడా మొత్తంలో ఎరువులు నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఎరువుల విభాగం అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయం తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ రోజు అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి వింటారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అలనాటి నేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దు

0: దాంట్లా ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11:06 కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ నటించలేరు, అలాగని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకత్వము వహించలేదు. ఒక వర్గాన్నో లేక ఒక వ్యక్తినో ఉద్దేశించి ప్రమోషన్స్ చేయలేదు. కేవలం ఒక్క పేరు, ఆ పేరే సినిమా తీస్తున్నప్పటి నుంచి రిలీజ్ దాకా సినీ రాజకీయ వర్గాల్లో టాక్ ఆఫ్ ద టాపిక్ గా అయింది. మరింతకీ ఏంటా పేరు, ఎవరా వ్యక్తి, ఇంతకీ ఏంటా సినిమా? గెస్ చేయగలుగుతారా? గెస్ చేస్తే వాట్సాప్ చేయండి ఆన్ 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్

అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11 గంటలు దాటి 13 నిమిషాలు కావస్తోంది. మరి ఇంతకీ ఏంటా పేరు, ఎవరా వ్యక్తి, ఏంటా సినిమా అని అడిగానమాట. చాలా మంది అభినందన అని పెట్టారు. హౌ ఇట్స్ పాసిబుల్ అబ్బా, అంటే ఆ సినిమా తీసినప్పుడు, అంటే ఆ సినిమా అనౌన్స్ చేయగానే సినీ రాజకీయ వర్గాల్లో కూడా టాక్ ఆఫ్ ది టాపిక్ గా మారింది ఆ సినిమా. మరి ఆ సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాను. చాలా మంది రకరకాలుగా గెస్ట్ చేశారు, కానీ ఆ సినిమా కాదది. సినిమా రిలీజ్ కి ముందు సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఒకే ఒక్క పేరు. ఏంటా పేరు అని అడిగాను అనమాట. ఇంతకీ ఏంటా పేరు, ఏంటా సినిమా అంటే, బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న టైంలో ఒక విద్యార్థి విప్లవోద్యమ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయిన తర్వాత అట్ ద సేమ్ టైం మర్చిపోయారనుకోండి, అది కూడా వేరే విషయం. మరి ఆ విద్యార్థి నాయకుడు, మరి ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఆ సినిమా. మరి ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి. అసలు ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదా, మరి ఆయన పేరే సినిమా పేరు కూడా. చలో ఇప్పుడైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. ఆయన ఓ విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడిగా ఆయన తక్కువ వయసులోనే ఒక చరిత్రను క్రియేట్ చేశాడు. ఆయన పేరే సినిమా పేరు. ఇంత పెద్ద క్లూ ఇచ్చేసాను కాబట్టి హోప్ గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. గెస్ట్ చేయండి, వాట్సాప్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. రమా కందుల ఫ్రమ్ కుక్కట్పల్లి. ఎగ్జాక్ట్లీ అండి, మీరు గెస్ట్ చేశారు కరెక్ట్ ఆన్సర్. బట్ ఇంకా చూద్దాం ఎవరైనా గెస్ట్ చేస్తారేమో. ఈ పాట తర్వాత ఆ సినిమా ఏంటి, ఆ వ్యక్తి ఏంటి నేను రివీల్ చేస్తాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. 11:20 ఆన్ స్టూడియో క్లాక్ ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. మరి నేను అంత పెద్ద క్లూ ఇచ్చాక చాలా మంది గెస్ట్ చేశారు. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ అలాగే గోపి ఫ్రమ్ దేవరకొండ అండ్ నెక్స్ట్, సో వీళ్ళిద్దరు కూడా గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్. అమ్మ ఈయనెవరు అంటే అమ్మ సమాధానం చెప్పింది, భగత్ సింగ్. ఎక్కడున్నారు? లేరు. స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు వదిలారు. కాదు కాదు, ప్రాణాలు తీశారు. మళ్ళీ వస్తారా అమ్మ? ఇవి ఆ చిన్న పిల్లాడు తన తల్లితో జరిపిన కన్వర్సేషన్. చిన్నప్పటి నుంచే భగత్ సింగ్ చెగువేరా పుస్తకాలు చదువుతూ వాళ్ల ఆశయాల్ని, సేమ్ టైం వాళ్ల ఆవేశాన్ని ఒంట పట్టించుకున్న ఆ కుర్రాడు, ఆ కుర్రాడి పేరే జార్జ్ రెడ్డి. మరి ఈ సినిమా రిలీజ్కి ముందు ఎవరా జార్జ్ రెడ్డి అంటూ చర్చలపై చర్చలు జరిగాయి. అండ్ అంతేకాదు ఎన్నో వాదోపవాదనలు వినిపించాయి. మరి వీటన్నిటి మధ్య ఓ సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ రిలీజ్ అయింది జార్జ్ రెడ్డి సినిమా. మరి ఇంతకీ ఎవరి జార్జ్ రెడ్డి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: 11:26 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం జార్జ్ రెడ్డిస్ సినిమా అంటే బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. 1970s ఆ దశాబ్దంలో జరిగిన కథే జార్జ్ రెడ్డి సినిమా. జార్జిరెడ్డి పుట్టింది కేరళలో, చదివింది బెంగళూరు చెన్నైలో, కానీ ఓ విద్యార్థి నాయకుడిగా ఎదిగింది మాత్రం హైదరాబాద్లోని ఓ యూనివర్సిటీలో. 1970s ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న ఒక వివక్ష ఏదైతే ఉందో ఆ వివక్షను తిప్పి కొట్టిన విద్యార్థి నాయకుడే జార్జిరెడ్డి. మరి ఈ జనరేషన్ కి జార్జిరెడ్డి తెలియకపోవచ్చు, కానీ 1970s ఆ టైంలో వాళ్లకి ఈ విద్యార్థి నాయకుడు ఓ ఇన్స్పిరేషన్. మరి అలాంటి ఓ చైతన్యాన్ని ఈ తరానికి పరిచయం చేశారు జార్జిరెడ్డి ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే సినిమా ద్వారా. మరి ఆ సినిమా వివరాలు మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రీరాములయ్య సినిమాకి గాను వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. 11:31 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సమయం 11 గంటలు దాటి 33 నిమిషాలకు అవస్తోంది. మరి ఈరోజు బయోపిక్ స్పెషల్ సందర్భంగా మనం జార్జ్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ మనం సెల్యూట్ చేయాల్సింది డైరెక్టర్ జీవన్ రెడ్డికి. చరిత్రలో మిగిలిపోయిన ఓ ఆదర్శనీయమైన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలి అనుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. వంగవీటి సినిమాతో నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు సందీప్ మాధవ్. మరి ఈ సినిమాకి యాప్ట్ గా సెట్ అయ్యారు. ఎంతగా అంటే బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్, వాకింగ్ స్టైల్. అసలు జార్జ్ రెడ్డిని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది, జార్జ్ రెడ్డి తెలిసిన వాళ్ళు తక్కువ మంది. బట్ అయినా సరే జార్జ్ రెడ్డి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఏమంటారు మూమెంట్ని కూడా యాజ్ టీస్గా యాక్ట్ చేసి చూపించారు. నో జీవించి చూపించారు సందీప్ మాధవ్. ఇక డైరెక్టర్కి ఈ సినిమా తీయడం అనేది కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి. నిజానికి సందీప్ మాధవ్ ఎవరైతే ఉన్నారో హీరోగా యాక్ట్ చేసిన వ్యక్తి, చాలా చోట్ల జార్జ్ రెడ్డి కళ్ళ ముందే కనిపించాడేమో, మన కళ్ళ ముందు నిజంగా జార్జ్ రెడ్డి వచ్చి తిరుగుతున్నారేమో అన్నంత అద్భుతంగా నటించేశారు ఆయన. ఇక తల్లి పాత్రలో దేవిక, మరాఠీ యాక్టర్ అనమాట. ఇక తర్వాత హీరోయిన్గా ముస్కాన్, అలాగే అపోజిషన్ అనగానే విలన్ గుర్తొస్తారు కదా మనకి, మరి విలన్గా సత్యదేవ్. ఇక నటీనటులంతా కూడా హీరోకి పోటీగా పర్ఫామ్ చేశారు. సరే ఇదంతా పక్కన పెడితే ఇలాంటి ఒక సినిమాని వెండి తెరపై చూపించాలి అనుకోవడం అనేది డైరెక్టర్కి నిజంగా సవాల్, పెద్ద ఛాలెంజ్ లాంటిది. మరి ఆ ఛాలెంజ్ని మన జీవన్ రెడ్డి అంటే ఆ ఛాలెంజ్లో జీవన్ రెడ్డి సక్సెస్ అయ్యారా కాలేదా, మరి ఇంతకీ సినిమాలో ఏం చూపించారు, జార్జ్ రెడ్డి సినిమా గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు ఎదరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

was the night? Go retro with Akashwani Telugu. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం జార్జిరెడ్డి సినిమా గురించి. 70s లో జరిగిన సంఘటనలు, ఆ వ్యక్తి జీవితం ఆధారంగా తీసిన సినిమా జార్జిరెడ్డి. అయితే ఇందులో ఎన్నో సున్నితమైన అంశాలుంటాయి. ఎవరి మనోభావాలను కించపరచకుండా సేమ్ టైం జార్జిరెడ్డి కథ ఏదైతే ఉందో అది డీవియేట్ అవ్వకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి యూనివర్సిటీలో ఉన్న మరి అప్పటి నేతలు, పార్టీల పేర్లు ఇవేవి రాకుండా చాలా ప్లాన్డ్గా తీశారు డైరెక్టర్ జీవన్ రెడ్డి. కథ ఏంటి అనే క్యూరియాసిటీతో మరి ప్రేక్షకులు సీట్లలో కూర్చున్న లోపే సినిమా స్టార్ట్ అయిపోతుంది. సో అలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూనే మొత్తానికి ఈ జనరేషన్కి తెలియని ఆ విద్యార్థి నాయకుడి జీవితాన్ని అద్భుతంగా వెండితెరపై చూపించగలిగారు డైరెక్టర్ జీవన్ రెడ్డి గారు. మరి జార్జి రెడ్డి అనగానే ఆవేశం, చైతన్యం, అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఊరుకొని ఆ మనస్తత్వం, దేన్నైనా ఎదిరించగలిగే ఆ తెగువ గుర్తొస్తాయి. మరి అవన్నీ కూడా ఈనాటి విద్యార్థుల్లో కూడా లేదా మన చుట్టూ ఉన్న సొసైటీలో కూడా అంటే అలవాటు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో జార్జిరెడ్డి సినిమాని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశానంటారు డైరెక్టర్ జీవన్ రెడ్డి. మరి సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
4: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

0: tới.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. 11:50 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకున్నాం జార్జి రెడ్డి సినిమా గురించి. జార్జి రెడ్డి కేవలం విద్యార్థి నాయకుడు మాత్రమే కాదు, ఆయన పెద్ద బాక్సింగ్ ఛాంపియన్. అంతేకాదు చాలా చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ కూడా. సో ఒక విద్యార్థి నాయకత్వం వహిస్తున్నాడు అంటే అన్ని విషయాల్లో కూడా అవగాహన ఉండి హారితేరిన వారే అయి ఉంటారు కదా. నిజం చచ్చిపోయే లోపు మీ గొంతు విప్పండి అంటూ గలమెత్తి వివక్షకు గురవుతున్న విద్యార్థుల తరపున పోరాడి 25 సంవత్సరాల వయసులోనే అమరుడైన విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి. మరి కేరళలో పుట్టిన జార్జి రెడ్డి హైదరాబాద్ కి ఎందుకు వచ్చారు, మరి అప్పటి యూనివర్సిటీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలియాలి అంటే ఒక్కసారి ఆ సినిమా చూసేయండి, అర్థమైపోతుంది. మరి ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం, కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే

ఎంతకైన పనికిరానా, ఎవరితో ఏ మాత్రం పంచుకోను వీలు లేని, అంతటి ఏకాంతమైన చింతలేమిటండి. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటేనా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు, కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు.

సహాయతలు దడదడలాడి హృదయ మృదంగ ధ్వానం. నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు. దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు.

0: గారి కవిత్వంలోని ఒక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఎంత అద్భుతంగా రాశారో కదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన. ఇళయరాజా సంగీతం బాలు గారి గాత్రంలో నిజంగా చెప్పాలని ఉంది అన్నప్పుడు ఎంత ఆర్ద్రతతో పాడతారో కదా. మరి నిజంగానే చెప్పాలి అనిపించినప్పుడు, అడగాలి అనిపించినప్పుడు, మాట్లాడాలి అనిపించినప్పుడు చెప్పేసేయండి, మాట్లాడేసేయండి, అడిగేసేయండి. అంతేకాని మనసులో పెట్టుకుని ఏమవుతుందో ఏమనుకుంటారో అనుకుంటూ ఉంటే అది మనలో అంతరంగంలో ఆ బాధ కానీ ఆ మాట కానీ అలా పెరిగిపోతూ ఉంటుంది తప్ప దానికి సొల్యూషన్ మాత్రం దొరకదు. దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఇదిగో ఈ పాట. మరి ఈ పాటలో చిరంజీవి గారు ఎంత తాపత్రయపడతారో కదా, అంటే వాళ్ళ నాన్నగారు చేసిన పనికి అండ్ సొసైటీలో ఉన్న జరుగుతున్న అన్యాయాలకి, తను ఏం చేయలేకపోతున్నాను అన్న బాధని అంత అద్భుతంగా అంత చిన్న పాటలో, అంటే సినిమా సారాన్ని మొత్తం ఆ పాటలో కూర్చి రాయడం అనేది శాస్త్రి గారి కళానికి మాత్రమే చెల్లుతుంది. సమయం 11 గంటలు దాటి 59 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non stop music and entertainment ni enjoy cheyandi.
1: Oh hello rege galanta idi taralu digi vachhe velanta.
2: Vivid Bharati Akashvani Telugu tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటి 59 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. చైతన్య స్ఫూర్తి వింటారు. ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: కళ్ళదూసినాడి.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 12:07 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే స్వాతితో. ఈ మధ్యకాలంలో రీసెర్చ్ స్కాలర్లు ఎక్కువైపోయారు. నిజంగా నిజం. కారణం ఏంటి చెప్పాలా? అది ఆ యూనివర్సిటీ ఎఫెక్ట్ అన్నమాట. ఇంతకీ ఏ యూనివర్సిటీ అంటారా? చెప్పనా చెప్పనా చెప్పేనా? సరే, ఆ యూనివర్సిటీ పేరేంటో తెలుసా? వాట్సాప్ యూనివర్సిటీ. నిజం. తెలిసినా తెలియకపోయినా తెలుసుకునే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా పక్కోడికి మొత్తం మెసేజ్లు పాస్ చేసి పుక్కట్ జ్ఞానం ఇస్తుంది చూడండి, దాన్నే అంటారు వాట్సాప్ యూనివర్సిటీ అని. సరే, ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే జ్ఞానం మామూలుగా ఉండదు. మరి ఆ జ్ఞానం గురించి మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్చి స్వాతి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 12:13 ఆన్ స్టూడియో క్లాక్ చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడి కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: 12:14 అన్ స్టూడియో క్లాక్ మరి చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను చెప్పాను ఇందాక వాట్సాప్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందామని చెప్పేసి, గత 2 రోజులుగా ఓ మెసేజ్ తెగ చక్కర్లు కొట్టేస్తుందండి. ఏంటంటే ఆ మెసేజ్ నాకే 2 ముగ్గురు పంపించారనమాట. ఏంటా మెసేజ్ అంటే, ఐస్ క్రీమ్ తిన్నా తినకపోయినా కరిగిపోద్ది, జీవితం కూడా అంతే, ఎంజాయ్ చేసినా చేయకపోయినా కరిగిపోద్ది తరిగిపోద్ది. అండ్ అట్ ది సేమ్ టైం, స్వర్గం నరకం ఉన్నాయో లేవో తెలియవు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో తెలియవు, సో ఎంజాయ్ యువర్ లైఫ్ అంటూ ఒక మెసేజ్ ఎవరో రాసి ఉంటారు మహానుభావులు, మరి దాన్ని ఓ పంపించేస్తా ఉన్నారనమాట. నిజంగా ఈ మెసేజ్ లో నిజం లేదా అంటే నిజం కూడా ఉంది, కాదని నేను అనట్లేదు. కానీ ఎట్లాగూ ముగిసేదే జీవితం కదా అని చెప్పేసి ప్రయత్నాలు మానుకొని కూర్చోలేం కదా, అవునా కాదా? పోని ఈ మెసేజ్ ని మనకి ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఏమైనా వాళ్ళ లైఫ్ ని ఇంతే పద్ధతిగా రూల్స్ పాటిస్తూ లీడ్ చేస్తున్నారా అంటే అంత ఏం ఉండదన్నమాట. సో వాళ్ళంత బిందాస్ గా లైఫ్ నేమ్ లీడ్ చేయరు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట.

కాకపోతే మనకి మాత్రం ఈ పుక్కటి జ్ఞానం ఇస్తూ ఉంటారు. సరే, ఇదంటే సోషలైజ్డ్ మెసేజ్ కాబట్టి బానే ఉంది, ఫార్వర్డ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన ఎవరో అబ్బాయి గురించి కూడా, పాపం నాకు తెలిసి ఆ అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయి ఉంటది, ఇంకా వీడు తప్పిపోయాడు అంటూ వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ స్పిన్ నొక్కండి, ఇందులో మీకు గిఫ్ట్ వస్తుంది. సి, ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాం ఇవన్నీ కూడా ఫేక్ మెసేజ్లని, అయినా కూడా ఎక్కడో చిన్న ఆశ కదా, మనకు గిఫ్ట్ వచ్చేస్తుందేమో, మనకి లాభాలు వచ్చేస్తాయేమో, మనకి లక్కీ డిప్ తగులుతుందేమో అని ఆలోచించరా? ఒక్కసారైనా ఆలోచించండి కదా. అంటే సోషల్ మీడియాలో కనిపించే పోస్టులు కానీ, వాట్సాప్లలో పంచే జ్ఞానం కానీ, ఇవన్నీ ఎదుటి వాళ్ళకి చెప్పడానికే తప్ప వాళ్ళెవరూ పాటించరండి. అంత మాత్రాన వాళ్ళు గొప్పలు అయిపోరు. కాబట్టి ఏదైనా మెసేజ్ ని ఫార్వర్డ్ చేసే ముందు ఆర్ స్టేటస్ లో పెట్టే ముందు 1 to 10 times చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాతనే జ్ఞానాన్ని పంచండి అంటాను, రైట్? ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: నౌ ఆన్ డ్యూటీ మూవీ నుంచి స్వాతి ఆన్ డ్యూటీలో వేసిన పాట విన్నారు. 12:20 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 12:21 అవుతోంది స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. మనం ఎదుటి వాళ్లతో మాట్లాడే మాట, చెప్పే ఓ మాట ఆ వ్యక్తి జీవితాన్ని మార్చే ఒక గొప్ప పవర్ఫుల్ మంత్రం అవుతుంది తెలుసా. అందుకే అంటారు, మాట ఇచ్చే ముందు, మాట మాట్లాడే ముందు, ఓ మాట అనే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి అని. మరి మనం మాట్లాడే మాట ఎంత ఇంపార్టెంటో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి మీ ఆర్జే స్వాతితో.

0: విమానం సినిమా కోసం చరణ్ అర్జున్ రాసి అండ్ అలాగే మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 26 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
2: శిక్షా కి జీవన్ మే భీ జరూరత్ హై, సమాజ్ జీవన్ మే భీ జరూరత్ హై, ఇస్కో అండర్ ఎస్టిమేట్ నహీ కర్నా చాహియే.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: माटेना
4: पाटेना
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:30 కా వస్తోంది స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి మాట ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, దానికి సంబంధించి ఒక కథ చెప్తాను. ఒక ఆయన కారులో ఊరికి వెళ్తున్నాడు. సో ఊరికి వెళ్తుంటే ఓ బురద గుంటలో దిగబడిపోయింది ఆయన కారు. హెల్ప్ కోసం చుట్టూ చూస్తుంటే ఓ రైతు కనిపించాడు. సరే, ఇక ఆ రైతుకి కార్ ఓనర్ పరిస్థితి అర్థమవుతుంది. అర్థమయ్యి, సరే సార్, నేను నా ఎద్దుని తీసుకుని వస్తాను, నా ఎద్దుతో కారుని బయటికి లాగుదామంటాడు. సరే, ఆ కార్ ఓనర్ కి ఏం అర్థం కాదు, ఎందుకంటే ఆ రైతు తీసుకొచ్చిన ఎద్దు చాలా వయసు అయిపోయింది. అది కూడా ఒకటే ఎద్దును తీసుకుని వస్తాడు. ఇటు చూస్తేనేమో ఇది ఇంత పెద్ద కారు, మరి ఆ కార్ని ఎలా లాగుతుంది అనుకుంటూ ఆయనకు వచ్చిన ఎనర్జీ, అంటే మొత్తానికి నా కార్ని బయటకు తీస్తాడు అనుకున్నాడు. కానీ ఈ ఒక్క ఎద్దుతో, ఈ ముసలి ఎద్దుతో ఎలా అవుతుంది అని ఊసూరుమంటూ నిల్చున్నాడు. మరింతకీ ఆ ఎద్దు ఆ కారుని బయటకి లాగిందా అని ఆలోచిస్తే, అంటే చూడ్డానికి అది బక్క చిక్కి ఉందన్నమాట మొత్తానికి ఎద్దు. నిజానికి ఆ ఎద్దే కారుని బయటకి లాగింది, తన శక్తితో కాదు, ఒకే ఒక్క మాటతో. మరి ఆ మాట ఏంటో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సంక్షోభం భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో నిన్న సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ దుష్ప్రభావం చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి చిన్న లేదా పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ అన్నారు.
1: పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే. యే జరూరీ హై కి సర్కారీ ఆర్ ప్రైవేట్ దోనో హీ దఫ్తరో మే వర్చువల్ మీటింగ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కో ప్రాథమికతా ది జాయే. మే కుచ్ స్కూలో సే భీ ఆగ్రహ కరుంగా కి కుచ్ సమయ కే లియే ఆన్లైన్ క్లాసెస్ కి వ్యవస్థా పర్ కామ్ కరే. మే ఆప్ సబ్ సే ఆగ్రహ కరుంగా కి జబ్ తక్ హాలాత్ సామాన్య నా హో హమ్ సోనే కీ ఖరీద్ కో టాలే.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం పొదుపు కోసం ప్రజలందరూ తీసుకోవాల్సిన చర్యలను మోదీ సూచించారు. ప్రధానమంత్రి ఈ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో సమాపేశమవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నత స్థాయి సంస్థాగత సమీక్ష కోసం ఆ పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ ఈ నెల 18వ తేదీన ఒడిషాలో పర్యటిస్తారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. భువనేశ్వర్లోని బీజేపీ రాష్ట ప్రధాన కార్యాలయంలో జరిగే జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో నితిన్ నవీన్ పాల్గొంటారు. బూత్ స్థాయి నిర్వహణ, డిజిటల్ కమ్యూనికేషన్, ప్రజలతో మమేకమవడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారిస్తారు. పార్టీ అధ్యకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నవీన్ ఒడిషాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈవేళ ప్రదానం చేశారు. రాష్టపతి భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్టపతి 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలను అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్చంద సంస్థల్లో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్లు, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్లు, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రం, 1,00,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. దేశం కోసం ఆరోగ్య యోధులు అందిస్తున్న అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో సమాజానికి నర్సులు, నర్సింగ్ నిపుణులు అందించే మెరుగైన సేవలను గుర్తించేందుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రారంభించింది. సిక్ యోధుడు బాబా బందా సింగ్ బహదూర్జీ సర్హింద్ ఫతే దివస్ సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాబా బందా సింగ్ బహదూర్జీ ముఘల్స్ను ఓడించి ఆత్మగౌరవం, ధైర్యం, ధర్మరక్షణపై చిరస్థాయిగా నిలిచే సందేశాన్ని అందించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లెక్కలేనని క్రూరత్వాలను భరించినప్పటికీ ఆయన మత మార్పిడికి అంగీకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ధర్మరక్షణ కోసం ఆయన జీవితం ఇప్పటికీ స్పూర్తిదాయకంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. బాబా బందా సింగ్ బహదూర్జీ ఖల్సా సైన్యాధిపతి. ఆయన మొఘల్ రాజులను ఓడించి ఉత్తర భారతదేశంలోని ప్రధాన భాగాన్ని మొఘల్ పాలన నుండి విముక్తి చేసి పంజాబ్లో ఖల్సా పాలన స్థాపించారు. దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యం కోసం సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్బంగా చెప్పారు. ఫ్రెంచ్ రివేరాలో ఎటా స్వతంత్ర సినిమాల వేడుకగా జరిగే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమవుతుంది. రెడ్ కార్పెట్ పై జాన్ ట్రావోల్టా, యాడమ్ డ్రైవర్, బార్బరా స్ట్రైసాండ్ వంటి దిగ్గజాలు ఈరోజు గోచరించనున్నారు. కాన్ చలనచిత్రోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్రోత్సవం. అప్పట్లో ఫాసిస్టుల ప్రభావం ఉన్న వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ప్రత్యామ్నాయంగా 1939లో మొదటిసారిగా కాన్ ఉత్సవాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోసును కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది అరెస్ట్ చేశారు. సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోసు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 1243 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకీ ఎలా ఆ ఎద్దు లాగింది, మరి ఆ రైతు మాట్లాడిన మాటలు ఏంటి అనంటే, నిజానికి ఆ రైతు మాట్లాడిన మాటలు ఏంటి అనంటే, బండికి కట్టేస్తూ అడిగారు ఏంటంటే, అరే రాజు అంజు అని మిగతా పేర్లు కూడా చెప్పాడు కదా, ఈ రాజు అనే ఏజ్ అయిపోయిన ఈ ఎత్తు ఏదైతే ఉందో బక్కదే కాదు గుడ్డిది కూడా, సో కళ్ళు కనిపించవు. అయితే తనకి చాలా ఇంకా తనతో పాటే ఇంకో రెండు మూడు ఎద్దులు కూడా ఉన్నాయి అన్న ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ఆ రైతు. అంతే, ఆ ధైర్యంతో తన బలాన్ని మొత్తం పెట్టేసి కార్ని పైకి లాగేసింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అనంటే, పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పనైనా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నిజంగా అది రైతు తెలివి సమయస్ఫూర్తే కావచ్చు, కానీ నిజానికి మనిషి జీవితంలో కావాల్సింది కూడా ఇదే, ఇలాంటి భరోసానే. నేనున్నాను అనే భరోసా ఏదైతే ఉంటుందో ఒక్క మాట అది సాయం. అంటే డబ్బు సహాయమే కాదు కదా సహాయం అంటే, మరి నేనున్నానన్న చిన్న మాట చెప్పి చూడండి మనిషికి ఎంత బలాన్ని ఇస్తుందో. సో ఆ బలం ఏదైతే ఉందో మనిషిని ఏం చేయడానికైనా ముందుకి నడిపేలా చేస్తుంది. ఆ మనిషిలో ఉన్న ఆ ఇన్నర్ పవర్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీస్తుంది. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాట ఎదుటి వ్యక్తికి ఓ గొప్ప పవర్ అవ్వాలి, ఓ గొప్ప ఆయుధం అవ్వాలి, ఒక చిన్న ఓదార్పు అవ్వాలి, కానీ గాయపరచకూడదు, రైట్? సో మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడండి, రైట్? మరి ఇలాంటి బోల్డ్ అని కబుర్లు చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటల

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గు కటింపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: 12:57 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. నాకు చిన్నప్పుడు ఒక డౌట్ ఉంటుందన్నమాట, ఏంటంటే వెకేషన్స్ అనగానే సమ్మర్ లోనే ఎందుకు వెళ్ళాలి, మధ్య మధ్యలో కూడా పోవచ్చు కదా, కానీ ఎందుకు తీసుకపోరు పేరెంట్స్, ఎందుకు పంపించరు ఎక్కడికి అని వచ్చేదన్నమాట. అంటే అప్పుడు ఏదో చెప్పేవాళ్ళు, చాలా రోజులు హాలిడేస్ వస్తాయి కాబట్టి పంపిస్తాము అది ఇదని. కానీ నిజానికి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్పు ఏదైతే ఉంటుందో నిజంగా మనకి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది అని నాకు పెద్దగా అయినాక అర్థమైంది అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, చాలా వరకు ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ ని చాలా భారంగా లీడ్ చేస్తూ ఉంటారు. అంటే రకరకాల ఆలోచనలు, గందరగోళాలు, ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద జలసీలు, అసూయలు, సంథింగ్ లైక్ ఇలా ఉంటాయి అనమాట. సో ఇలాంటి టైంలో అంటే మనం ఏదో ఒక విషయాన్ని తేల్చుకోలేకపోతున్నాము అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చిన్న ప్రయాణం కూడా మనకి పెద్ద రిలాక్సేషన్ అవుతుంది. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం అనమాట. అంటే లైక్ చాలా సార్లు ఎంత ఆలోచించినా, ఎంత మందితో మాట్లాడినా ఆన్సర్ దొరకదు మనకి. అంటే ఆ సమస్య కాస్త గట్టిగా అనిపిస్తుంది కానీ ఆన్సర్ దొరకదు. కానీ మనం ఇలా ఎక్కడికైనా వేరే చోటుకి, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేసినప్పుడు, అక్కడ స్పెండ్ చేయగలిగినప్పుడు మనకి ఒక కొంచెం నిశ్శబ్దం, సైలెన్స్ కావాలి అండ్ కాస్త ప్రశాంతత. అప్పుడు మనసుతో మనం మాట్లాడుకునే ఒక స్పేస్ దొరుకుతుంది. సో వెళ్ళమన్నాం కదా అని చెప్పేసి ఓ గుంపులు వెళ్ళిపోయి అట్లా వెళ్ళినా కూడా ఒక రిలాక్సేషన్ వస్తుంది. కానీ సొల్యూషన్ దొరుకుతుందా దొరకదా అంటే నాకు చెప్పడం కష్టం అనమాట. కానీ ఎప్పుడైనా మీకు ఇలా పరిస్థితి వచ్చినప్పుడు ట్రావెల్ చేయండి, మీకు నచ్చిన ప్లేస్ కి వెళ్ళండి, కాసేపు కూర్చోండి, చుట్టూ ఉన్న పరిస్థితులని ఏమంటారు అబ్జర్వ్ చేయండి. మీతో మీరు మాట్లాడుకునే ఒక స్టెబిలిటీ వస్తుంది. అప్పుడు మాట్లాడుకోండి, డెఫినెట్ గా ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది, రైట్? సో వెకేషన్స్ అనేవి పర్టికులర్ గా ఈ సమ్మర్ లోనే వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి, అప్పుడే వెళ్ళాలని కాదు. ఇదిగో ఇలాంటి పరిస్థితిలో కూడా ఒక చిన్న వెకేషన్, ఒక చిన్న చోటు మార్పు చాలు మనకి పెద్ద రిలాక్సేషన్ ఇవ్వడానికి, రైట్? మరి ఆ పని చేయండి. అంతేకాని ఓ బాధపడుతూ నాకే ఉన్నాయి కష్టాలు, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నా దగ్గరే ఉన్నాయి అనుకుని కూర్చుంటే ఏమీ ఉండవు, ఆ కష్టాలు మీరు ఒకే దగ్గర కూర్చుంటారు అంతే కదా. ఓకే, 1:00 కావస్తోంది స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్ ఫైట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

ఇన్నారులా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తారంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు రావాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఈరోజు ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో కీలక వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. రాష్ట వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, వరిధాన్యం సేకరణ తదితర అంశాలపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన, జైలు అనేది కేవలం శిక్షాకాలం మాత్రమే కాదని, అది న్యాయం, పరివర్తనకు వేదికని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలో భారతీయులు పడిన ఇబ్బందులను ఈ మ్యూజియం కళ్లకు కట్టినట్టు ప్రతిబింబిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖైదీల సంస్కరణలకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని గవర్నర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
1: डीजी और प्रिजन विभाग के अधिकारियों से इस बात का आग्रह करूंगा कि कभी इन मीडिया कर्मियों को एक एक करके जो तब एक्चुअल था आज उसको दृश्य के माध्यम से आपने जो प्रस्तुत किया है एक बार दिखाएंगे तो ये लगेगा कि जब हम स्वतंत्र नहीं थे या उसके पहले किस प्रकार के अमानवीय व्यवहार जेलों में किए जाते थे. वो दृश्य देख करके, वो इंस्ट्रूमेंट्स देख करके एक बार लगा कि वह कितने साहसी लोग रहे होंगे, कितने जीवंत रहे होंगे, जिनके दोनों पैरों के बीच में बड़े बड़े पत्थर बांध दिए जाते थे, उनके हाथ बांध दिए जाते थे.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట వ్యాప్తంగా ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలపై కీలక సమీక్ష నిర్వహించారు. ధాన్యం లోడింగ్ లో జాప్యం జరగకుండా స్థానిక వాహనాలను వినియోగించాలని, లోడ్ చేసిన వెంటనే రైతులకు రసీదులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల తాలు, తరుగు పేరిట జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి రైతులను నిరంతరం అప్రమత్తం చేస్తూ టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద పర్యవేక్షణ అధికారులను నియమించి మిషన్ మోడ్లో పనిచేయాలని, ఏ చిన్న సమస్య తలెత్తినా కలెక్టర్లదే బాధ్యతని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి వచ్చే గర్భిణులు బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు ప్రారంభించారు. బస్టాండ్ నుంచి ఆసుపత్రికి వెళ్లే రోగుల రవాణా ఇబ్బందులను గమనించిన మంత్రి ప్రత్యేక చొరవతో గుడ్ యూనివర్స్, ఆర్సేసీఎం సేవా సంస్థల సహకారంతో ఈ వాహనాన్ని సమకూర్చారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఈ ఉచిత రవాణా సౌకర్యం ఎంతో ఊరటనిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ముందుకొచ్చిన సేవా సంస్థలను అభినందించారు. మంచిర్యాల జిల్లాలో జనగణన 2027లో భాగంగా జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను అదనపు కలెక్టర్ పి చంద్రయ్య మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో కలిసి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో నిర్వహించిన వేడుకలకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో కలిసి హాజరైన మంత్రి నర్సులను సత్కరించారు. నీలోఫర్ ఆసుపత్రికున్న గొప్ప చరిత్రను గుర్తు చేస్తూ రోగులు కోలుకోవడంలో వైద్యులతో పాటు నర్సుల సేవలు సగం పాత్ర పోషిస్తాయని మంత్రి కొనియాడారు. ఎంతటి ఒత్తిడినైనా అంకిత భావంతో పనిచేసే నర్సులు వైద్య రంగానికి వెన్నెముక అని, ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎం రామచందర్రావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని ఈ సూచనలు చేశారని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రజలందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కోరారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు అనేక మంది ప్రధానమంత్రులు దేశక్షేమం కోసం ఇటువంటి విజ్ఞప్తులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగత క్రమశిక్షణే దేశ ఆర్థిక పురోగతికి మూలమని, ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితులను గమనించాలని సూచించారు. ఈ సమాపేశంలో బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, కె నాగేశ్వరరావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
2: 2019-25 ఆరేళ్లలో 44.3 లక్షల కోట్లు, అంటే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు దాని మీద పెంపుతుంది. 43 లక్షల కోట్లు ఒక్క 10 సంవత్సరాలు 2014 ఒక 5 సంవత్సరాల నుంచి 2019-25 వరకు 45 లక్షల కోట్లు ఇన్ఫ్రా స్పెండింగ్. యూపీఏలో 13 లక్షల కోట్లు మాత్రమే. ఎన్డీఏ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 320 లక్షల కోట్ల రూపాయలని మనం వెల్త్ క్రియేట్ చేసుకున్నాం.
0: హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు రాష్టవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రంగా భక్తులు భారీగా పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దక్షిణ అయోధ్య భద్రాచలంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలు ఆలయాలను సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భీమేశ్వరస్వామి, అగ్రహారం జోడు ఆంజనేయస్వామి ఆలయాలకు మాలధారులు పోటెత్తి మొక్కులు చెల్లించుకుని కొండగట్టుకు ప్రయాణమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా కేస్లాపూర్ ఆలయంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, కాగజ్ నగర్లో ఎమ్మెల్యే హరీష్ బాబు దంపతులు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, రికార్డులను, సమాచారాన్ని బ్యూరోకు అందిస్తామని ఎన్టీఏ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్

జైల్లో ఈరోజు ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ధాన్యం సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మిషన్ మోడ్లో ధాన్యం సేకరించాలని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యతని సీఎం చెప్పారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. మరి ఈ 14వ తేదీన ఆకాశవాణి నిర్వహిస్తున్న పల్లె పాటల పండుగకి అందరికీ ఆహ్వానం పలుకుతోంది మీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 1 గంట దాటి 22 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం, మీ ఆర్జే స్వాతితో.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 1:23 ఆన్ స్టూడియో క్లాక్. మరి నేను అడిగబోయే ప్రశ్నకు మీరు సమాధానం పంపించాలి అంటే 0402324 0852 నంబర్కి మొదటగా ఆన్సర్, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేసి పంపించండి. మరి షో టైమ్ లో నేను అడిగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మామూలుగా అంటే ఏదైనా ప్రాణిని ఏమంటారు, మనకు హాని చేసే ప్రాణిని, అన్నింటినీ కాదు మనకి హాని చేసే ప్రాణిని చంపాలి అంటే రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా. అలా ఉప్పు వేయగానే, ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఒకటి ఉందన్నమాట. చాలా సింపుల్ రెమెడీ కదా. మరి ఉప్పు తగలగానే చనిపోయే ఆ జీవి ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324 0852, 0402324 0852. మరి మీరు ఆన్సర్ పంపించవలసిన నంబర్ అయితే చెప్పాను, మొదటగా మీ ఆన్సర్, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. సో క్లూ ఇవ్వరా స్వాతి గారు అంట. ఓకే, క్లూ ఇవ్వనా? ఎప్పుడైనా ఎవరినైనా మనం తిట్టాలి అనుకున్నా, లేదంటే అంటే వాళ్ళ నుంచి మనం పక్కకు వెళ్ళాలనుకున్నా, ఏంటో వీళ్ళు ఇలా పట్టేసుకున్నారు అని చెప్పేసి

అయ్యా సినిమా కోసం బాలు గారు అండ్ అలాగే అనురాధ శ్రీరామ్ సుజాత పాడిన పాట విన్నారు. సమయం 1 గంట దాటి 29 నిమిషాలుగా వస్తోంది. మీరు వింటున్నారు షో టైం విత్ మీ ఆర్జే స్వాతి తోమర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఉప్పు వేయగానే అలా ప్రాణాలు వదిలే జీవి ఒకటి ఉంది, అది ఏంటి అని అడిగాను అనమాట. సార్ సార్ సార్ సార్, ఎవరు రికార్డింగ్ ఆడియో పంపిస్తున్నారు? ఐ కాంట్ హియర్, నేను వినలేను కాబట్టి. మీరు జస్ట్ సింపుల్ గా ఆన్సర్ టైప్ చేసి పంపిస్తే సరిపోతుంది కదా. ఓకే రైట్, మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. లెట్స్ చెక్. అబ్బో, చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను కదా నేను, అందుకని చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. బట్ ఫస్ట్ అడగగానే ఎవరైతే ఆన్సర్ పంపించారో వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేద్దాం. సతీష్ శాంతి రిషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్ అండ్ అలాగే కాంచన కిట్టు ఫ్రమ్ కీసరా, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ వరంగల్ కీసర మండలం గోధుమకుంట నుంచి, బండి కృష్ణ గౌడ్ గారు, ఎస్ఎల్ మూర్తి రాణి ఫ్రమ్ సూరారం, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, రవి ఫ్రమ్ సుభాష్ నగర్ అండ్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ జ్ఞానశిఖ రెడ్డి ఆదిలాబాద్. అయ్యి బాబాయ్, మీ పేరు చదవడానికి చాలా కష్టంగా ఉంది, తెలుగులో టైప్ చేయొచ్చు కదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైట్ ఆన్సర్ ఫ్రమ్ సుగంధి కార్తీక్ ఫ్రమ్ పంజాగుట్ట హైదరాబాద్, అరుణ పద్మనాభం గారు ఫ్రమ్ ఇబ్రహీంపట్నం అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ కేవీ రావు శంకర్రావు ఫ్రెండ్స్ ఫ్రమ్ ఖైరతాబాద్. అబ్బా, మీరు ఆన్సర్ పంపించడంలో కూడా మీ ఫ్రెండ్షిప్ భలే ఉంది, అసలు ఫ్రెండ్షిప్ బాగుంది. సో ఇంకా నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఎవరు అంటే గంగ నర్సయ్య ఫ్రమ్ ఆర్మూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ స్వాతి గారు, బాగున్నారా అంటూ. బ్రూస్లీ ఫ్రమ్ సూరారం కాలనీ రైట్ ఆన్సర్. వీరెల్లి శ్రీనివాస్, విజయలక్ష్మి ఫ్రమ్ షాపూర్ గజ్బేల్ నుంచి, షేర్ల వెంకటేశం అండ్ అలాగే సుగ్న, చిలుక నారాయణ, అనసూయ, యమున ఫ్రమ్ జానకంపేట వరంగల్, హర్షిని పోలేపల్లి ఫ్రమ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్, డాక్టర్ కృష్ణస్వామి ఫ్రమ్ హైదరాబాద్, కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి అండ్ ఆల్సో చోడవరపు నాగేశ్వరరావు గారు ఫ్రమ్ గీతానగర్, నార్కెట్పల్లి నెమ్మాని గ్రామం నుంచి అజయ్ కుమార్ అండ్ ఆల్సో పాలెం పోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, చిత్రియాల గ్రామం నుంచి పంపిస్తున్నారు ఎవరు అని అంటే దమ్మోజు వెంకటాచారి గారు, సహజ సాహితీ ఫ్రమ్ బ్యాంక్ కాలనీ నిజామాబాద్. సో ఇంతవరకు రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా చాలా మంది పంపించారు. బట్ ఫస్ట్ అడగగానే షార్ప్ గా పంపించిన వాళ్ళ నేమ్స్ అయితే చదివాను. మరి ఆన్సర్ ఏంటి అంటే జలగ. సో జలగలు ఎప్పుడైనా పట్టుకున్నాయి అంటే అస్సలు వదలవన్నమాట. వాటిని ఉప్పు వేస్తే అవి అప్పుడు మనల్ని వదిలేస్తాయి అండ్ మూర్చపోతాయి, కొన్నిసార్లు చచ్చిపోతాయి అనమాట. సో అది సంగతి. అండ్ మీకు విషయం తెలుసా, లీచ్ ఈ థెరపీ కూడా ఒకటి ఉంటుంది, జలగలతో కొన్ని థెరపీలు కూడా చేస్తారు, వాటిని మన కాళ్ళ మీద ఇలా పాకిస్తూ సంథింగ్ సంథింగ్. సో పుట్టిన ఏ ప్రాణి కూడా ఏమంటారు, తమ జీవితానికి ఏదో ఒక సార్థకతతోనే పుడతాయి అనమాట. అవి చేయాల్సిన పనులు అవి చేస్తూనే ఉంటాయి, అది జలగ కావచ్చు ఇంకోటి కావచ్చు, మనమే తెలియకుండా అనవసరంగా వాటి పేర్లు పెట్టుకొని తిడుతూ ఉంటాం పక్కన వాళ్ళని, అవునా కదా, నవ్వుతారు ఎందుకు, నిజమే కదా. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు మీకోసం మరో పాట వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: గోవిందా సినిమా నుంచి బాలుగారు అండ్ లగేజ్ చిత్రమ్మ పాడిన పాట విన్నారు. 1:37 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, 1000కి పైగా సినిమాలో నటించిన భారతీయ నటుడు ఎవరు? 1000కి పైగా సినిమాల్లో నటించిన భారతీయ నటుడు ఎవరు? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324 0852, 0402324 0852. వింటూనే ఉండండి షో టైం మీ ఆర్జే స్వాతితో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉంటది అనమాట. కాలం కలిసి వచ్చి దేవుడు దిగొస్తే మనం అడిగే క్వశ్చన్లు, మనం అడిగే వరాలు అట్లుంటాయి. అట్లా కాకుండా ఇంకేమైనా అడగచ్చు కదా అని నాకు అనిపిస్తారు పాటినప్పుడు. 1:43 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, 1000కి పైగా సినిమాల్లో నటించిన ఫేమస్ ఇండియన్ యాక్టర్ ఎవరు అని అడిగాను. రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే, వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ కందికాయపల్లి గ్రామం నుంచి. అండ్ అలాగే రైట్ ఆన్సర్ ఫ్రమ్ కడప డిస్టిక్ ప్రొద్దుటూరు నుంచి సివి శ్రీనివాసరెడ్డి గారు కోటి. హైదరాబాద్ నుంచి పంపించారు దోమకొండ విజయ్ కుమార్ గారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ పుట్టపాక నుంచి భవానీ వెంకట్. అండ్ డాక్టర్ శ్రీపతి బాబు గారు వైట్ ఫీల్డ్స్ ఫ్రమ్ బెంగళూర్. సో బెంగళూరు నుంచి కూడా మనకి రైట్ ఆన్సర్ పంపించారు. బెంగళూరు అనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మీరు వీబీ వినొచ్చు, వివిధ భారతి వినొచ్చు. మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ ఫోన్లలో ప్లేస్టోర్కి వెళ్ళి వీబీ తెలుగు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అందులో వీబీ తెలుగుని క్లిక్ చేస్తే చాలు, ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా వివిధ భారతితో మీరు అనుసంధానం అవ్వచ్చు అనమాట. ఇలా మేము అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా పంపించవచ్చు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ సిహెచ్ హనుమంతరావు గారు ఫ్రమ్ పాపిరెడ్డి కాలనీ నుంచి పంపించారు. సార్ ఎవరో మీరు తెలియదు కానీ రికార్డింగ్ ఆడియోస్ పంపిస్తున్నారు. రికార్డింగ్ ఆడియోస్ పంపిస్తే ఇక్కడ మేము వినలేము, మీ గురించి చెప్పలేము అనమాట. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ బింగివార్ రవి ఫ్రమ్ భీమ్గల్ నుంచి పంపించారు. రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్ రైట్ ఆన్సర్. ఓకే, ఇంతవరకు రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే, నిజంగా ఆయనకు ఆ పేరు ఎలా పెట్టారో నాకు తెలియదు కానీ ఆయన పేరులోనే ఒక ఆనందం ఉంటుంది. చెప్పేసానా? ఓకే, సో ఆయన పేరులోనే ఒక ఆనందం ఉంటుంది. ఆయనను చూడకుండానే తెలియకుండానే చూడగానే తెలియకుండానే ఒక స్మైల్ వచ్చేస్తుంది. ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా మనలో నవ్వును తెప్పిస్తుంది. ఆయన ఏడుపు కూడా మనల్ని ఏడిపిస్తుంది. అంత అద్భుతమైన నటుడు. మరి ఆయన ఎవరో కాదు, కన్నెగంటి బ్రహ్మానందం గారు, అంటే మన కమెడియన్ బ్రహ్మానందం గారు. 1000కి పైగా సినిమాలో అత్యధిక నటులతో నటించిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ యాక్టర్. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకు కూడా ఆయన పేరు నమోదైందనమాట. మరి ఆన్సర్ వచ్చేసి బ్రహ్మానందం గారు. మరి బ్రహ్మానందం గారు అనగానే ఈ పాట గుర్తు రాని వాళ్ళు ఎవరుంటారు? అందుకే ఈ పాట మీ అందరి కోసం.
1: వచ్చింది సినిమా ఛాన్సు, ఇంకా వేసే మిర్రర్ డోసు.

0: braço. Batendo-se numa chance, em cabeça e maratação.
1: అండ్ అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా కలిసి పాడిన పాట విన్నారు. ఫ్రమ్ ద మూవీ మనీ మనీ 151 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మా పేర్లు చదవండి అంటూ అందరూ అందరి పేర్లు చదవడానికి పంపిస్తారు, బట్ ఇందాక ఏదైతే ఉందో నాకు నేను ఆన్సర్ రివీల్ చేసి పాట వేసిన తర్వాత మీ మెసేజ్లన్నీ ఒక్కసారిగా వచ్చేసాయి అనమాట. అప్పుడప్పుడు అలాగే అవుతుంది కదా, మనకి సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు మనం పంపించిన మెసేజ్ వెళ్ళదు, వెళ్ళిన అనిపిస్తుంది, కానీ నాకు రీచ్ అవ్వడానికి టైం పట్టింది అనమాట. రైట్, మరి షో టైమ్ లో థర్డ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటి అంటే, ఇండియన్ సినిమా బయోపిక్ పితామహుడు అని దాదాసాహెబ్ ఫాల్కేని అంటారు, మరి ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఏంటి? ఇండియన్ సినిమా బయోపిక్ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సప్ చేయండి ఆన్ 0402324082, 0403324058. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

7:55 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, బయోపిక్ పితామహుడు, ఇండియన్ సినిమా బయోపిక్ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే, ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఏంటి అని చెప్పేసి అడిగాను. సో మీరు అందరు కాపీ పేస్ట్ చేసినట్టు అందరూ ఒకటే పేరు పంపించారు, కానీ ఒకరిద్దరు మాత్రమే రైట్ ఆన్సర్స్ పంపించారు. లెట్స్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. ఓకే, బి దివాకర్ ఫ్రమ్ ఒమెడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఆల్సో రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్. అండ్ అసలు ఇలా క్వశ్చన్ అడగగానే అలా రైట్ ఆన్సర్ పంపించిన పర్సన్ ఎవరు అంటే, భిక్షుపతి నిర్మల వైష్ణవి ఫ్రమ్ హన్మకొండ వరంగల్ నుంచి పంపించారు. అండ్ ఇంకెవరైనా ఉన్నారా, ఎనీ వన్ ఇస్ దేర్ చూద్దాం. అంతే, ఇంకెవరు పంపించలేదు. రకరకాల ఆన్సర్స్ అయితే పంపించారు. దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా, తెరకెక్కించిన సినిమా ఏంటి అని అడిగాను. మరి ఆన్సర్ ఈజ్ చెప్పేస్తున్నాను, నేనే రివీల్ చేసేస్తున్నాను. ఆన్సర్ ఏంటి అంటే, మేడ్ ఇన్ ఇండియా అనే ఒక సినిమాని రూపొందించారు. అది కూడా ఎవరు అంటే, ఆ సినిమాని నిర్మించింది ఎవరు అంటే, ఎస్ఎస్ రాజమౌళి కొడుకు అండ్ అలాగే వరుణ్ గుప్తా వీళ్ళిద్దరూ కలిసి నిర్మించిన సినిమా మేడ్ ఇన్ ఇండియా. దాదాసాహెబ్ ఫాల్కే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా అనమాట. మరి టైం అయితే 1:56 అవుతోంది. ఇది ఇవాళ షో టైం. మళ్ళీ కలుద్దాం 2:15 శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15 దాటి 43 సెకండ్లు. శక్తిశీలి వింటారు. నేను మీ ఆర్జీ విశాలి.
1: ఇన్నారులా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే విశాలి. టెక్నాలజీ రోజు రోజుకి స్మార్టర్ అవుతోంది, కానీ అభివృద్ధి మధ్యలో మానవ బాధ్యత మాత్రం నెమ్మదిగా తగ్గిపోతుంది. డెవలప్మెంట్ గురించి మనం అంతులేని మాటలు మాట్లాడుతున్నాం, కానీ అదే డెవలప్మెంట్ వెనుక దాగి ఉన్న నష్టాల గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడరు, అసలు ఆలోచించరు కూడా. రోడ్ల మీద ప్లాస్టిక్, లేక్స్ పక్కన గార్బేజ్, కాలుతున్న చెత్త నుండి వస్తున్న పొగ, ఇలా ఎక్కడ చూసినా ఎన్నో. ప్రతిరోజు లక్షలాది మంది చెత్తను బయటపడేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా చిన్న ప్రశ్న మాత్రం అడగటం లేదు, ఈ చెత్త చివరికి ఎక్కడికి వెళ్తుంది? చాలా మందికి గార్బేజ్ అనేది మన ఇంటి నుండి బయటకు వెళ్ళాక మాయమైపోయినట్టే, కానీ నిజానికి అది మాయం కాదు, కేవలం చోటు మార్చుకుంటుంది అంతే. శక్తిశీలిలో ఈ టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? మాట్లాడతా ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒకరోజు మోగ్గాకని ప్లే చేస్తోంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటే నాకు అబద్ధలాట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: నన్ను ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగింది.
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే విశాలి. మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి. ఒకరోజు ఆమె చెత్త ఏరుకునే వ్యక్తిని ముంబై బెంగళూరులో ఒక వ్యక్తిని చూశారు. ఆమెకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. పాడైపోయిన ఆహారం, పగిలిన గాజు ముక్కలు, మెడికల్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ కవర్లు, విషపూరితమైన వాసన, ఆ దృశ్యం ఆమె మనసును బలంగా కదిలించింది. ఆ క్షణం నుండి గార్బేజ్ అనేది కేవలం వేస్ట్ కాదు, అది ఒక మిర్రర్ గా మారింది. సమాజం ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉందో చూపించే ఒక మిర్రర్ అన్నమాట అది. సమాజానికి నేను ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నారు. చాలా కొద్ది మంది ఉంటారు. అలాంటి అరుదైన మనుషుల్లో ఒకరు డాక్టర్ శాంతి తుమ్మల. ఒకప్పుడు పళ్లను చికిత్స చేసి హీల్ చేసిన డాక్టర్ ఇప్పుడు మొత్తం సిటీని హీల్ చేయడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. ఈ గార్బేజ్ సమస్యకి కారణం గవర్నమెంట్ మాత్రమే కాదు, ఎక్కడో కాదు, ఇది మన ఇళ్లల్లోనే మొదలవుతుందని డాక్టర్ శాంతి రియలైజ్ అయ్యారు. ఆ ఆలోచనే ఆమె మిషన్ కి ఫౌండేషన్ అయింది. మరి ఇంకా మాట్లాడుకుందాం డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే విశాలి. డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆమె అవేర్నెస్ డ్రైవ్ ను ప్రారంభించారు, స్ట్రీట్ క్యాంపెయిన్స్ చేశారు, వర్క్ షాప్స్ నిర్వహించారు, పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలను తను చేపట్టారు. వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సైడ్ యాక్టివిటీ కాదు, దానికి పూర్తి కమిట్మెంట్ అవసరం. బెంగళూరుకి తన అవసరం ఇంకో చోట ఉందని ఆమె నమ్మారు. ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఐడెంటిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఈమె ఇవన్నిటినీ కూడా వదిలేశారు. ఫేమ్ కోసం కాదు, పాలిటిక్స్ కోసమూ కాదు, మనీ కోసమైతే అస్సలే కాదు, కానీ ఎవరో ఒకరు ఈ గార్బేజ్ సమస్యకు నిలబడాలి అని నమ్మారు. ఆ రోజుల్లో చాలా మంది అడిగే ప్రశ్న హౌ మచ్ మనీ విల్ మేక్, కానీ డాక్టర్ శాంతి తుమ్మల అడిగిన ప్రశ్న హౌ మచ్ డిఫరెన్స్ కెన్ ఐ మేక్. ఆ ఒక్క ప్రశ్నే వేలాది జీవితాలను మార్చేసింది. అది ఎలాగో తెలుసుకుందాం. వింటూనే ఉండండి శక్తిశీలి, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే విశాలితో. డాక్టర్ శాంతి తుమ్మల అవేర్నెస్ క్యాంపెయిన్స్ ను ప్రారంభించినప్పుడు చాలా మంది ఇగ్నోర్ చేశారు, కొంతమంది నవ్వుకున్నారు, మరికొంతమంది ఇది పబ్లిసిటీ డ్రామా అని కూడా అన్నారు. కానీ ఆమె ఇంతటితో ఆగలేదు. డోర్ ఆఫ్టర్ డోర్, స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్, హౌస్ ఆఫ్టర్ హౌస్ ఆమె బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం ద్వారా ఒక పవర్ఫుల్ సిటిజన్ మూమెంట్ ని నిర్మించారు. ముఖ్యంగా విమెన్ వాలంటీర్స్ కు సింపుల్ గా విషయం నేర్పించడం ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త వీటిని వేరు చేసి పారేయటం అలవాటు చేశారు. నెమ్మదిగా 28,000 ఇళ్ల వరకు అవేర్నెస్ చేరింది. ప్రజలు మారటం ప్రారంభించారు. తర్వాత ఆమె మెసేజ్ నగరం అంతా వినిపించింది. మై వేస్ట్ మై రెస్పాన్సిబిలిటీ, ఎండిన ఆకులు, కిచెన్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్ అన్ని కంపోస్ట్ గా మారటం ప్రారంభమైంది. ప్రజలు గార్బేజ్ అని పిలిచింది ఫర్టిలైజర్ గా మారింది. తర్వాత ఈ పోస్ట్ లర్నింగ్ సెంటర్ గా ప్రారంభమైంది. మరి ఇంకా ఇది ఎలా ముందుకు సాగిందో మాట్లాడుకుందాం. డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే విశాలితో. సమాజానికి ఉపయోగపడని ఎడ్యుకేషన్ కి అసలు విలువ ఏంటి? ఆమె క్లినిక్ కి బదులు స్ట్రీట్స్ ని ఎంచుకున్నారు, గ్లామర్ కంటే గార్బేజ్ ని ఎంచుకున్నారు, కంఫర్ట్ కంటే రెస్పాన్సిబిలిటీని ఎంచుకున్నారు. ఒక్క నిర్ణయం వల్ల వేలాది మంది తమ హ్యాబిట్స్ ని మార్చుకున్నారు. ఒక మహిళ స్ట్రీట్స్ లో తిరుగుతూ వేస్ట్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడటం నుంచి ప్రారంభమైన ప్రయాణం 2026 నాటికి మొత్తం కమ్యూనిటీనే మార్చేసే మూమెంట్ గా మారిపోయింది. 2026 మార్చిలో తన బెటర్ ఇండియా ఒక రిపోర్ట్ డాక్టర్ శాంతి గారి గురించి, తను చేసిన నిస్వార్థ సేవ గురించి ప్రచురించింది. లక్షల జీవితాలు, లక్షల కుటుంబాలు, వాళ్ల అలవాట్లు, హ్యాబిట్స్ అన్ని మారాయి. అదే బహుశా డాక్టర్ శాంతి గారి జర్నీలో అత్యంత అందమైన విషయం. ఇది శాంతి గారి గురించిన శక్తిశీలి కార్యక్రమంలో ఈనాటి ఎపిసోడ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు కావస్తోంది. వివిధ భారతి ప్రసారాలు ముంబై నుండి రిలే వింటారు.
1: రాష్ట్రీయ సేవా దేశ్ కి సురీలి ధడకన్ కార్యక్రమ్ సఖీ సహేలీ బస్ కుచి పలు మే మిల్తే హై ఆప్సే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 5 గంటలు కావస్తుంది.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 5 గంటలు, రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో మాట చెప్పుండ్రి, పాట ఎనుండ్రి, శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో కుట్టు పనిలో మార్పులు మనుగడ. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ముప్పిడివారి శారదతో దినేష్ పెట్టిన ముచ్చట. తర్వాత వెదురు బొమ్మల తయారీ గురించి నార్నూర్కు చెందిన సునార్కర్ పద్మతో గంగామణి పెట్టిన ముచ్చటుంటుంది. మిగతా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:05 వినిపించడం జరుగుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మాట చెప్పుండ్రి, పాట అయినండ్రి, మీ మాటలు మీకోసం పాటలతో రేడియో నేస్తాం యు దినేష్. 5:30 దాకా ఉండేటువంటి కార్యక్రమంలో శ్రోతలు పాల్గొనవచ్చు, ఫోన్ చేయవచ్చు, మంచిగా మాట్లాడి మంచి పాట వినిపించుకోవచ్చు. శ్రోతలు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్లు 087-32, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295-0-81, ఇంకొక నంబర్ 2-30-0-81. అయితే శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరవచ్చు. శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యానగర్ 504-001. ఈ చిరునామాకు ఉత్తరం రాసినట్లయితే వెంటనే ఆ ఉత్తరం చదివి వినిపించడంతో పాటుగా శ్రోతలు కోరినటువంటి పాటను కూడా వినిపించడం జరుగుతుంది. సీతారత్నం గారి అబ్బాయి చిత్రంలో నుంచి ఈ పాట విందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సొనాల నుంచి విఠల్. మీరు టైలరింగ్ చేస్తుంటుంటారు? ఏం మరి ఏం గిరాకీ ఎక్కువ ఉంది? దేని గిరాకీ ఎక్కువ ఉంది ఇప్పుడు? ఆ గిరాకీలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. సరే ఏం పడగలు చెప్పు, వినిపిస్తా. ఆ పాట కావాలా నీకు? ఎండలెట్లే మరి నీకు. మీ భార్య పేరేంటిది? మీ భార్య పేరేంటి? రాంబాయి అయితే కాదు కదా మీ భార్య పేరు? రాంబాయి అయితే కాదు కదా. అవు కదా. అదే పాట కావాలా మరి? ఎండలెట్లున్నాయి మీ వైపు, ఎండలెట్లున్నాయి. వచ్చింది మరి.

0: टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి 9 వరకు, 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడదలిగి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
5: హలో
4: హలో, ఎవరు, ఎక్కడి నుంచి అమ్మా? బెలగామ నుంచి. చెప్పమ్మా, ఏం చేస్తుంటావమ్మా? ఏం చదువుతున్నావమ్మా? నైన్త్. అంటే నైన్త్ అయిపోయిందా? ఎయిత్ అయిపోయిందా? ఎయిత్ కంప్లీట్. ఏ స్కూల్? ఓకే. మరి పదో తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నావు
5: నువ్వు?
4: అంటే జీవశాస్త్రం అంటే అంత ఇష్టమా? అయితే మరి ఎండాకాలం ఎటు తిరుగుతున్నావా? మరి ఏమన్నా నేర్చుకుంటున్నావా? ఇంటికాని ఉంటున్నావా? ఎట్లా తిరుగుతున్నావా? చేన్ల గిన పోతున్నావా? హలో, ఎండలు బాగున్నాయి మరి? జైనత్ మండల్ కదా మీది? మీ జైనత్ మండలా? సరే మరి పాటిందమ్మా.
5: సరే.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: భైషజ్యం మందరం.

ఐదున్నర దాకా ఉండేటువంటి ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మీరు నచ్చినా మీరు మెచ్చిన పాట వినవచ్చు. శ్రోతలు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్లు 0872 ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్, 2950081, ఇంకొక నంబర్ 2301081.

అశోక చక్రవర్తి చిత్రంలో నుంచి పాట వినిపించినట్టు కోరుతున్నారు. బోధ్ మండలం నుంచి స్వామి, భూమేష్, సంగీత, రాజు, చిట్టి, బన్నీలు ఎందరో మహానుభావ

0: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
1: సరేలే.
0: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
1: ఇదిగో
0: పాడతాను, పాడి తీరుతాను.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడగలిగి ఒక అమ్మ ఫోన్ లైన్ ఉంది. హలో
1: హలో సార్.
0: అమ్మ నమస్తే. అమ్మ ఏం పేరమ్మా?
1: ధనలక్ష్మి.
0: లక్ష్మి కల మాటలు వినబడుతుందమ్మా నాకు. ధనలక్ష్మి అమ్మ, మీ పిల్లలు ఏం చేస్తుంటారు, ఏం చదువుతారమ్మా?

0: పిల్లలు పాప వస్తుంది, బాబు వస్తారు.
1: మరి మీ స్త్రీ వారు ఏం చేస్తారు?
0: మా స్త్రీ వారు వద్దంగి
1: వడ్ల పని చేస్తాడా? ఇప్పుడు సాయంత్రం అవుతుంది, ఛాయ్ పెడతారు అందరు, అవును
0: సార్.
1: ఛాయ్ పెట్టి మీ ఆయన అడ్ల పని చేస్తుంటే మీ ఆయన ఏమని పిలిస్తే ఛాయ్ తాగలి
0: రమ్మంటావు?
1: అంటే ప్రణయ్ రా అని పిలుస్తావా? ఏం పేరు మీ ఆయన పేరు?
0: గణేష్.
1: గణేష్ అని పిలవా? గణేష్ అని పిలవా? మరి అప్పుడు ఇద్దరు ఒకటే సార్ వస్తే?
0: బాబు పేరు చిన్నా కదా, బాబు చిన్నా అని పిలుస్తాను.
1: అట్లా బాబుని పిలిస్తే చిన్నా అని పిలుస్తావు, మీ వారిని పిలిచేటప్పుడు ప్రణయ్ అని పిలుస్తావు. మరి ఆయన మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? ధన అని పిలుస్తాడా, ధనం అని పిలుస్తాడా? అవునా, పెద్ద ధనమే మరి మీ ఆయనకు నువ్వు. ఏం పడగాలో చెప్పమ్మా, వినిపిస్తా చివరిగా. వచ్చిందమ్మా మరి పాట, వచ్చిందమ్మా.

0: మాట చెప్పుండ్రి పాట ఎనుంది. ఈ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలవి. ఇప్పుడు ఫోన్ కలవలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఇలా రాత్రి 8 గంటల నుంచి 8:45 దాకా ఉండేటువంటి ఉషారు కార్యక్రమంలో ఫోన్ చేయవచ్చు. మీరు నచ్చినా మీరు మెచ్చిన పాటసుగా వినవచ్చు. రోజట్లకన్నా రేపుగా సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినుండి ఈ కార్యక్రమం ఉంటుంది.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శక్తి. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి స్త్రీలతో ముచ్చట వినిపించడం జరుగుతుంది. ఇప్పటి శక్తి కార్యక్రమంలో కుట్టు పనిలో మార్పులు మనుగడ. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ముప్పిడివారు శారదతో దినేష్ పెట్టిన ముచ్చట. ఆ తర్వాత వెదురు బొమ్మల తయారీ గురించి నార్నూర్కు చెందిన సునార్కర్ పద్మతో గంగామణి పెట్టిన ముచ్చటుంటుంది. కుట్టు పనిలో ఒకప్పటితో పోల్చుకొని చూస్తే ఇప్పట్లో బాగానే మార్పులు వచ్చినాయని చెప్పవచ్చు. దర్జీలు ఏమంటారంటే మా వృత్తి పని కుట్టు పని అంటారు. ఇంకా చెప్పాలంటే దర్జీలు కుట్టినంత గొప్పగా మరెవరు కూడా కుట్టరు అని కూడా వాళ్ళు చెప్తుంటుంటారు. చాలామంది పోటీ పెరగడం వల్ల దర్జీలకు గిరాకీ తగ్గిపోయిందని చెప్తుంటుంటారు దర్జీలు. ఈ కుట్టు పని ద్వారా చాలామంది మహిళలు ఉపాధి కూడా పొందుతున్నారు. కుట్టు పనిలో మార్పులు మనుగడ ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రానికి చెందినటువంటి ముప్పిడివారి శారదతో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. ముప్పిడివార్ శారదమ్మ, నీకు నమస్కారం.
2: నమస్కారం.
0: మీరు ఏం పని చేస్తుంటారమ్మా?
2: టైలరింగ్.
0: ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టైలరింగ్ పని చేస్తున్నారు?
2: మేము ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది.
0: మీ వృత్తి ఇదేనా?
2: వృత్తి ఇదే. మా క్యాస్ట్ కూడా ఇదే. మేరోళ్ళం.
0: అంటే మీ ముందు తరం కూడా చేసింది?
2: ముందు తరం కూడా చేసిండ్రు. మా అమ్మ, మా నాన్న, మా అత్తమ్మ, మా మామయ్య, మాకిదే ఇక. మా అమ్మ, మా నాన్న చేసేవారు. మా అమ్మ నాన్నని చూసి మేము నేర్చుకున్నాం. మా నాన్న నేర్పిండు నాకు.
0: ఇప్పుడు ఇక్కడ మీ ఆయన మీరు చేస్తారా?
2: మా ఆయన మేము చేస్తాం. ఇప్పుడు ఈ కొత్త ఫ్యాషన్ వచ్చింది కదా, మా ఆయన నేర్పిండు.
0: మీ ఆయన వేరే చోట నేర్చుకుని వచ్చిండు?
2: నేర్చుకుని వచ్చిండు నిజామాబాద్ లో.
0: అప్పటికి ఇప్పటికి ఈ కుట్టులో ఏం మారిందమ్మా?
2: కటింగ్స్ మారాయి, స్టైలు, డిజైన్స్ మొత్తం అవన్నీ మారాయి. వాళ్ళు చూపించినట్టే మనం కుట్టాలి ఇక అంతే.
0: ఇప్పుడు ఒక బ్లౌజ్ ఎంత కొట్టు కుడతారు మీరు?
2: బ్లౌజ్ 200.
0: అది చెప్పిన డిజైన్ ఏదైనా?
2: చెప్పిన డిజైన్.
0: ఇంకేమన్నా మగ్గం వర్క్ లాంటిది?
2: అవి బయట వేయించడే ఇక. దానికి కాస్ట్ బట్టి మనకు ఒక 200 చూసుకుని వేయించాల. మనం కుడితే దానికి 250 రూపాయలు ఇస్తారు. డిజైన్ కు వాళ్ళు 4-5 వేలు పెట్టి వేయించుకుంటారు. మనకు ఆ బ్లౌజ్ ని కుట్టిన దానికి అస్తారు వంకచ్చి కుడితే 200-250 మనకి ఇస్తారు.
0: ఎన్ని మిషన్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ?
2: మాకు మొన్ననే తీసుకున్నాము 4 మిషన్లు.
0: ఏం మిషన్? ఎలక్ట్రిక్ మిషన్?
2: అవును.
0: ఆ మిషన్ కి మిషన్ కి ఏం తేడా ఉంటది?
2: దానికి కొంచెం ట్రైన్స్ బాగుంటాయి. దీనికి వర్క్ తొందరగా అవుతుంది, నీట్గా ఉంటది వర్క్.
0: ఎలక్ట్రిక్ మిషన్ తో నీట్
2: ఉంటుంది? నీట్ ఉంటుంది.
0: తొక్కుడు మిషన్ తో?
2: తొక్కుడు మిషన్ తోటి అప్పుడు నడిచింది. ఇప్పుడు క్లాత్లు వేరే చుట్ల చిక్కు చిక్కు వస్తున్నాయని ఇక ట్రెండ్ మారిందని మిషన్ తెచ్చుకున్నాడు.
0: తొక్కుడు ఉండదేమో?
2: తొక్కుడు ఏం లేదు, ఫ్రెష్ చేసాడు. ఇక 20-25 మినిట్స్ లో ఒక బ్లౌజ్ అవుతుంది.
0: తొక్కు మిషన్ దాంట్లో ఎంతసేపు పడుతుంది ఒక బ్లౌజ్?
2: ఒక బ్లౌజ్ గంట పడుతుంది. మన కార్లకు ఉన్న శక్తిని బట్టి ఫాస్ట్ కావాలి.

0: అంటే గట్టిగా ఒక్కోలా ఏ కానీ కాలనీ వస్తున్నాయి అంటే స్లో అంటే గంట గంటన్నర అవుతుంది.
1: ఇది రిపేర్ కాదా మరి? ఎలక్ట్రిక్
0: రిపేర్ అవుతుంది. మెకానిక్ ఫోన్ చేస్తే వచ్చి చేస్తాడు.
1: మీరు నేర్చుకోలేదు
0: దాన్ని? అప్పటి ఓల్డ్ దాన్ని మెకానిక్ మొత్తం చేయగలుగుతాం మేమే. కానీ ఈ ఎలక్ట్రానిక్ చేస్తలేదు. ఇక మెకానిక్ ఫోన్ చేయాలా వస్తాడు చేసిపోతాడు. ఇక
1: ఆయన నేర్చుకోలేదు అట్లా?
0: ఆ మిషన్ లో వస్తుంది కానీ ఈ కొత్తగా వచ్చిన మిషన్ లేదు రాదు.
1: ఎంత ఉంటుంది ఎలక్ట్రిక్ మిషన్?
0: 25,000 నుంచి 1,00,000 దాకా కూడా ఉన్నాయట. ఇదైతే సపోజ్ 25,000. దీన్ని బొంబాయికి వెళ్లి తెప్పించారు ఒక మధ్య వ్యక్తి తెచ్చిస్తాడు. అలా డబ్బులు కట్టేస్తే మనకు వస్తాయి ట్రాన్స్పోర్ట్ లో.
1: ఇప్పుడు మీరు ఇద్దరే కుడతారా ఇక్కడ?
0: ఇద్దరం కుడతాము. ఒక వర్కర్ ఉన్నాడు.
1: వాళ్ళకేమి ఇస్తారు?
0: వాళ్ళకు మన దాన్ని బట్టి పీస్ వర్క్ రేట్ ఉంటది. అంగికి 300 కదా. అన్ని మనే ఉంటాయి. క్యాన్వాస్, దారము, గుండీలు అన్ని మొత్తం మనది. ఆయన బట్టి కటింగ్ బిటింగ్ అంతా మనది. ఆయన కుట్టించిన దానికి ఆయనకు 100-120 రూపాయలు మనం ఇయ్యాలా. మిగతా మనది క్యాన్వాస్ పాలిష్ పట్టి మొత్తం ఇక గుండీలు అవి. ఇప్పుడు గుండెలు కూడా చేతుడు పెడితే ఒప్పకొచ్చిండ్రు. మళ్ళా ఒక్క అంగికి 12 రూపాయలు తీసుకుంటారు. అక్కడ పోయి మనం గుండీలో మిషన్ ఉంటది పెద్దది, అది గుండీలు కాజలు చేసిస్తుంది. మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. చేతి కూడా నడుస్తలేవు.
1: అట్లా రోజుకి ఎన్ని కుడతారు మీరు?
0: రోజుకు ఎంత లేదన్నా ఒక 5 షర్ట్లు కుడతాడు ఒక మనిషి. 5 షర్ట్లు అంటే ఆయనకు 500-600 రూపాయలు మనం ఇయ్యాల్సింది.
1: మరి ఒకవేళ గిరాకీ లేనున్నాడు?
0: గిరాకీ లేనున్నాడు కూర్చుండే. ఇక
1: నెల జీతం కాదు.
0: నెల జీతం కాదు. ఇట్లా కైకిల్లాగా ఇవాళ ఉన్నదా చేసుడు, రేపు లేకుంటే ఒకటి ఉంటే ఒకటి చేసుకుంటాడు. ఒక 100 రూపాయలు చేసుకుంటాడు పోతాడు. ఇక ఆయన 100 రూపాయలు చేస్తే మనకు ఒక 100, ఆయనకు ఒక 100.
1: ఇప్పుడు తక్కువ వచ్చినాడు మీరు ఖాళీ ఉండి ఆయన గిరాకి ఇస్తారా?
0: ఇయ్యాలా. మనం గుట్టకున్నా అతనికి ఇయ్యాలా. లేకుంటే మళ్ళా రేపు బాగున్నాడు రాడు. నేను ఇయ్యలేవు పని, ఇవాళ పని ఉన్నదని రా అంటే మరి నేను ఎట్లా బతుకు? నాకు ఒక 100 రూపాయల పని ఉండాలని అంటాడు. లేకుంటే రాడు. వర్కర్ దొరకడు. ఆయనకు ఉన్నా లేకున్నా ఆయనకు ఇస్తేనే ఆయన వస్తూనే ఉంటాడు.
1: తీసుకున్న ఎన్ని రోజుల తర్వాత వాళ్ళకి మీరు తిరిగి ఇస్తారు?
0: ఇప్పుడు 2 డేస్ అంటారు. వాళ్ళకి ఇప్పుడు 2 డేస్ లో కావాలా? 2 డేస్ లో కావాలంటే మనం 1 డే లో కుట్టాలా. ఇప్పుడు 8 బ్లౌజులు నేను నైట్ ఒకటి వరకు కుట్టేసన్నా గానీ అలా కన్నా మాటకి ఇయ్యాల్సిందే. ఇక మనం పడుకోకుండా కూడా నైట్ వరకు వేసి డే నైట్ వేసేసి చేయాల్సింది.
1: కొంతమంది అత్యవసరం ఉన్నది మాకు ఇప్పుడు తొందర కుట్టియండి అంటారు. ఆ దాని రేట్ వేరు ఉంటుందా?
0: లేదు, ఒకటే రేటు. ఏ అవసరం ఉన్నా ఒకటే రేటు.
1: ఇప్పుడు కొందరికి మీరు 4 రోజులు వాయిదా పెడతారు, ఇంకొందరు ఇప్పుడు గంట సేపట్లో కుట్టి అంటారు. అదే రేటు?
0: అదే రేటు. అట్లయినా అదే రేటు, ఇట్లయినా అదే రేటు.
1: మంచి మాట. గిరాకీ రెగ్యులర్ వస్తారు.
0: రెగ్యులర్ వస్తారు వాళ్ళు. ఇక ఇవాళ ఒకటి తెచ్చిందా రేపు ఖచ్చితంగా ఏ పాపం అర్ధగంటలో కావాలంటే గుడి తెచ్చింది. ఆడికే తీసుకుపోదామని రేపు వాళ్ళు 4-5 తెస్తారు. ఇంకొక 4 చెప్తారు. ఇక ఈ 4-5 పట్టేసిన వాళ్ళు వారానికి ఇచ్చిన కూడా అదే రేటు. ఏం బట్టినే గుర్తించినా అదే రేటు.
1: కొన్ని కంప్లైంట్లు వస్తుంటుంటాయి, సరిగా కుట్టలేరు, మళ్ళా తిరిగి తీసుకొస్తారా?
0: తీసుకొస్తారు, సెట్ చేసిస్తాము. అట్లా కాదమ్మా, గిట్లా ఇదేమన్నా ఇది కాదు, జిరాక్స్ సెంటర్ కాదు. అని లేస్తే కరెక్ట్ వెళ్ళదు. అందుకు మనం కూడా దొడ్డే ఉంటాం, బక్కగా ఉంటాము. మనం పాత బ్లౌజ్ తీసుకొస్తారు, కొలత పట్టేస్తారు, అది వేసుకొని వస్తారా రారు? ఏది అన్నాడు మంచిగా వచ్చి నుండి అంటారు. మళ్ళీ మీరు 2 రోజులకు దొడ్డైంది, బక్కైంది, ఏదైనా మేము చేసిస్తాము. అట్లేం లేదని అంటే సరే సరే అమ్మ చేసిస్తాం, అయ్యో తెలియదు వదిన అని వాళ్ళు. ఇక మనం మాట్లాడే పద్ధతిని బట్టి లేడీస్ కదా, ఇక కాంప్రమైజ్ చేసి అలా సెట్ చేసే మంచిగా వచ్చింది వదిన ఇంకొకటి తెచ్చి ఇట్లనే ఉంటు. ఇట్లా
1: పెళ్లి
0: అప్పుడు ఫుల్ వర్క్ ఇక బాగా టెన్షన్. ఇక 10-20 నిమిషాల వేసేయాలా. ఇట్లా ఎవరినన్నా దోలు కచ్చుకొని ఉక్కులు తురుపాయి, ఉక్కులు వాళ్ళు వేసుడు, ఉక్కులు ఉక్కులు పెట్టుడు, డిజైన్ పట్టి బాగా హెవీగా ఇక పట్టుకుంటాం.
1: ఒక 2 పెళ్లి పట్టుకున్నారు మీరు, ఇంకో పెళ్లి వచ్చింది, మరగొట్టాల్సి వస్తుంది.
0: మరగొట్టాల్సి వస్తే అందులోకి వెళ్ళి సగం చేస్తాం, సగం ఏడన్న వాళ్ళే అంటారు. ఒక 4 గుట్టు అంటే ఇంకా 4 ఆడ పట్టేస్తాం, ఇంకా 4 ఈడ పట్టేస్తాం అని అంటారు. 4 అన్నా గానీ కుట్టాలా, ఇంకా నెక్స్ట్ మళ్ళీ రారు. ఇక వాళ్ళు రావాలంటే మనం కుట్టాలి, ఇంకా కష్టం అవుతాయా? ఇక మాకు సంబంధించి ఎవరన్నా ఉంటే వాళ్ళకి కట్ చేసి పీస్ వర్క్ లాగా పంపిస్తాం.
1: రోజుకు మీరు 3 కలిసి 15 బ్లౌజులు
0: కుట్టగలరు?
1: ఒక పెళ్లిలో ఉంటాయి 15-20 బ్లౌజులు
0: ఉంటాయి.
1: ఉంటాయి
0: 20-20 వేల ఉంటాయి. అలాదే మొత్తం మనం లైనింగ్స్, పాలు, దారాలు అన్ని మనం డిజైన్ కు లైసులు, ఆ పూసాలు అన్ని వంకచ్చుకుంటే మనకు సగం బోంగా, సగం ఇటు రెంటుకు దీనికి బోంగా చిన్న సగం వస్తుంది అనుకో.
1: పీకో పాలకు వస్తారు కొంతమంది, దానికి ఏం తీసుకుంటారు?
0: దానికి పాలు మనదైతే 50 రూపాయలు, వాళ్ళదైతే 40 రూపాయలు.
1: అతనికి కూడా సగం రేట్?
0: అతనికి 30 రూపాయలు ఇయ్యాలా. మనము 10 రూపాయలు తీసుకోవాలి.
1: మొండి గిరాకులు ఉద్దర తీసుకొని పోతారు. వాళ్ళ దగ్గర ఎట్లా వసూలు చేస్తారు?
0: ఇక వాళ్ళు ఇచ్చిందాక యూసుడే, ఏమనరాదు. గొడవ పెడితే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఎట్లా వస్తారు? ఇంకా 1 ఇయర్ కైనా వస్తారు. వచ్చినప్పుడు అయ్యో 10 సంవత్సరం ఆయా మాకు అది ఉండే ఇది ఉండే అని చెప్తారు. సరే పైసలు ఎటు పోతాయి, ఎట్లాగో నువ్వు వేస్తావిస్తావు. ఆ వది నేను అడగలేవు గానీ నాకు ఎట్లనో అనిపించింది అని తెచ్చిస్తారు. ఇక తెచ్చిచ్చి అది కుట్టించుకొని పోతారు. సంవత్సరం కైనా గానీ గొడవ అంటూ ఈ వృత్తిలో గొడవ ఎత్తాలు రారు వాళ్ళు. షాప్ ముంగట ఉడితే మనది ఏమి ఉండదు.
1: ఒక్కోసారి తెల్లందాకా పుడతాం, 1 గంట రాత్రి దాకా పుడతాం అన్నారు. నిద్ర వచ్చి మీకు ఇబ్బంది కదా,
0: చాయ్ తాగుతాం.

0: హయాత్ అనేది ఆగిపోతుందమ్మా,
1: జాయిన్ అవుతాం, మొహం కడుక్కుంటాము, ఒకటి అవుతుంది, రెండు అవుతుంది.
0: సరే ఏళ్ళ మీద కూడా దిగుతుంది,
1: చూదు పడుతుంది. ఇట్లా పోసినప్పుడు ఇట్లా దిగుతాయి, ఇటు దిగుతాయి, ఈ తురుపై పోసుడికి ఇటు గుచ్చుతాయి.
0: ఇలా అతి కష్టమైంది ఏది తురుపై పోసుడేనా?
1: తురుపై పోసుడు మళ్ళా ప్లేస్ అది డిజైన్ పెట్టి కుట్టు అంటారు కదా, అది సెట్ వాళ్ళు చూపించింది, సెట్ కావాలంటే బాగా కష్టం. ఇక మొత్తం అందులోనే పెట్ట పడుతుంది. ఇక నెత్తి బ్లౌజ్ అంతా కుట్టిందా కాగుతారు, గానీ తురుపై చేసి ఉక్సులు పెట్టిందా కాగరు. ఇక
0: ఉక్సుల కోసం కూడా మిషన్ ఉంటదేమో, ఉండదా?
1: లేదు, ఇప్పుడు కొత్తగా ఏంటంటే మిషన్ మీదనే ఉక్కులు పెట్టాలని కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నారు మన యూట్యూబ్ లా. నాకు అది వస్తలేదు, ట్రై చేస్తున్నా నేను కూడా దాన్ని, దాంతో మిషన్ తోటే అందులో హోల్ చేసి అదే పెట్టేస్తుంది.
0: కొంతమంది పెద్ద మనుషులు వస్తారు, ముసలమ్మ మనుషులు, వాళ్ళ కుట్టే బ్లౌజ్ రేట్ ఏముంటుంది?
1: వాళ్ళకు 100, ఈ డబుల్ బ్లౌజులు 200. ఏదైనా డిజైన్ పడితే దాని మీద ఒక 50 ఎక్కువ ఉంటది అనుకో. ఇప్పుడు చేతులు డిజైన్ బాగాలున్నాయి, బుగ్గల చేతులు విడితే ఎంత తీసుకుంటావంటే 50. ఇవి పూసాలు పోయినంటే పూసాలు, మరి పూసాల రేట్ ఇస్తా అంటే పోస్తాము, దానికి ఒక 20 ఉందని అంటాం. సరే అదనే పూసాలు కొంకరా, మరి పోయి పోసిన దానికి ఒక 20 రూపాయలు ఇస్తామంటారు. ఈ మగ్గం అంటే అప్పుడు పూసలు పోసుకున్న జాకెట్లేనాయి, చేతి మీద పెద్ద మనుషులు పోసినాయి. ఇప్పుడు ఇక బుగ్గలు అప్పుడు పాత సినిమాలలో సేమ్ పాత సినిమాలు చూస్తుండ్రు, అదే డిజైన్ కావాలని ఆ ఫోటో స్క్రీన్ షాట్ కొడుతున్నారు, అదే మనకు చూపించి కుట్టించుకుని పోతున్నారు.
0: కొంతమందికి బట్ట సరిపోదు చీరలో, వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేస్తారు?
1: వాళ్ళకు ఇక చీరలు కట్ చేసి వేయాలి, లేకుంటే క్లాత్ తెప్పించి అన్ని అతుకులు అతుకులు పెట్టి వాళ్ళకు పర్సనాలిటీ కోసం బ్యాక్ మొత్తం కట్ చేస్తాం. బ్యాక్ కరెక్ట్ ఉండాలి, ముంగట ఫ్రంట్ కు అన్ని జాయింట్లు పెడతాం. ఆ చిన్న చిన్న ముక్కలు కూడా జాయింట్ చేసి ఆమెకు క్రాస్ బట్టెల్ గానీ ఏదన్నా గాని అని వెళ్ళేటట్టు అదే కావాలి. ఇక చీరలు ఆప్షన్ ఉండదు, ఆప్షన్ లేకపోతే ఈ చిన్న చిన్న ముక్క కూడా కింద పడకుండా అన్ని జాయింట్ చేసి ఒక క్లాత్ లాగా తయారు చేసి దాంట్లోకి వెళ్ళి తీస్తాం. ఇక పీసులు మెయిన్ మెయిన్
0: ఇబ్బంది
1: బాగా ఇబ్బంది పని ఉండదు. 1.5 అవర్ అయిపోతుంది, 2 అవర్స్ అవుతుంది ఇక బ్లౌజ్ అయిందాక. కానీ అయ్యో నేను గుట్ట నాన్న రాదు, ఇంకోసారి కూడా తెస్తుంది, ఇది బాగా వచ్చింది ఇంకోటి తీసుకురా అని.
0: మరి మీరు రాత్రి వరకు పని చేస్తే ప్రొద్దున ఎప్పుడు లేవాలా పిల్లల్ని?
1: 6 గంటలకు లేచి పిల్లల్ని స్కూల్ కు పంపించి మళ్ళీ ఏజ్ ఇట్ ఇస్ 8, 8:30 వచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి కదా.
0: సంవత్సరం మొత్తంలో ఎప్పుడు గిరాకీ తక్కువ ఉంటుంది?
1: గిరాకి మూడము అవి వస్తాయి కదా సార్, అప్పుడు అప్పుడు తక్కువ ఉంటది. మొన్న ఒక 3 మంత్స్ లేకుండే గిరాకి, ఇప్పుడు మొన్న ఈ తిథులు వెళ్ళిన సంది ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒకటి తొట్లనే ఉంటుంది, శ్రీమంతం ఉంటుంది, పెన్లు ఉంటున్నది. ఇక ఇప్పుడు మాత్రం మంచిగా ఉంది, మొన్న పోయిన 3 నెలలకి ఇప్పుడు మే వరకు పెన్నులు ఉన్నాయి, మే వరకు ఫుల్ గిరాయికి ఉంటది, మే తర్వాత ఇక కొంచెం తక్కువ.
0: కొత్త వాళ్ళకి నేర్పించలేరా మరి?
1: నేర్పిస్తున్నా, వస్తున్నారు.
0: వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటారు మీరు?
1: వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు టాలెంట్ ఉంటే వాళ్ళు నెలలనే నేర్చుకుని లేదా 2 నెలలు నేర్చుకుని వాళ్ళ దగ్గర వచ్చి ఒక 4 గంటలు ఉంటారు. ఇక ఫస్ట్ రాగానే తురుపై వస్తారు, ఉక్సులు పెడతారు, అవన్నీ అయిపోతాయి, కటింగ్ అంటారు, కటింగ్ చెప్తాము, కుడతామంటారు, కుట్టుండని అంటాము.
0: ఈ కుంటాల గ్రామంలో ఎంత మంది లేడీస్ టైలర్లు ఉన్నారు?
1: బాగున్నాయి సార్, ఇల్లు ఇల్లు ఒకటి ఉంది.
0: మీ వృత్తి చేసే వాళ్ళు చాలా,
1: మా వృత్తి
0: వేరే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు.
1: అవును, ఏమనలేకపోతున్నాం, ఇది ఏం కోటి లేదు, మాకు చేయం లేదు, చెట్టు లేదు, ఇదే వృత్తిగా 200 రూపాయలకు మేము కొడితే నేను 100 రూపాయలకే కొడుతుంది ఆమె నేర్చుకున్నామేనంటే ఆమె 100కే కొడుతుంది, మరి మీరు ఎందుకు 200 కొడతారంటే మేము మేరే వాళ్ళము, మా కుట్టు చూడుండ్రి వాళ్ళది చూడుండ్రి, మా ఎట్టన వాడిపోతే చెప్పుండ్రి అని. వాళ్ళు అదే తీసుకొని వస్తారు, గిట్లా కుట్టింది పోయి అంటే పైసలు ఎక్కువ ఉంటాయి గానీ పని కరెక్ట్ ఉంటది. అందరు కుడతారు, అందరు మేరోళ్ళు అవుతున్నారు మా పని నేర్చుకుని, గానీ మాయస్ ఉంటలేదు ఎట్లా అని కూడా మేము వాళ్ళతోటి మాట్లాడతాం, మావు ఎంతైనా పోలేదు వాళ్ళకి అని వాళ్ళే అని పోసుకొని పోతారు. ఇక
0: మీరు ఈ వృత్తి ద్వారా ఏం సాధించండి ఇప్పటివరకు?
1: ఇప్పుడు ఏమంటే ఇక ఏం లేదు సాధించడు, బతుకుతున్నాం అంతే. ఇల్లు కిరాయే, షాప్ కిరాయే. అప్పటి నుంచి మా అత్తమ్మ 50 సంవత్సరాల నుంచి చేసిండ్రు, వాళ్ళు ఏం కట్టలేరు. పిల్లలకు పెండ్రిలు చేసాడు, కొడుకు పెండ్రిలు, తోట్లేలు ఇవే. ఇక మేము ఇప్పుడు స్టార్ట్ పెట్టి ఇప్పుడు మేము కూడా పిల్లల చదువులకు కిరాయిలకే అవుతుంది. మేము వేసి 3-4 ఏండ్లు అవుతాయి. ఇంతకు ముందు ఇంట్లోనే కొడుతుంటే మీ వస్తుండే రాకపోతుండే, బిడీలు చేసుకుంటా ఒకటి 2 వస్తే
0: కొడుతుంటే.
1: బాబుకి వస్తుంది, నేర్చుకుంటాడు, మొన్న సమ్మల్ రచ్చిండు నేర్చుకున్నాడు. బాబు 8th క్లాస్, పాప 5th. పాప కూడా చిన్న చిన్న ఒక్సులు పెడుతుంది చేస్తుంది. ఇక అమ్మాయి అదే కదా, చిన్న చిన్న ఫ్రాకులు కటింగ్ దానికి అన్ని కత్తిరిస్తుంది చేస్తుంది. కానీ నేర్పి ఉంచాలన్నట్టు, ఈ పని చేపియము కానీ నేర్పి ఉంచాలా. మేమింత కష్టపడుతున్నాం, మా అమ్మ నన్ను ఇంత కష్టపడరు, ఏమో తీయలేరు, మనం ఏదో బతకందుకు ఈ పని తప్పితే ఇంకొక పని రాదు, చేనులో పని రాదు, ఏ పని రాదు.
0: మీరు ఈ వృత్తి ద్వారా మీరు ఆడవాళ్ళ బట్టలు కుడుతున్నారు, మరి మీ ఆయన మగవాళ్ళే కుడతారు? ఆడవాళ్ళ
1: మగవాళ్ళే కుడతాడు, ఆడవాళ్ళే కుడతాడు.
0: మీరేం చదువుకున్నారమ్మా?
1: నేను 7th వరకు చదువుకున్నాను. 7th లోనే ట్రైనింగ్ పడ్డది భయంసల, అయితే అప్పుడు నెలకు 20 రూపాయలు, అయితే రోజు 3 కిలోమీటర్లు పోయి నేర్చుకున్నా. 6 నెలలు నేర్చుకున్నా నెలకు 20 రూపాయలు, అప్పుడు నేర్చుకున్నదే ఇప్పుడు నాకు అన్నం పెడుతుంది.
0: మరి కొత్త వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుందని చెప్తారా, నేర్చుకోకుంటే బాగుంటుంది అంటారా?
1: ఇట్లా అందరు చేస్తే మాకంటూ ఏం లేదు, ఓళ్ళ కులం ఇప్పుడు కాపుల పని మేము చేయగలుగుతామా? చేయలేము. మా పని అందరు వేసుడికి మాకు కూడా ఏం లేదు, లేకుంటే మా ఇది మేమే వేసుకుంటే మేము కూడా ఒక స్థాయిలో ఉంటుంటుంది. మనందరు కుట్టుడే, మాకుండీ ఇల్లు లేదు, వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకుంటున్నారు. వాళ్ళకి కూడా మాకు వస్తే వాళ్ళొక కైకి ఒక పంట ఎక్కవన్నా కూడా, వాళ్ళు ఒక చిట్టడ అమ్ముకున్నా కూడా ఒక జాకెట్ పైసలు ఇవ్వగలుగుతారు.
0: మీకు ఇప్పుడు శక్తి ఉంది కాబట్టి కుట్టగలుగుతున్నారు, మరి మునుముందు రోజులలో పరిస్థితి
1: ఎట్లయితుందో తెల్లదు. ఇల్లదా మీ నాశ, వాళ్ళకి మంచి చదివియాలా, వాళ్ళు వేడితేనే ఇక బతకాలంతే. ఇక
0: రోజుకు ఈజీగా 1000 రూపాయలు సంపాదించగలరు?
1: లేదు సార్, నేను 500 చేస్తా రోజుకు.
0: మీ ఆయన 500 సంపాదించారు?
1: ఇద్దరం కలిసి 1000.
0: మొత్తం సంతోషంగా ఉన్నారా అమ్మా?
1: సంతోషంగా అంటే బాగా సంతోషంగా ఉన్నాం సార్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇంకా ముందు కూడా, ఎందుకంటే మేము మా వృత్తిని నమ్ముకున్నాము, చేయగలుగుతాము. అందరు గుడుతున్నారు గానీ మేము ఇంకా కొంచెం నీట్గా గుట్టి ప్రతి ఒక్కళ్ళని ఉత్సాహపరిచేటట్టు వాళ్ళు మంచి గుడుతున్నారు. ఒక 10 రూపాయలు తక్కువ తీసుకున్నా కూడా వాళ్ళు మా దగ్గరకు వస్తే పోపు, 10 రూపాయలు తక్కువ అయితే తక్కువ, ఇంకా వేరేలకు ఇస్తే వాళ్ళు కూడా వస్తారన్నట్టు మేము మా పనిని మేము ఇది చేస్తున్నాం, కష్టపడుతున్నాము అట్లా రావాలని.
0: అంటే మేరే వాళ్ళు కుట్టిన దానికి వేరే వాళ్ళు కుట్టిన దానికి తేడా బాగుంటది.
1: బాగుంటది తేడా.
0: సరే బాగుందమ్మా. వేల వృత్తులు ఎన్ని ఉన్నా కుల వృత్తికి సాటి రాదు గువ్వల చిన్న అన్నట్లు మీరు మీ వృత్తిని నమ్ముకుని కుటుంబం అంతా మీరు వృత్తిని కొనసాగిస్తున్నారు. మిమ్మల్ని చూసి మరికొంతమంది ఆదర్శంగా వేసుకుని మరింత మంది వాళ్ళ వాళ్ళ వృత్తిలో వాళ్ళు కొనసాగాలని మేము ఆశిస్తున్నాం. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు కాబట్టి ఫోన్ నంబర్ ఇవ్వండి.
1: 777-300-431-431-8585.
0: థ్యాంక్ యూ అమ్మా.
1: థ్యాంక్ యూ సార్.
2: కుట్టు పనిలో మార్పులు మనుగడ. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ముప్పిడివారు శారదతో దినేష్ పెట్టిన ముచ్చటాది శక్తి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వెదురు బొమ్మల తయారీ గురించి నార్నూరుకు చెందిన సునార్కర్ పద్మతో గంగామణి పెట్టిన ముచ్చట.
3: నా పేరు సునార్కర్ పద్మ, మాది ఊరు నార్నూరు.
4: మీ కుటుంబం గురించి చెప్పండి.
3: మా కుటుంబం గురించి, మేము చిన్న కుటుంబం నుంచి మేడం. మా వారు కూలి పని చేస్తారు మేడం. ఇద్దరు పిల్లలు ఒక బాబు. మాకు ఇంకా కూలి పని చేస్తూ మహిళా సంఘాల సెలెక్ట్ అయినాం అన్నట్టు. మహిళా సంఘాలు చేసినాం, మహిళా సంఘాలు చేసి ఒక 30 సంవత్సరాలు అయింది. 10 రూపాయల పొదుపు నుంచి మేము సంఘాలను నడిపించినాం మేడం. సంఘాలను నడిపిస్తూ ఇప్పుడు ఈ వెదురు బొంగు స్థాయికి చేయడానికి ఆ సంఘం నుంచి ఈ సంఘం నుంచి ఈ సంఘం నుంచి కొంచెం కొంచెం లోన్ తీసుకున్న వాళ్ళు అందరం కలిసి ఒక 20 మంది కలిసి 20 మంది కూడా మేము ఈ వెదురు బొంగు లాక్డౌన్ టైంలో ఎక్కడేం కూలీలు లేవు కదా, అప్పుడు టైంలో కూలీలు లేకుంటే అందరం కలిసి మేము అంబేద్కర్ ట్యాచు దగ్గర కూసుండి ఎండలను వానలు ననక అట్టిగా మంచి వ్యవసాయ కూలీలకు వెళ్ళటి వాళ్ళం పొద్దంతా. సంఘాల డబ్బులు జమ చేయడానికి డబ్బులు ఉండేవిలే, కాకపోతే ఇంట్లో ఏదైనా తినడానికి ఇంకా ఇబ్బందులు అయితాయి. అయితే ఏం చేసినామంటే, కొందరు కావునో నిజమో కాదు కదా, ఒక 20 సంఘాలలో కలిసినాం, ఒక 5 సంఘాలలో కలిసినాం. ఏ మనం ఇది చేద్దామా వెదురు బొంగు అంటే, ఒక 5 మెంబర్స్ తీసుకున్నాం, 5 మెంబర్స్ జెంట్స్ తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళి మాకు వెదురు బొంగు తీసుకొస్తారా, మనం చేద్దాము, మనకు ఉపాధి హామీ కల్పిస్తామంటే, మాగా మని ఇక్కడ ఒకటి కైడాటం అని ఒక వేరే ఊరున్నది గోండ్స్, ఆయన హ్యాండిక్యాప్ ఉంటాడు జలపతి. ఏ అన్నయ్య మాకు ఒకసారి మీ బుట్టలు అల్లేడిది ఏదో ఒకటి మాకు నేర్పండి, మేము చూస్తాం అని అంటే ఆయన పిలిపించుకొచ్చి అంబేద్కర్ ట్యాచ్ దగ్గర కూసుండి ఎండల చాకులతోటి సన్నం సన్నం సన్నం సన్నం బద్దలు తీసి నేర్పించిండు ఆయన. అవి ఒక 4 రోజులు తీసుకున్నాం. 4 రోజులు తీసుకున్న తర్వాత మేము మాకేమన్నా బుట్టలది ఏదన్నా ఒకటి చూడండి, ఏదన్నా నేర్చుకుందాము, మనకేమన్నా కలుపుతుంది, మనకేమన్నా ఉపాధి హామీ కలుపుతుందా కలవదా అంటే, సరే అని ఒక్కటి ఆయన నేర్పించి చూపెడితే మేము యూట్యూబ్ లో చూసి 20 మంది కలిసి ఒక్కొక్కటి ఇలా వస్తువులని తయారు చేసినాం. ఇంత వరకు గాని సీఎం దాకా వెళ్ళినాం, సీఎం ఇంకా లోన్ తీసుకోమని చెప్పుతుండు, ఇవ్వండి అని చెప్పుతుండు. మండలి సమ్మెక్క వాళ్ళు ఇంకా చెప్పుతుండ్రు మాకు, మేము ఇస్తామమ్మా మీ కాని పీడి సార్ ఇంకా ఇస్తామని చెప్పిండు, మొన్న కలెక్టర్ సార్ ఇంకా చెప్పిండు, డబ్బులు పంపిస్తున్నా మీరు తీసుకోండి, మీరు చంద్రపూర్ వెళ్ళండి చూసిండ్రా, చంద్రపూర్ కి ఇంకా పంపించినాం, వెళ్ళినాం చంద్రపూర్ కాడ ఇంకా చూసినాం ఇలాంటి వస్తువులు మొత్తం అది వెదురు బొంగుతో తయారు చేసినవి. ఆ వస్తువులన్నీ తయారు చేసిన చూసి వచ్చినాం, కానీ మిషన్లు లేవు. చేత చేస్తే ఒక్క రోజు ఇంకా కాదు, ఒక 4 రోజులకు ఒకటి పడుతుంది, కాకపోతే కడుపు నిండుతుందా. ఇక్కడ చేయంగా ఇక్కడ అమ్మడానికి అయితే ఎవరు తీసుకోరు, ఈ ఏరియాలను అయితే తీసుకోరు, వేరే ఊరికి పంపాలంటే చేతులు కాలేదు. అందుకోసం మిషన్లు తెస్తే ఒక 20 మంది కాక ఒక 50 మంది ఇంకా కూలీలు దాని మీద అవగాహన వేసి వాళ్ళు నేర్చుకుంటే అన్ని సెల్ చేసి పంపచ్చు గాని దానికి వెదురు బొంగుకు డబ్బులు మిషన్లకు దానికి దీనికంటే ఇస్తామని అంటున్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు.
4: అంటే ఇప్పుడు మరి చేసినవన్నీ చేతితోనే
3: చేసినాయండి? చేతితో చేశారు.
4: అంటే ఎలా, మీరు ఇప్పుడు 20 మంది అన్నారు కదా, అంటే ఎక్కడ ఉంటారు, ఎక్కడ చేస్తారు ఇవన్నీ?
3: ప్లేస్ ఇప్పుడు ఉన్నది తీసుకున్నాం, ఆల్రెడీ ప్లేస్ తీసుకున్నాం, మిషన్లు ఇస్తాము అది.

0: ఇది ఇస్తాం లోన్ల ఆశకు అంబేద్కర్ అక్కడ భవన్ లా అటాచ్ ఉంది కదా, దాని పక్కకు ఒక మహిళా సంఘం అనే ఒక రూమ్, అంటే అక్కడ వాళ్ళ పంచులు అంటారు కదా పంచులు, అంటే వాళ్ళ కులస్తుల దగ్గరికి వెళ్ళి ఒకటి మంచిగా రెండు రూముల స్థలం ఉంది అక్కడ తీసుకున్నాము. అక్కడ మొత్తం మంచిగా చేసుకున్నాము. కలెక్టర్ సార్ ఇంకా వచ్చిండు, అప్పుడు కలెక్టర్ సార్ తో ఇంకా మాట్లాడినాం. పీడీ సార్ వచ్చి చూసిండు, డిపిడి సార్ వచ్చి చూసిండు, అందరు చూసిండ్రు, సేపీఎస్ సార్ వచ్చి అందరు చూసిండ్రు. కానీ దానికోసం మాకు అవగాహన ఏమున్నదంటే, మాకు ఒకటి ఒక 20 లక్షల లోన్ ఇప్పించి మాకు మిషన్ తెప్పించి మేము కొంచెం మా కూలీల కొంచెం సహాయపడతాం.
1: చేతితో చేస్తున్నారు, లోన్ ద్వారా మిషన్ ద్వారా ఎక్కువ
0: చేయగలుగుతాము. అంటే ఏదైనా ఉపాధి దొరుకుతుంది, ఇట్లా అమ్మినా గానీ ఒక 10 మంది మిషన్ ద్వారా చేస్తే, 2 రోజులు చేస్తే పంపిస్తే మాకు వారం రోజులు డబ్బులు వస్తాయి. అంతవరకు ఖర్చులకు ఇంకా పనికి వస్తాయి కదా. అందుకోసం ఏం లేకనైతే సపడియాక స్టార్ పెట్టండి, రాండమ్మ అన్న కడవు ఒకట నిలబడోడే ఉన్నది. కిస్లాపూర్ జాతరకు వెళ్ళినాము, హరివర్ గ్రౌండ్ ఉంటది కలెక్టర్ మేడం 15 ఆగస్టు అక్కడ డిప్యూటీ సీఎం సార్ వస్తే అక్కడ పిత్రికి అక్కడికి వెళ్ళినాము. తర్వాత ఇంకొకటి ఎక్కడ షాంపూర్ ఇంద్రవెల్లి అక్కడ ఉంటూరుకు పిలిపిస్తే అక్కడికి వెళ్ళినాము.
1: బెదర్తో చేసినవి ఎలా ఉంది, గిరాకీ ఎలా ఉంది?
0: గిరాక్ అంటే ఇక్కడనైతే ఆల్రెడీ తీసుకుంటారు, పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి, చిన్న చిన్న వస్తువులు కావాలంటుంటూ చేసిన వాటికి మంచి వస్తుంది.
1: వెదర్ ను చేతితో చేస్తున్నారు కదా, కొనడం అనేది వెదర్ ను ఎక్కడికి వెళ్ళి కొంటారు
0: అంటే, అప్పుడు మాకు కొన్ని డబ్బులు ఇస్తే దంతని అక్కడ ఉంటది కదా, దంతని పెళ్లి అక్కడ
1: జంగుసే
0: అక్కడ అక్కడికి వెళ్ళి తెచ్చిచ్చిండ్రు అన్నట్టు డబ్బులు ఇస్తే వాళ్ళు తెచ్చిస్తే చేసుకున్నాం, నేర్చున్నాం.
1: ఇప్పుడు ఒక వస్తువు చేయాలంటే మీకు ఏమేమి కావాలి వెదురుతో పాటు?
0: ఒక వస్తువు తయారు చేయాలంటే వెదురు కావాలి, కత్తి కావాలి, గమ్ము కావాలి, దానికి పెయింటింగ్ కావాలి, దానికి చిన్న కత్తులు గిగ్గికడానికి కావాలి, పేపర్స్ కావాలి, దానికి దాన్ని అతికి దానికి కొంచెం గాలి తలిగేటట్టు చూసుకోబడుతుంది. ఫ్యాన్ రూమ్ లో ఉంటే ఫ్యాన్లు ఫిట్ చేసుకోవాలి. అవన్నీ చేయడానికి ఒక వస్తువు కట్ చేస్తే దానికి కట్ చేయడానికి అన్ని అతికిచ్చి దాన్ని మళ్ళీ పాలిస్ పెట్టబడుతుంది, పాలిస్ కావాలి. అన్ని
1: బాగా పని మాత్రం బాగా
0: బాగుంటది.
1: చేయాలి అని అంటే ఎంత టైం పడుతుంది మీకు?
0: ఈ ఒక వస్తువు చేయాలంటే కొంచెం పెద్ద వస్తువు చేయాలంటే 2-3 రోజులు పడుతుంది, చిన్న వస్తువు చేయాలంటే 1-2 రోజుల
1: టైం పడుతుంది. ఒక వస్తువు చేయాలి
0: వస్తువు చేయాలంటే 3 రోజులు టైం
1: పడుతుంది. ఇప్పుడు ఒక వస్తువు చేయాలంటే ఒకరే చేస్తారా, అందరు కలిసి చేస్తారా?
0: ఒకరు చేసుకుంటాం, ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటాం.
1: మరి అమ్మడం అనేది ఎలా, ఎవరి
0: అంటే ఎవరి అమ్మడం, అందరం కలిసి ఎక్కడ ఉంటే ఏకల గిరకైతే అందరం పంచుకున్నాం. అంటే ఏదైనా సామాన్లు మళ్ళీ తీసుకొచ్చి వేసుకోవాలి.
1: అంటే అందరు కలిసి చేస్తారు, తయారు చేయడం కూడా అందరు
0: కలిసి చేసుడు. అంటే ఇద్దరు కలిసి నువ్వు ఒక వస్తువు నేను ఒక వస్తువు అంటే నువ్వు చెక్కలు తీయు నేను బేరలు తీస్తారా, అది ఒకటంటే ఒక వస్తువు అక్కడ తయారైపోతుంది.
1: ఏమేమి వస్తువులు చేస్తారు ఇప్పటి వరకు, ఎన్ని వస్తువులు చేస్తారు, ఏమేమి వస్తువులు మీ దగ్గర?
0: పెన్నుల బుట్టి చేసినాము, ఇట్లా పువ్వుల బుట్టి తయారు చేసినాము, తర్వాత ఇది బజార్కు బ్యాగ్ తయారు చేసినాము, అది ల్యాంప్ చేసినాము, ఆ టెంపుల్ చేసినాము, అక్కడ ఇల్లు తయారు చేసినాము, అది పూల బొక్కే చేసినాము, పువ్వులు ఇట్లా బుట్టి అది ఉంటది కదా అది చేసినాం తయారు. అది చెప్పుల స్టాండు, కూరగాయల స్టాండు, గ్లాసులు, అక్కడ పెట్టిన ల్యాంపులు, అలాంటి చాలా ఇంత పూల బుట్టిలు, ఇంత డబ్బలు, అవన్నీ తయారు చేసినాం.
1: ఇప్పుడు మీరు ఒకరి దగ్గర చూసామన్నారు, మామూలుగా వాళ్ళు ఒకటే చేసి చూపించారు, ఇవన్నీ మీరు చేశారంటే ఇట్లా ఫోన్ ద్వారా? నేను
0: యూట్యూబ్ చూసి చేసినా,
1: యూట్యూబ్ లో చూసి నేర్చుకోండి, ఇవన్నీ చేశారు,
0: నేర్చుకున్నాం. ఇప్పుడు సార్ వాళ్ళు కలెక్టర్ సార్ చంద్రపూర్ పంపిస్తున్నారు, మమ్మల్ని పంపించండు, ఆల్రెడీ చూసి వచ్చినాం. వాళ్ళు వింట మీకు ట్రైనింగ్ అక్కడ అవసరం ఉంటే అక్కడ వెళ్ళండి, లేదంటే ఇంత మీరే ఇక్కడ పిలిపించుకోండి నేర్చుకోండి అని చెప్తున్నాను.
1: మీ దగ్గర ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి ధరలు?
0: ధరలు ఇది 3500 ఇండియన్ గేట్ అంటారు. దీనికి పెన్నుల వేసి పెట్టాడు, దీనికి 100 రూపాయలు. ఇలాంటి ఇది ఉంటాయి కదా, ఒకటి ఇది చేసినాం కదా టెంపుల్ చేసినాం, దీనికి ఈ టెంపుల్ కు 2500, కనీసం 2500. కొందరు 2000 ఇవ్వంటారు, అలా తీసుకెళ్తారు. కొందరు 1500 ఇవ్వంటారు, తీసుకెళ్తారు. అదే మనం మార్కెట్ కు పంపిస్తే దీనిలో స్టిక్కర్ వేసి పంపిస్తే వాళ్ళే తీసుకెళ్తారు.
1: ఇప్పుడు ఇది ఒకటి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
0: ఒకటి చేయడానికంటే ఒక
1: మీకు ఖర్చు
0: మా చాలా వస్తుంది. ఇప్పుడు దీనికి గమ్ము కావాలన్నా పెద్ద ప్యాక్ల డబ్బాలు తెచ్చుకుంటాం, చిన్న చిన్నవి వాడడం మేము, చిన్నవి వాడితే వెళ్ళిపోతాయి. అంటే గమ్ము పెద్ద డబ్బలే తెచ్చుకుంటాం, పెద్ద డబ్బలు వస్తువులు ఎందరు ఎన్ని తయారు చేస్తారు అన్నది డబ్బులం బట్టి ఉంటది. ఇలాంటివి తీసి వాళ్ళ చెక్కలు తీయాలి, దీని దుగ్గడ పెట్టి సన్నంగా గీకాలి, దాంతో గీకుతేనే తయారైతుంది, వెళ్తుంది, లేకపోతే దాని
1: అంటే మీరు ఒక వస్తువు మీద మీకు

0: ఎంత దొరుకుతుంది అంటే మీ కష్టానికి తగ్గట్టు?
1: కష్టానికంటే మేము కష్టపడి ఇది ఒక రోజు తయారు చేసినా గానీ మాకు ఇలా 500 లాభం వస్తుంది.
0: ఒక రోజు చేయగలుగుతారా?
1: చేయాలంటే చేపొద్దు నుంచి సాయంత్రం చేయగలుగుతారు.
0: అంటే ఒక వస్తువు మీద పెద్ద వస్తువు అయితే 500 మిగులుతాయి.
1: 500 చిన్న వస్తువులు ఇంకా అలాంటి 2-3 తయారు చేస్తాం. అంటే చిన్న చిన్న 100 రూపాయలు 200 అంటే అలా తయారైపోతుంది.
0: ఇప్పుడు మీరు ఎలా అంటే మీకు ఆలోచన ఎలా ఉంది అంటే ఇవన్నీ కలిపి ఒక షాప్ పెట్టాలని ఉందా లేకపోతే ఇంకా ఏం చేయాలని ఉంది?
1: ఇలాంటి అన్ని కలిపి షాప్ అక్కడ నడవదు కదా మన పల్లెటూరులలో. ఇక్కడ ఆదిలాబాద్ గాని ఇక్కడ వాళ్ళే ఐకేపీ వాళ్ళే తీసుకెళ్తామని చెప్తుండ్రు. మీరు తయారు చేయండి అమ్మ, మీకు ఏది వస్తువులు మీరు తయారు చేస్తే ఆ వస్తువులకు మేము స్టిక్కర్ పెట్టి రేటు పెట్టి ఇవ్వండి, మేము పంపిస్తాం అమ్మకానికి. మీ వృద్ధి మీరు చేయండి, మీరు ఖాళీగా ఉండకండి.
0: అంటే మీరు ఇప్పుడు చేత్తో చేస్తున్నారు కాబట్టి మిషన్ తో చేయాలని ఆలోచన
1: ఉంది. మిషన్ తో చేయాలంటే మిషన్ లా కొన్ని ఎక్కువ డబ్బు
0: ఖర్చు అవుతుందని మీకు అందాదా?
1: మాకంటే 20 మందికి ఒక్కొక్క 100,000 అంటే 20 మందికి కలిసి ఒక 20 లక్షలు ఇచ్చింది అనుకో, అన్ని మిషన్లు వస్తాయి. మాకు మంచిగా ఏదన్నా పెట్టుకోవడానికి ఒక రూమ్ కావాలంట, రూమ్ లో పెట్టుకోవడానికి రూమ్ కిరాయి కావాలి, ఇవ్వబడుతుంది. తర్వాత ఏదన్నా గమ్ములు, తర్వాత అవి బొంగు, అది వెదురు బొంగు, కొంత కూలీలం పెట్టి తెప్పించుకోవాలి, దానికి కిరాయి కట్టాలి, దానికి ఎంతో అంత దీనికి అన్ని తీపి తెచ్చుకోవాలి. ఒక 2 రోజులు మాకు ఏదన్నా అవసరం వస్తే ఏమన్నా వాడుకోవాలని దానికోసం బ్యాంకు ద్వారా లోన్ ఇవ్వాలని కోరుతున్నాం.
0: అంటే మీరు ఇప్పుడు ఇది చేసేది మొత్తం ఒక 20 మంది చేస్తున్నారు?
1: 20 మంది చేస్తున్నాం. మమ్మల్ని చూసి
0: అందరూ ఒక ఊరు వాళ్ళేనా వేరే
1: ఊరే? ఒక్కటే ఊరు, ఆ సంఘాల ఈ సంఘాల ఈ సంఘాల వాళ్ళు కలిసి చేస్తున్నారు.
0: అంటే ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కలిసి 20 మంది
1: చేస్తాం.
0: అంటే ఎట్లా టైము అందరూ రావడం ఉంటుందా? ఎవరి పని వాళ్ళకి ఉంటుందా? ఒక కాడికి రావాలి
1: ఒక్కడారు కంటే 9 గంటలకు ఇట్లా 10 గంటలకు వెళ్తాం. 8:30 ఇట్లా వెళ్తాం. టైం టేబుల్ పెట్టుకుంటాం అందరు రావాలి ఈ టైంకు.
2: వెదురు బొమ్మల తయారీ గురించి నార్నూర్కు చెందిన సునార్కర్ పద్మతో గంగామణి పెట్టిన ముచ్చట అది.
3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. సమయం 6 గంటలు మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాలు విందాం. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్ట కిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు, తర్వాత జైనత్ మండలం మాకొడ గ్రామానికి చెందిన ఆకోజీ పురుషోత్తం బృందం పాడినటువంటి గూడలింగయ్య తత్వాలు వింటారు. కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఏడుంబావుకు. పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు వి సురేష్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 087-732 ఈ ఆదిలాబాద్ స్టడీ కోడ్ నంబర్, 2950-81 ఇంకొక నంబర్, 2300-0081. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 35వ భాగం, రచన గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. శామయ గజల్ కార్యక్రమంలో చిత్రసింగ్ పాడిన గజళ్లు 9:45. మన పురాణాలు కార్యక్రమంలో రాత్రి 10:00 మంచిర్యాల జిల్లా భీమని మండలం బీగాం గ్రామానికి

0: చెందిన కర్రే రమేష్ బృందం చెప్పిన ఎరుకల నాంచారి ఒగ్గు కథ నాలుగవ భాగం మధురిమ పదిన్నరకు. ఇవి ఈ పూట కార్యక్రమాలు. రోజట్లకనే రేప్స్గా పొద్దుగల 5:50 సంధి, రాత్రి 11 దాకా ఆకాశవాణి కార్యక్రమాలు నిర్విరామంగా ఉంటాయి. రేపు ఉదయం 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన జలుబు, ఉబ్బసం, సైనటైటిస్ సమస్యలు, ప్రకృతి వైద్యంతో చికిత్స. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ పి సమీరా ప్రసంగం. ఆ తర్వాత భేటీ శీర్షికన రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ది చేకూరుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటుంటది. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, నవలా ధారావాహిక పఠనం పునఃప్రసారం. 8:45 సంధి, ఉదయం 10 దాకా సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇందులో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరినటువంటి సినిమా పాటలుంటాయి. సాయంత్రం 5:00 నుంచి 5:30 దాకా మాట చెప్పుండ్రి పాట ఎన్నుండ్రి ఈ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలుంటాయి. రేపు సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో సరికొత్త ఆవుపులి కథల సంపుటి నుండి ఒకరి కోసం కథ వింటారు. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి చిలుక సైన్యం కథ వింటారు. 5:45 రక్షించే అడవి రక్షణ రూపకం ఉంటుంది. 6:20 రేపు గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ యాదవరా బృందం పాడిన భీమానాయక్ భజనలు, తర్వాత బోత్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బబ్రువాహన బృందం పాడిన భజన కీర్తనలు. సాయంత్రం 7:00 ఇల్లు యోసం కార్యక్రమంలో పుచ్చకాయ సాగులో మెళకువలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట, తర్వాత పప్పు ధాన్యాల కోత మరియు నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో ముచ్చటుంటుంది. 9:30 నవలతో కార్యక్రమంలో నవలా ధారావాహిక పఠనం, చెవికింపు, లలిత వాద్య సంగీతంలో బిక్రమ్ ఘోష స్వర రచనలు 9:45 మావా కార్యక్రమంలో 10:00 నేరడుగొండ మండలం చించోలి గ్రామానికి చెందిన కాత్రే లక్ష్మణ్ బృందం వినిపించే పాండ్య భూపతిరాజు కథాగానం మొదటి భాగం మధురిమ 10:30. ఇవి ఇవాళ్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:10 మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలీవ్ అవుతాయి.
1: ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మిషన్ మోడ్ లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ లో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమాపేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్ లో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమాపేశంలో ఉభయ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మిషన్ మోడ్ లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు తలెత్తవని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. రాష్టంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతను రాష్ట ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై యుద్ద ప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ నెలాఖరు కల్లా లబ్దిదారులను గుర్తించాలని పొంగులేటి స్పష్టం చేశారు. మరో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ముఖ్యమైందన్నారు. నిజమైన పేదలనే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం చాలా గొప్పగా అమలు అవుతోందని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రతివారం ఈ పథకాన్ని సమీక్షించి పేదలకు మేలు కలిగేలా చూడాలన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ కీలక సమాపేశం జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమాపేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. రాష్టంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జీల నియామకం, గ్రామస్థాయి నుంచి కమిటీల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై చంద్రశేఖరరావు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ యువతకు జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని టామ్కామ్ ఆధ్వర్యంలో ట్రిపుల్ విన్ ప్రోగ్రాం కింద జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి ఈరోజు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశీ ఉపాధి అవకాశాలను నర్సింగ్ నిపుణులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త భాష, కొత్త వాతావరణాన్ని ఒక సవాలుగా కాకుండా ఎదుగుదలకు ఒక అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. రోగులు కోలుకోవడంలో నర్సుల పాత్ర కీలకమని, వారందించే ధైర్యం సగం జబ్బును నయం చేస్తుందని మంత్రి కొనియాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని జలసౌధలో ఈరోజు కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమాపేశం జరిగింది. ఈ సమాపేశంలో ప్రధానంగా ఉభయ రాష్ట్రాల త్రాగునీటి అవసరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట త్రాగునీటి అవసరాల కోసం 15వ తేదీ వరకు 10 టీఎంసీల నీటిని కేటాయించారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీలు,
నాగార్జున సాగర్ నుంచి 16 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నీటి కేటాయింపులు ఆగస్టు 15 వరకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే బోర్డు ముందున్న మిగిలిన అంశాలపై చర్చించేందుకు ఎల్లుండి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన జరిగిన పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో నీట్ 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. పరీక్ష పారదర్శకతను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, రికార్డులను, సమాచారాన్ని బ్యూరోకు అందిస్తామని ఎన్టీఏ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల పరీక్ష రద్దు కావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత తారక రామారావు విమర్శించారు.

0: ఎన్టీఏ వైఫల్యం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు శాపంగా మారిందని ఆయన ఆక్షేపించారు. కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షను పారదర్శకమైన పద్దతిలో నిర్వహించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి పేపర్ లీకేజీలు విపరీతంగా పెరుగుతున్నాయని, అక్కడ పేపర్ లీక్ మాఫియాను అరికట్టడంలో ఆ రాష్ట ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణ నుండి 71 వేల మంది ఈ పరీక్ష రాశారని, లీకేజీల వల్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన వాపోయారు. తెలంగాణ పాలిసెట్ 2026 పరీక్ష రేపు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మొత్తం 1,06,000 మంది అభ్యర్థులు హాజరవుతారు. ఇందుకు రాష్ట వ్యాప్తంగా 293 కేంద్రాలను అధికారులు సిద్దం చేశారు. పరీక్షకు గంట ముందే అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి రానివ్వరని స్పష్టం చేశారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2026ను రాష్ట వ్యాప్తంగా రేపు ఎల్లుండి నిర్వహించనున్నారు. దీనికోసం 16 రీజనల్ సెంటర్లలో 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 56,223 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఐసెట్ కన్వీనర్ అల్వాల రవి తెలిపారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈరోజు సిద్దిపేట జిల్లా బండచెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలు తెలుసుకోవాలన్నారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా చెల్లింపులు అందలేదని, 40 రోజుల నుండి ఎదురు చూస్తున్నారని అన్నారు. వర్షాలు పడి పంట తడవక ముందే యుద్ద ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్టంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ లో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పల్లె పదాలు ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం సాయంత్రం 6:20 సంధి 7 గంటల మధ్యలో పల్లె పదాలు కార్యక్రమంలో ప్రేమ పాటలు, భక్తి పాటలు, తత్వాలు, భజనలు లాంటివి వినిపించడం జరుగుతుంది. ఇయలటి పల్లె పదాలు కార్యక్రమం.

హైదరాబాద్కు చెందిన విఖ్యాత తత్వకవి. ఆయన ఆశువుగా రచనలు చేస్తూ తన రచనలు తానే గానం చేసేవారు. చాలా సామాన్యమైన జీవితం గడిపిన అసామాన్యమైన తత్వకవి. వారి శిష్య ప్రశిష్య పరంపర అధికంగా ఉంది. ఈనాటికి భజన మండళ్లలో పరమేశ్వరయ్య రాసిన గురుబోధ తత్వాలు రాగతాలయుక్తంగా భక్తులు తన్మయత్వంతో గానం చేస్తూ ఉంటారు. పరమేశ్వరయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా అతని తత్వాలు ప్రజల నాలుకలపై చిరంజీవిగా నిలిచి ఉన్నాయి. అటువంటి కొన్ని పరమేశ్వరయ్య తత్వాలను ఇప్పుడు విందాం. పాడి వినిపిస్తున్నవారు ఆదిలాబాద్కు చెందిన కట్టకిష్టయ్య బృందం. ఈ బృంద సభ్యులు కారింగుల సుధాకర్, సూరం రాములు, మిట్టపల్లి నారాయణ, తోట గంగాధర్. వాద్య సహకారం తబలా ఎల్చల్వార్ రామ్దాస్, హార్మోనియం సజ్జనపు రామ్చందర్. ముందుగా ధర్మపురికి చెందిన శేషప్ప కవి రాసిన సీసపద్యంతో ప్రారంభించి తొలివందనం అందుకునే వినాయకుని స్తుతి వినండి. నమో నమో శ్రీగణరాజ, నమస్కారమయ్యా. కర్మ క్రియ కర్తవు నీవే, క్షమించుమయ్యా అంటూ సాగే భజన. రచన పరమేశ్వరయ్యా.

0: సాగర శయన కృష్ణవరణ పక్షివాహన నీల భ్రమల కుంతల జాల పలవారున పాద పద్మయుగల చారు శ్రీచంద నాగరు చర్చితాంగ కుంద కుటుంబలాదంత వైకుంఠ దామ భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర.
1: ప్రతి పనికి ప్రతి పూజకు మనము ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని గణపతిని పూజిస్తాం కావున గణపతి ప్రార్థన పాడుచున్నాను ఇప్పుడు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఈ సాయంత్రం ఏడంబోకు కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 087-732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295-081, ఇంకొక నంబర్ 230-081. పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్ట కిష్టయ్య బృందం పాడినటువంటి పరమేశ్వరయ్య తత్వాలు వింటున్నారు. ఇప్పుడు మరిన్ని విందాం.
1: దయామయుడైన దేవుని గురించి స్తుతిస్తూ పరమేశ్వరయ్య ఇలా అంటున్నాడు. ఎంత దయామతివయ్యా, ఎంత దయామతివయ్యా, శాంతమూర్తివై సర్వజగంబుల జీవంతుల నీవే వెలసితివయ్యా.

ఇప్పటి వరకు ఆదిలాబాద్ కు చెందిన కట్ట కిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం విన్నారు. ఈ బృంద సభ్యులు ఆదిలాబాద్ కు చెందిన కట్ట కిష్టయ్య బృందం, కారింగుల సుధాకర్, సూరం రాములు, మిట్టపల్లి నారాయణ, తోట గంగాధర్. వాద్య సహకారం తబలా ఎల్చల్వార్ రామ్దాస్, హార్మోనియం సజ్జనపు రామ్చందర్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: हेलो
4: राजेश गारू, पुलिस स्टेशन నుండి మాట్లాడుతున్నాను।
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి। ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు।
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు।
3: సార్ అంత డబ్బా?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం
4: 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత।
3: సార్ 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట।
4: అరే
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం।
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి। వాటికి ఎలాంటి డబ్బు పంపకండి, ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి। ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు,
5: ఆర్బీఐ అంటుంది।
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి।
7: పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం జైనత్ మండలం మాకోడ గ్రామానికి చెందిన ఆకోజీ పురుషోత్తం బృందం పాడిన గూఢలింగయ్య తత్వాలు।
8: ఈ పువ్వనగా ఈ మన యొక్క ఆత్మ, ఈ ఆత్మ ఒకనాడు అంత్యమయ్యేది, ఈ అంత్యమైత్రి కాబట్టి దీనికి ఒక వికాసం అనేది పోతున్నది కాబట్టి ఈ పువ్వు పోడి పోవగా ఈ పువ్వే మొరాలగా ఇది ఒకనాడు పోయేదే అని దీని తాత్పర్యం। ఈ పువ్వు ఒకనాడు మన శాశ్వతం కాదని దీని గురించి నేను ఈ పాట పాడబోతున్నాను।

ఏడు కొండలనగా ఏడు చక్రాలు, ఆధారం సాదిష్టం మణిపురం విశుద్ధం. ఓ వెంకటేశ్వర, కానరావు ఎక్కడున్నావో? నా మీద ఇంత కఠినమైతివా? కన్నులేక చూడాలేను, నన్ను కనికరించుమా అని గూఢలింగయ్య దాని తాత్పర్యం రాశాడు. ఏడు

పల్లె పదాలు కార్యక్రమంలో జైనత్ మండలం మాకోడ గ్రామానికి చెందిన ఆకోజీ పురుషోత్తం బృందం పాడినటువంటి గూడలింగయ్య తత్వాలు విన్నారు. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడు యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలు, తర్వాత బజార్ హత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బబ్రువాహన్ బృందం పాడిన భజన కీర్తనలు వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട വിദ്യാ ഉദ്യോഗ സമാചാരം. മഹാത്മാ ജ്യോതിബാ ഫുലെ തെലങ്കാണ BC ഗുരുകുല വിദ്യാസംസ്ഥല സൊസൈറ്റി പരിധിലോനി ഡിഗ്രി കലാശാലలో 2026-27 വിദ്യാ സംവത്സരానికి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ కార్యదర్శి తెలియజేశారు.

ఆదిలాబాద్లోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో ఈ నెల 20వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ తెలియజేశారు.

സെൻട്രൽ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 10వ తేదీ వరకు అప్లికేషన్ల సమర్పణకు గడువున్నది. జూన్ 15 నుంచి 18వ తేదీ దాకా దరఖాస్తులు వివరాలు ఎడిట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 6వ తేదీన పరీక్ష జరగనుంది. పరీక్షకు 2 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. అభ్యర్థుల సంఖ్య పెరిగితే మరో రోజున కూడా పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ రీఅడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ ప్రక్రియ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 31వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనున్నది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్, కేజీబీవీ సహా అన్ని జూనియర్ కాలేజీలు ఈ షెడ్యూల్ పాటించాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి, నకిలీ ఖాతాలను నియంత్రించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మోసాల ముప్పుపై సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయం ద్వారా మోసాలను ముందే గుర్తించి అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అమిత్ షా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ డేటాను ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్కు అనుసంధానించడం ద్వారా నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి తొలగించవచ్చని తెలిపారు. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలకు తదుపరి తరం రక్షణ కవచంగా పనిచేస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమాపేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, ఈ సమాపేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధుల బృందాల అధిపతులు పాల్గొంటారని తెలియజేశారు. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని పేర్కొన్నారు. ఈ సమాపేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారని జైస్వాల్ చెప్పారు.
1: 14 और 15 तारीख को ब्रिक्स विदेश मंत्री की बैठक हो रही है, जिसकी अध्यक्षता हम लोग कर रहे हैं. जहां तक देशों का आपने जिक्र किया, उनकी तरफ से कौन आएगा ये तो खैर उनको तय करना है, लेकिन जैसे जैसे लोग आएंगे आपको पता चल जाए कौन उनके नेतृत्व कर रहे हैं, कौन लोग उसमें भाग ले रहे हैं.
0: नेपाल तो भारत बहुमुख संबंधालनु कलिगि उंदनि चेबुतू जयस्वाल, नेपाल एन्निकल अनंतरं ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాకు అభినందనలు తెలిపి వారితో మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్ నేపాల్ మధ్య ఉన్న దృఢమైన స్నేహాన్ని, సాంప్రదాయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతదేశం అచంచలమైన నిబద్దతను తెలియజేస్తుందని జైస్వాల్ అన్నారు. రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 16వ పెన్షన్ అదాలత్ కు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. 37 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 985 పెన్షన్ ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం ఈ అదాలత్లో చేపడతారు. 2017లో ప్రారంభమైన నాటి నుండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పెన్షన్ ఫిర్యాదులను పెన్షన్ అదాలత్లు సమర్థవంతంగా పరిష్కరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన 15 పెన్షన్ అదాలత్ల ద్వారా దాదాపు 28,000 కేసులు చేపట్టగా అందులో సుమారు 20,000 కేసులు అక్కడికక్కడే పరిష్కారం అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆయన ఆ దేశ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు చర్చిస్తారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక రాజకీయ పరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యం భారతదేశానికి ఉందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, విచ్ఛిన్నమైన భౌగోళిక రాజకీయ వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంకోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం నిలకడగా ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రమాణాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం దేశంలో దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా బలమైన స్థితిలో నిలిపిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని నొక్కి చెబుతూ, దేశం ఎప్పుడూ ఒత్తిడికి లొంగలేదని, సవాళ్లతో కూడిన సమయాల్లో కూడా ఎల్లప్పుడూ మరింత బలంగా ఎదిగిందని గోయల్ అన్నారు.
2: And business situation is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports. We've exported, the final figure will be out in a couple of days, but roughly $863 billion, which is an all-time high. And our trade deficit, goods and services together, is less than our annual remittance.
0: NEET UG పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపిస్తామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. నీట్ పరీక్ష రద్దుపై ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నీట్ పరీక్ష రుసుమును ఏజెన్సీ తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం ఎన్టీఏ తిరిగి పరీక్ష నిర్వహిస్తుందని, దీనిని పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈ రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
3: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी.
0: रेपटी वरकू गुजरात, मध्य महाराष्ट्र, मराठवाड़ा, राजस्थान, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ రాష్టాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్టాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వారం పొడవునా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యుడు డాక్టర్ వి సురేష్ సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 087732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2950081, ఇంకొక నంబర్ 2300081.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్.
6: 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యుడు డాక్టర్ వి సురేష్ సమాధానాలు జరిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 29508, ఇంకొక నంబర్ 300081. నమస్కారం అండి డాక్టర్ వి సురేష్ గారు.
7: నమస్కారం.
6: ముందుగా చెప్పండి, ఈ పశుగ్రాసాలు ఎన్ని రకాలు? అసలు
7: ముఖ్యంగా పశుగ్రాసాలని మనం మేజర్గా 2 రకాలుగా పేర్కొంటాము. ఒకటేమో, రెండోది కాయజాతి పశుగ్రాసాలు. దీంట్లోనే 2 రకాలుగా ఉంటాయి. అంటే ధాన్యపు జాతి అంటే మనకు ఏవైతే ధాన్యాలు వస్తాయి, ఇప్పుడు జొన్న కానీ మొక్కజొన్న కానీ, ఈ ఆవిష్యం మన ఇవి ఉంటాయి కదా, ఇంకా బార్లీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకు ధాన్యపు జాతిలో వస్తాయి. కాయజాతి పశుగ్రాసాలు అంటే మనకు అలసంద కానీ, పిల్లి పెసర, బబ్బెర్లు కానీ, అదేవిధంగా మనకు హెడ్జ్ లూసర్న్ కానీ, బర్సిమ్ కానీ, ఇలాంటివన్నీ కాయజాతి పశుగ్రాసాల్లో వస్తాయి. ఈ ధాన్యపు జాతి పశుగ్రాసాలలో మనకు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అంటే ఎక్కువ శక్తినిస్తాయి అప్పటికప్పుడు మనకు పశుగ్రాసాల ద్వారా. అదే మనకు కాయజాతి పశుగ్రాసాలలో ఎక్కువగా మాంసకృతులు ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం కలిపి పశువులకు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనము ధాన్యపు జాతి పశుగ్రాసాలనేమో 75-80% వరకు తీసుకొని 20-25% కాయజాతి పశుగ్రాసాన్ని కలిపి ఒక పశువుకి ఇచ్చినట్లయితే దానికి కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా మాంసకృతులు, శక్తినిచ్చే పదార్థాలు అన్నీ కూడా మనకు ఈ 2 పశుగ్రాసాలలో లభ్యమవుతాయి. కాబట్టి ఈ విధంగా మనం రెండింటిని మిక్స్ చేసి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది.
6: ఈ పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా?
7: పశుగ్రాసాలు అనేటువంటివి ఇప్పుడు ఒక పశువుకు మనకు కావలసినంత గడ్డి మనం వేయనప్పుడు ఏమవుతుందంటే పశువు యొక్క జీర్ణక్రియ అనేటువంటిది కుంటు పడిపోతుంది. ఈ మనకు పాల ఉత్పత్తి అనేటువంటిది దాని యొక్క జీర్ణక్రియని బట్టే ఉంటుంది. దానికి తగినంత పశుగ్రాసం దొరికి దానికి తగినంత ఉత్పత్తికి కూడా కావాలి, అంటే దాని జీర్ణక్రియకు కావాలి, జీవనక్రియకు కావాలి, అదేవిధంగా ఉత్పత్తికి కావాలి. మనకు ఒక 10 లీటర్ల పాలిచ్చే పశువుకు కావలసినటువంటి గ్లూకోజ్ అనేటువంటిది చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనకు ఉత్పత్తి కొరకు కావలసినటువంటి ఏదైతే శక్తి కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, మాంసకృతులు కానీ, లవణాలు కానీ, ఇవన్నీ కూడా కావాలంటే మనం అదనంగా పశుగ్రాసాలు అనేటువంటివి అవసరం పడతాయి. దానికి జీవనక్రియకు కావలసినటువంటి 10 కేజీలు ఉంటే ఉత్పత్తి కొరకు కావాల్సింది 20 కేజీల వరకు పశుగ్రాసం అవసరం పడుతుంది. ఈ విధంగా మనకు ఒక పాడి పశువుకి వచ్చేసి రోజుకి మనకు

0: ధాన్యపు జాతి పశుగ్రాసాలు అనేటువంటివి రెండు రకాలుగా మనం విభజించవచ్చు. ఏకవార్షిక పశుగ్రాసాలు, బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు. ఏకవార్షికము అంటే ఒకే సంవత్సరము మనకు గడ్డినిస్తాయి అవి. ఒక సంవత్సరంలో మనకు ఒక రెండు మూడు సార్లు మనకు కట్ చేసుకొని పశువులకు వేయచ్చు. కానీ బహువార్షిక పశుగ్రాసాలు చూసుకున్నట్లయితే అది ఒకసారి మనం వేసినామంటే ఒక 6 నుంచి 7 సంవత్సరాల వరకు కంటిన్యూగా పశుగ్రాసం ఇస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటికి మనకు ఏదైతే నీటి వసతి ఉంటుందో, పొలాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క గట్ల పొంట మనము ఇలాంటి పశుగ్రాసాలు అంటే బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలని పెంచుకోవచ్చు. మనకు నీటి వసతి ఉన్నప్పుడు గట్ల పొంట పెట్టినట్లయితే అవి ఒకసారి మనము ఈ చెరుకు గనె లెక్క విత్తనాలని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చెరుకు గనె లెక్క పెట్టినట్లయితే అది మనకు పెద్దగా ఒక చాలా పెద్దగా పెరిగిపోయి తర్వాత మనకు పశుగ్రాసాలని కంటిన్యూగా ఇస్తుంటుంది. దానికి కొద్దిగా నీళ్లు మరియు యూరియా వేసినట్లయితే పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు అనేటువంటివి కూడా మనకు ఈ పాడి రైతులు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంటే నీటి వసతి ఉన్నవాళ్ళు మనకు ఈ బహువార్షిక పశుగ్రాసాలు, వర్షాధారంగానైతే ఏకవార్షిక పశుగ్రాసాలని పెంచుకోవాలి.
1: అయితే ఈ కాయజాతి పశుగ్రాసాల గురించి తెలియజేస్తారు మరి.
0: ముఖ్యంగా మనకు ఈ రెండు రకాల పశుగ్రాసాలలో కాయజాతి పశుగ్రాసాలు అనేటువంటివి మనకు 20% అవసరం ఉంటుంది. 20-25% అంటే ఒక ఎకరంలో ఒక పావు అంటే ఒక 10 గుంటల వరకు ఈ కాయజాతి పశుగ్రాసాన్ని పెంచుకోవాలి. కాయజాతి పశుగ్రాసాలలో ముఖ్యంగా మనకు ఏకవార్షికాలు, బహువార్షికాలు అని రెండు రకాలుగా ఉంటవి. ఈ ఏకవార్షిక పశుగ్రాసాలు వచ్చేసి మనకు ఒక సంవత్సరం మట్టుకే మనకు పశుగ్రాసాన్ని అందిస్తాయి. అదే బహువార్షిక పశుగ్రాసాలు అయితే మనకు ఎక్కువ సంవత్సరాలు ఇస్తాయి. దీంట్లో మనకు ముఖ్యంగా హెడ్జ్ లూసర్న్ అనేటువంటి పశుగ్రాసము ఈ మధ్యన చాలామంది రైతులు వేస్తున్నారు. హెడ్జ్ లూసర్న్ ఒకసారి మనం వేసినామంటే మనకు 5-6 సంవత్సరాల వరకు ఆ విత్తనాలు పడుతూనే ఉంటాయి. అవి కొత్త చెట్లు మొలుచుకుంటూ మనకు పశుగ్రాసాలని ఇస్తుంటాయి. ఈ ధాన్యపు జాతి పశుగ్రాసాలలో ఈ ఏకవార్షికాలలో ముఖ్యంగా మనకు పిల్లి పెసర కానీ, అలసంద కానీ, లేకపోతే బర్సీమ్ కానీ ఇలాంటివి వేసుకుంటాం, లూసర్న్ వేసుకుంటాం. కానీ ఈ బహువార్షిక కాయజాతి పశుగ్రాసాలలో హెడ్జ్ లూసర్న్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మనకు ఒక 5-6 సంవత్సరాల వరకు కూడా మనకు కాయ అంటే మాంసకృతులు అందించే గడ్డి ఇస్తుంది. కాబట్టి మన డైరీ ఫామ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా ఈ హెడ్జ్ లూసర్న్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: ఈ చెప్పండి, ఈ పశుగ్రాసాలు పశువుకు ఎంతవరకు అవసరం ఉంటుందంటారు?
0: ముఖ్యంగా పశుగ్రాసాల మోతాదు అనేటువంటిది మనము పశువు యొక్క బరువును బట్టి ఉంటుంది. ఒక ఒక దూడ అనేటువంటిది దాని యొక్క బరువు తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ గడ్డి తీసుకుంటుంది. అదే ఒక గేదె ఉన్నది అనుకుందాం, గేదె ఎక్కువ బరువు ఉంటుంది. దాదాపు 300 కేజీల బరువు ఉంటే అది 30 కేజీల వరకు గడ్డి తీసుకుంటుంది. 300 కేజీలకు 30 కేజీలు, ఈ విధంగా మనము ఇంకా బరువు ఎక్కువ ఉంటే 500 కేజీలు ఉంటే దాదాపుగా 40 కేజీల వరకు కూడా.
1: ఒక రైతు ఫోన్ నేను ఉన్నాను. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అడగండి, డాక్టర్ గారిని ఏమడగాలనుకుంటున్నారు?
2: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మేము బోరాజ్ మండలం మాండాడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్.
0: చెప్పండి సార్, మీ పేరు?
2: ఇప్పుడు చక్రపాణి సార్.
0: చక్రపాణి గారు చెప్పండి.
2: ఇప్పుడు గోదలకు, బాలరకు ఇప్పుడు ఏ గడ్డి వేస్తే మంచిగా ఉంటారు సార్?
0: ముఖ్యంగా మనము
2: జూన్ లో అందుబాటులోకి రావాలి.
0: జూన్ లో అందుబాటులోకి రావాలంటే మన దగ్గర పశుగ్రాసాలు దొరుకుతాయి పశువుల హాస్పిటల్లో. ఈ ఎస్ఎస్జి రకం స్వీట్ సూడాన్ గ్రాస్ అని దొరుకుతుంది. ఇది ఏంటంటే మనకు కొంచెం స్వీట్గా ఉంటుంది. నీళ్ళున్నట్టయితే మీరు ఇప్పుడు వేసుకోవచ్చు. అది 45 రోజుల కటింగ్కి వస్తుంది. అంటే మీరు ఇప్పుడు వేసుకున్నారు అనుకోండి, మే నెలలో
2: నీళ్ళు ఎక్కువగా పడతా సార్? దానికి
0: నీళ్ళు ఎక్కువ అవసరం లేదు. మన జొన్న లెక్కనే అవసరం ఉంటుంది నీళ్ళు, తడిలు. ఒక 3-4 తడిలు ఇస్తే సరిపోతుంది 10 రోజులకు ఒకసారి. కింది నుంచి ఇవ్వచ్చు, పైనుంచి ఇవ్వచ్చు. ఈ ఎట్లా అంటే మనకు జొన్న ఏ విధంగానైతే వారం 10 రోజులకు ఒకసారి ఇస్తామో తడి, ఆ విధంగా ఇచ్చుకుంటే మనకు కొద్దిగా యూరియా చల్లుకున్నట్లయితే తొందరగా పెరుగుతుంది. ఇది వేసవి కాలంలో మంచి పెరుగుదల అనేటువంటిది ఉంటుంది జొన్న లెక్క.
2: ఎన్ని కోతలు కోయచ్చు సార్? దాన్ని
0: ఈ మనం ఇప్పుడు వేసుకుంటే 3 కోతలు వస్తాయి 45

0: రోజుల తర్వాత కటి చేసుకోవాలి. కటి చేసుకునేటప్పుడు మన కింద ఒక 2 ఫీట్ల వరకు వదిలిపెట్టేసి కటి చేసుకోవాలి. తర్వాత కొద్దిగా యూరియా వేసి నీళ్లు పెట్టినట్లయితే మళ్ళీ ఒకసారి 45 రోజులకు మళ్ళీ ఒకసారి కటింగ్ వస్తుంది. ఇట్లా మనకు 3 సార్లు కట్ చేసిన తర్వాత ఆ గ్రాసాన్ని తీసేయాలి.
1: దాని పేరు ఏం చెప్పింది సార్? ఆ సీడ్ పేరు
0: ఎస్ఎస్జి రకం, స్వీట్ సూడాన్ గ్రాస్. ఎస్ఎస్జి
1: సూడాన్.
0: ఓకే, ఇది మంచిగా తింటాయి పశువులు. కొంచెం స్వీట్గా వస్తాయి, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా తినడం అనేటువంటిది జరుగుతుంది. తొందరగా డైజెషన్ కూడా అవుతుంది ఇవి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: ఓకే,
2: ధన్యవాదాలండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 0872-32, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్ 295-0881, ఇంకొక నంబర్ 230-0881. చెప్పండి, పశుగ్రాసాలు ఎంతవరకు అవసరం ఉంటుందని అంటారు, దాని గురించి మరింత సమాచారం.
0: పశువులకు ఈ పశుగ్రాసం అనేటువంటిది దాని యొక్క బరువును బట్టి మనం ఇస్తుంటాము. కానీ ఈ పశుగ్రాసాలు పశువులకు ఏంటంటే ఒక లక్షణం ఏంది ఉంటుందంటే, ఎంత పశువుల గడ్డి అంటే గడ్డి ఎంత వేస్తే అంత తింటాయి. ఫస్ట్ తినేస్తాయి, తిన్న తర్వాత అది నెమరేయడం ద్వారా జీర్ణమవుతుంది. ఎక్కువ తిన్న తర్వాత ఏమవుతుందంటే కడుపు ఉబ్బడం అనేటువంటిది కూడా జరుగుతుంది. పశు ఎక్కువ గ్రాసం కూడా వేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ వేస్తే వేస్టేజ్ అనేటువంటిది కూడా ఎక్కువ చేయడం జరుగుతుంది. కాబట్టి పశుగ్రాసం దాని యొక్క బరువును బట్టి మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక 300 కేజీలు ఉంటే 30 కేజీల పశుగ్రాసం రోజుకి అవసరం పడుతుంది. ఈ రోజులో ఉన్న పశుగ్రాసాన్ని 3గా డివైడ్ చేసుకోవాలి. అంటే 10 కేజీలు 10 కేజీలు 10 కేజీలు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 10 10 కేజీలు వేసినట్లయితే ఆ పశుగ్రాసాన్ని సరిగ్గా తిని కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటే అది జీర్ణమవడం జరుగుతుంది. నెమరేస్తాయి, తిన్న తర్వాత కొద్దిసేపటి తర్వాత అది నెమరు స్టార్ట్ చేసినప్పుడు అది జీర్ణమవుతుంది. ఈ విధంగా పశుగ్రాసం అనేటువంటిది మోతాదు కూడా చాలా ముఖ్యం. ఎక్కువ వేస్తే వేస్టేజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకు ఇప్పుడు వేసవి కాలంలో పశుగ్రాసాల కొరత కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పశుగ్రాసం వేస్ట్ కాకుండా మనము మోతాదుకు మించి వాడకుండా చాఫ్ కట్టర్తోని మనం చాఫింగ్ చేసి ఒక 1 ఇంచ్ టు 2 ఇంచెస్ వరకు అట్లా ముక్కలు ముక్కలు చేసుకొని ఇచ్చినట్లయితే దాని బెండు కూడా పశువులు తినేస్తాయి. ఎందుకంటే బెండులోనే పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి పశువులు ఏం చేస్తాయి, ఆకులు తినేస్తాయి, మెత్తగా ఉంటాయి కాబట్టి బెండుని వదిలిపెట్టేస్తాయి.
2: అటువంటప్పుడు మరి ఏం చేయాలి?
0: మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చొప్ప వేస్తారు పశువులు, అంటే రైతులు ఎక్కువగా ఈ చొప్ప బెండును తినాయి, అవి గట్టిగా ఉంటుంది కాబట్టి. మనం ఏం చేయాలంటే చాఫ్ కట్టర్తో చాఫ్ చేసి కొంచెం బెల్లం నీళ్లు చల్లినట్లయితే మంచిగా స్వీట్గా వస్తుంది, కొద్దిగా మెత్తగా పడుతుంది. అది మెత్తబడ్డప్పుడు పశువులు ఆ స్వీట్కు ఈ బెల్లం నీళ్లు చల్లిన దానికి తొందరగా తినేయడం జరుగుతుంది.
2: మీరు బెండ్ అన్నారు కాబట్టి ఈ మక్క బెండును తినడానికి ఇష్టపడవా పశువులు? మరి ఈ జొన్న బెండును తినడానికి
0: ఇప్పుడు ముఖ్యంగా ఏమవుతుంది అంటే, మనము ఎప్పుడైతే పశుగ్రాసాన్ని కట్ చేసేటప్పుడు, కట్ చేసే ఏజ్ కూడా చాలా ముఖ్యం. పాలకంకి దశలో కట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ బెండులో గ్లూకోజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ బెండులో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేటువంటిది అంటే తీయదనాన్ని ఇస్తుంది. మనం ఏజ్ అయిపోయిన తర్వాత కట్ చేసినాం అనుకోండి, ఆ స్వీట్నెస్ అనేటువంటిది, గ్లూకోజ్ అనేటువంటిది తగ్గిపోయి అది మొత్తం మక్కలల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ మక్క బెండుని పశువులు ఎక్కువగా ఇష్టంగా తినాయి. అది అంటే చప్పచప్పగా రావడం అనేటువంటిది కూడా ఉంటుంది దీంట్లో. దానికి వాటికి పశువులకు కూడా టేస్ట్ అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ పాలకంకి దశలోనే మనము కట్ చేసి మక్క చొప్ప కూడా మనం వేసుకున్నట్లయితే పశువులు తింటాయి, మంచిగా జీర్ణమవుతుంది, పాల దిగుబడి కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ మక్క చొప్పలో గ్లూకోజ్ అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా.
2: ఈ చెప్పండి, ఈ చెట్ల ద్వారా పశుగ్రాసాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
0: ముఖ్యంగా పశుగ్రాసాలు మనము ఈ ఓన్లీ ఈ పశుగ్రాసాల సాగు జొన్న మొక్కజొన్న కాకుండా పశుగ్రాసపు చెట్లు కూడా పెంచుకోవచ్చు. కొన్ని రకాల చెట్లు కూడా పశుగ్రాసాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు సుబాబుల్ చెట్టు అనుకుందాం. ఈ సుబాబుల్ చెట్టు అనేటువంటిది కాయ దశలో ఉన్నప్పుడు వాటి యొక్క కొమ్మల్ని కట్ చేసి కొంచెం ఆరబెట్టి పశువులకు ఇచ్చినట్లయితే అధిక మాంసకృతులు ఉన్నటువంటి మనకు పశుగ్రాసంగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లా చెట్లు కూడా, అవిసె చెట్టు కూడా పశువులు తింటాయి మంచిగా. అవిసె చెట్టు కూడా ఏదైతే చిన్న కాయ దశలో ఉన్నప్పుడు అవిసె చెట్టు యొక్క కొమ్మల్ని కటేసి మనం పశుగ్రాసంగా వాడుకున్నట్లయితే అధిక మాంసకృతులు ఉంటాయి కాబట్టి ఇవి మంచిగా పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. ఈ విధంగా కొన్ని చెట్లు తుమ్మ చెట్టు కానివ్వండి, ఇప్పుడు మేకలు గొర్రెలకు మేపుకోవడానికి తుమ్మ చెట్లు కూడా మనకు ఉపయోగపడుతుంటాయి. ఇట్లా కొన్ని రకాల
2: మరొక రైతు ఫోన్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్కారం, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారిని ప్రశ్న అడగండి, ఏమడగాలనుకుంటున్నారు? అడగండి, ఏమడగాలనుకుంటున్నారు?
0: హలో
3: నమస్తే సార్, నేను పొలాల నుంచి మాట్లాడుతున్నాం.
0: నమస్కారం,
3: ఇప్పుడు పశువులకు మంచి ఆహారం అంటే ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ మధ్యన కొందరు యూరియా అనేది ఏదో చల్లాలి అంటున్నారు, అంటే అది ఏ విధంగా ఉపయోగించాలా? అది ఉపయోగిస్తే కరెక్టేనా?
0: ఓకే, ఇప్పుడు మీ దగ్గర వరి గడ్డి ఉంటది కదా?
3: అవును.
0: వరి గడ్డిలో మనకు పోషక పదార్థాలు ఉండయి మొత్తం, వరి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం పోషక పదార్థాలన్నీ వరి వడ్లల్లోకి వెళ్ళిపోతాయి. వరి గడ్డిలో మనకి ఏమి దొరకాయి, దాంట్లో వట్టి ఫైబర్ తప్ప ఏముండదు. ఈ దీనికి మనము మంచిగా పశువులకు మాంసకృతుల యొక్క గడ్డి అందించాలి అంటే యూరియాకి ఏం చేయాలంటే ఒక 100 కేజీల యూరియా తీసుకోవాలి. అప్రాక్సిమేట్గా 100 కేజీల యూరియా, 100 కేజీల గడ్డి మన ఏదైతే ఈ ఇది ఉంటుందో వరిగడ్డి,
2: 100 కేజీల గడ్డి,
0: 100 కేజీల వరిగడ్డి తీసుకోవాలా. దాన్ని మంచిగా పరిసేయాలి. పరిసేసిన తర్వాత ఒక బకెట్ నీళ్ళు తీసుకోవాలా. బకెట్ నీళ్ళు తీసుకొని 4 కేజీల యూరియా వేయాలి దాంట్లో. ఒక బకెట్ నీళ్ళల్లో దాదాపు 30 లీటర్ల నీళ్ళు అనుకుందాం. 30 లీటర్ల నీళ్లకు 4 కేజీల యూరియా వేయాల నీళ్ళల్లో. యూరియా వేసి మంచిగా కలిపేయాల. కలిపేసి ఆ నీళ్ళని మనం గడ్డి వరి గడ్డి మీద చల్లేయాల మంచిగా మొత్తం ఆ వరి గడ్డికి, 100 కేజీల గడ్డికి ఈ నీళ్లు చల్లేయాల బకెట్ నీళ్లు,
2: 4 కేజీల
0: యూరియా నీళ్లు. ఈ విధంగా చల్లేసి మొత్తం కుప్పేయాల. వాళ్ళ కుప్పేసేసి మంచిగా దాన్ని పాలిథిన్ కవర్ తోని కప్పేయాల. ఒక 1 వారం రోజుల వరకు కప్పేయాల. ఇక 10 రోజుల తర్వాత మనం ఆ గడ్డిని తీసి మనకు పశుగ్రాసంగా యూజ్ చేసినట్లయితే పశువులు ఏం చేస్తాయంటే ఇందులో కొంచెం సాల్టిష్గా వస్తాయి వాటికి టేస్ట్. అవి ఆ గడ్డిని మంచిగా తింటాయి. దీనివల్ల ఏమవుతుందంటే యూరియాలో ఉన్న నైట్రోజన్ అంతా మనకు మాంసకృతులు తయారు చేసుకోవడానికి పశువులకు ఉపయోగపడుతుంది. కాబట్టి యూరియా గడ్డి అనేటువంటి దీన్ని మనము పశువులకు యూజ్ చేయడం వల్ల మంచి పాల దిగుబడి వస్తుంది, అదేవిధంగా వాటి యొక్క జీర్ణక్రియ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి మనము వరిగడ్డిని సుపోషకం చేయడం అనేటువంటిది యూరియా ద్వారా చేస్తాం. అది మోతాదు ఎక్కువగా తీసుకోవద్దు. యూరియాని కరెక్ట్గా మనకు 4 కేజీలే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే జీర్ణక్రియలో కొంచెం మార్పులు వస్తాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి, 30 లీటర్లకు 4 కేజీల యూరియా.
2: ఓకే, ధన్యవాదాలండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామంతరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
0: ఓకే,
4: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
5: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
4: అదెలా?
5: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
6: ఇది ఎవరి నంబర్ బాబు?
5: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
7: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
5: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
6: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
5: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
6: నిజంగా?
5: 16 నెలల నిజం.
8: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
2: 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 087732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే ఈ పశుగ్రాసాలు సాగు చేయడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుందంటారు?
0: ముఖ్యంగా మనకు పశువుల సంఖ్యని బట్టి పశుగ్రాసాల సాగు అనేటువంటివి చేసుకోవాలి. ఒక 4 పాడి పశువులు ఉన్నాయంటే 1 ఎకరం మనం కేటాయించుకోవాలి పశుగ్రాసాలకు, 4 కి 1 ఎకరం. అదే 8 ఉన్నాయనుకుందాం, 2 ఎకరాలు సాగు చేసుకోవాలి. మనము ఈ 1 ఎకరంలో గడ్డి వేసేటప్పుడు 1 కానీ 2 కానీ ఈ గడ్డి వేసుకునేటప్పుడు ముందుగా దాన్ని మంచిగా దున్నేయాలి. దున్నేసి చదును చేసేసి దాని తర్వాత మనము కొద్దిగా సూపర్ ఫాస్ఫేట్ చల్లడం కానీ చేస్తే మంచిగా ఉంటుంది. ఈ వీటికి పశుగ్రాసపు విత్తనాలు అనేటువంటివి మనము ఈ ఎట్లా అయితే పోత పద్ధతి వాడుతుంటాం కదా, ఆ విధంగా జొన్న ఎట్లా పోస్తామో ఆ విధంగా మనము 1 ఎకరానికి 20 కేజీల వరకు ఈ గడ్డి విత్తనాలని వేసుకోవచ్చు. ఇట్లా మనం వేసుకున్న తర్వాత వర్షాధారంగా కానీ నీళ్లు కానీ పెట్టుకున్నట్లయితే మనకు ఈ 45 రోజుల తర్వాత మనకు గడ్డి అనేటువంటిది కటింగ్ వస్తుంది. ఈ మధ్యలో మనకు 10 రోజులకు ఒకసారి మనము యూరియా చల్లుతూ నీళ్ళు ఇచ్చినట్లయితే తొందరగా మనకు కోతకు రావడము మంచిగా, అంటే కాండం అనేటువంటిది మంచిగా ఎక్కువగా పెరిగి మనకు పశుగ్రాసం యొక్క మోతాదు కూడా ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా మనము పశుగ్రాసాన్ని సాగు చేసుకోవడానికి భూమి కేటాయింపు అనేటువంటిది, దున్నడము, తర్వాత యూరియా ఇవన్నీ కూడా మనము ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
2: మీరేమన్నారంటే ఈ పెద్ద పెద్ద పశువులు, ఈ పాలిచ్చే పశువులు కావచ్చు, ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఎడ్లు కావచ్చు, వీటి కోసం పశుగ్రాసాల మట్టుకు ఇది ఓకే బాగుంది. అయితే ఈ గొర్రెలకు మేకలకు పశుగ్రాసాలను పెంచుకోవడం ఎలా సాధ్యమవుతుంది?
0: ముఖ్యంగా గొర్రెలు మేకలు, మేకలు చూసుకుంటే మనకు ఏం చేస్తాయంటే పొదల్ని తింటాయి అవి ఎక్కువగా. ఇక్కడ దంతె పొదలు కానీ, తర్వాత రేణి పొదలు, ఇలాంటివి పైకి ఎక్కి తినడం అనేటువంటిది అలవాటు ఉంటుంది.
2: కానీ మొత్తం తినేసిన తర్వాత మళ్ళీ ఈగురు పెట్టాలంటే దానికి మస్ట్
0: టైం పడుతుంది. అవును, ఇట్లా మనము ఇలాంటివి చేయాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని చెట్లు పెంచుకోవాలి. ఏవైతే ఇవి అవిష చెట్టు కానీ, సుబాబుల చెట్లు కానీ, ఇలాంటివి పెంచుకున్నట్లయితే ఏమవుతాయంటే కొమ్మలు కట్ చేసి వాటికి వేలాడదీసినట్లయితే అవి తింటాయి. ఆ విధంగా పశుగ్రాసం
2: మేక మట్టుకు ఓకే. మరి గొర్రెలకు
0: ఏమంటే కింద తింటాయి అవి, చదును నీళ్ళల్లో ఏవైతే బాగా పెరిగితే తినాయి. యాక్చువల్గా ఈ గొర్రెలు మేకలు ఎండిన గడ్డిని బాగా ఇష్టపడతాయి, ఎండిన గడ్డి. కాబట్టి మనం ఏం చేయాలంటే గడ్డిని కానీ సొప్పని కానీ కట్ చేసి ముక్కలు ముక్కలు చేసి కొంచెం బెల్లం నీళ్లు చల్లి పెట్టినాం అనుకోండి చాలా బాగా తింటాయి గొర్రెలు మేకలు. ఈ రెండు కూడా ఎండిన గడ్డినే ఇష్టపడతాయి ఎక్కువ.
2: వర్షాకాలంలో గడ్డి విత్తనాలు గొర్రెల కోసం దొరకకపోవచ్చు అంటారా, లేకపోతే మామూలు పడితులు పట్టుకొని మేపిస్తే సరిపోతుంది అంటారా?
0: మనకు సరిపడేంత గడ్డి దొరకదు, ఎందుకంటే ఒక గొర్రెకు రోజుకు మనకు 4-5 కేజీలు కావాలి. 4-5 కేజీలు ఒక గొర్రెకు దొరకదు. కాబట్టి మనం
2: విత్తనాలు చల్లరాదా వర్షాకాలంలోనే ముందు జాగ్రత్తగా?
0: ముందు జాగ్రత్తగా మనము వర్షాకాలంలో మనకు గడ్డి దొరుకుతుంది ఈ గొర్రెలకు మేకలకు, కానీ ఈ వేసవి కాలంలో మనకు సరిపడేంత దొరకదు. 4-5 కేజీలు దొరకదు కాబట్టి మనం కొంచెం దాణా వేసుకోవడం అనేటువంటి చేసినట్లయితే దానికి సరిపోతుంది.
2: ఈ ఎకరానికి పశుగ్రాసాలు ఎంత వరకు ఉత్పత్తి అవుతుంది అంటారు?
0: ముఖ్యంగా మనకు ఈ పశుగ్రాసాలు స్పెషల్గా మనం SSG రకం కానివ్వండి, సూపర్ నేపియర్ రకం కానివ్వండి, ఇలాంటివి వేసినప్పుడు 1 ఎకరంలో మనకు ఉత్పత్తి అనేటువంటిది మనం చేసేటువంటి నీళ్ళ పెట్టడము, యూరియా వేయడము ఇలాంటివి చేసి చేసినట్లయితే మనకు 1 ఎకరానికి దాదాపుగా 30 మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి అనేటువంటిది వస్తుంది. హెక్టార్కు దాదాపు 75 మెట్రిక్ టన్స్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా మనకు పశుగ్రాసాలు పెంచుకున్నట్టయితే ఎక్కువ గడ్డి మనకు ఉత్పత్తి అవుతుంది. మనకు ఒక్కోసారి ఏం చేస్తారంటే పెద్ద డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు ఎక్కువ గడ్డి ఒకేసారి వేసినప్పుడు దాన్ని సైలేజ్గా మార్చుకొని కూడా మనము పెట్టుకోవచ్చు.
2: అయితే మీరు ఏం చేస్తారంటే ఏ గడ్డి తినవచ్చు అని చెప్పారు, మరి ఏ సందర్భాల్లో ఏ పశువు ఏ మేత తినకుండా ఉంటే బాగుంటుంది?
0: ముఖ్యంగా మనకు ఈ మేత అనేటువంటిది ఎండు రకము, పచ్చిగడ్డి ఎండుగడ్డి
2: తినవచ్చు.
0: వేసవి కాలంలో మనకు పచ్చిగడ్డి ఉంటే బాగుంటుంది. అదే వర్షాకాలంలో పశువులు ఏం చేస్తాయంటే ఎండుగడ్డిని ఇష్టపడతాయి. ఆ ఎండుగడ్డి ద్వారా ఏమవుతుందంటే కొంచెము వెచ్చదనం అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది, జీర్ణక్రియ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో పచ్చిగడ్డి, వర్షాకాలము చలికాలంలో ఎండుగడ్డి కంపల్సరిగా వీటికి పశువులకు పెట్టాలి.
2: అంటే ఏ మేత పెట్టకుండా ఉండాలి?
0: పెట్టకుండా ఉండడం అనేటువంటిది మన అంటే ఈ మేత అంటే
2: ఇప్పుడు కొన్ని లేపలు ఉంటాయి, ఇప్పుడు జొన్న కోసిన లేపలు,
0: జొన్న లేప అనేటువంటిది మనము ఏ గడ్డి కానివ్వండి, జొన్న లేప అనేటువంటిది ఒక వారం 10 రోజుల నుంచి పెరిగిన ఏదైతే జొన్న లేప ఉంటుందో దాంట్లో హైడ్రోజన్ సైనైడ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనము కోతగడ్డి కానివ్వండి, జొన్న కానీ, మొక్కజొన్న కానీ 45 రోజుల తర్వాతనే ఆ విష పదార్థం అనేటువంటిది మొత్తం పోతుంది. కాబట్టి ముందుగా మనము జొన్న లేప తినకుండా జాగ్రత్త పడాలి.
2: అది ఒకటి.
0: కట్టేసిన తర్వాత కూడా జొన్న లేప వస్తుంది వర్షాలు వాడి, ఆ జొన్న లేపలో కూడా విష పదార్థం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వేరే దాంట్లో ఉండదు, ఒక జొన్న తర్వాత మొక్కజొన్నలో ఉంటది. తర్వాత మనకు ఒక్కోసారి ఏమైతాయంటే వర్షాలు వాడి ఆముదం మొక్కలు మొలుస్తాయి, ఆముదం చిన్న ఆముదం మొక్కలు ఉంటాయి కదా, అవి తిన్నప్పుడు కూడా పశువులు చనిపోతాయి.
2: మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాలలో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి.
0: 9836 38 36 9 269 269 9
2: 9 8 6 6 3 8 2 6 9 డాక్టర్ వి సురేష్ గారి యొక్క ఫోన్ నంబర్ ఇది. మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ధన్యవాదాలండి డాక్టర్ సురేష్ గారు. పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి ఫోన్ ఇంటో తెలిసినందుకు మీకు మరొకసారి నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇప్పటి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం రికార్డు చేయబడింది. రేపటి నుండి ఇది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం ఏడుంబావుకు ఇల్లు యోసం కార్యక్రమంలో పుచ్చకాయ సాగులో మెళకువలు, ఈ అంశం గురించి సునీల్ కుమార్ తో ముచ్చట, ఆ తర్వాత పప్పు ధాన్యాల కోత మరియు నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీజతో ముచ్చటుంటుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:45. మరి కాసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ నుంచి రిలే.
9: జలజీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
10: ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం నీరు. మానవ నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే విరాజిల్లాయి. కానీ కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, కాలుష్యం వల్ల నీటి నాణ్యత లభ్యతలో ఎన్నో మార్పులొచ్చాయి. నీటి సేకరణ కోసం గ్రామీణ మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం వల్ల వారి సమయం వృధా అవడమే కాకుండా శారీరక శ్రమతో పాటు అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసేది. నదీనాం సాగరో గతి అన్నట్లుగా నదులన్నీ సాగరాన్ని చేరతాయి. కాని ఆలోపే ఆ జలాలు మన గ్రామాల్లోని ప్రతి గడపను తాకేలా చేసి వారి దాహార్తిని, నీటి కష్టాలను నిర్మూలించి నవభారత నిర్మాణంలో గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచేందుకై ప్రవేశపెట్టబడిన ఒక మహత్తర యజ్ఞం జలజీవన్ మిషన్. ౨౦౧౯లో ప్రారంభమైన ఈ పథకం కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. కొన్ని కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇది సాగుతోంది. అపోహిష్ట మయోభువః అని వేదం ఉద్ఘాటించింది. అంటే నీరు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి అని అర్థం. జలజీవన్ మిషన్ ద్వారా ఇలాంటి సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థను స్థాపించి సుజల సస్యశ్యామల వికసిత భారతావని నిర్మాణానికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకం అమలులో గణనీయమైన ప్రగతిని కనబరుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలకు సైతం రక్షిత మంచినీటిని చేరవేయడంలో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. ఈ మిషన్ను విజయవంతం చేయడంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. కాకినాడ జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు ఆకాశవాణితో మాట్లాడారు.
11: నమస్కారం శ్రోతలారా, ఈ రోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ భారతదేశంలో తాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జలజీవన్ మిషన్, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న ప్రగతి గురించి. కాకినాడ జిల్లాలో మొత్తం 20 మండలాలు 667 హ్యాబిటేషన్లు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద ఇప్పటి వరకు 1007 పనులు ఆమోదం పొందగా వాటి అంచనా వ్యయం సుమారు 498.59 కోట్లు. జిల్లాలో మొత్తం 389,205 గృహాలు ఉండగా 2019లో ఈ పథకం ప్రారంభానికి ముందు కేవలం 101,973 గృహాలకు మాత్రమే, అనగా 26.20% ట్యాప్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. జలజీవన్ మిషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 233,919 కొత్త గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించబడినాయి. దీంతో మొత్తం 335,892 గృహాలకు, అనగా 86.39% తాగునీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది జిల్లాలో సాధించిన గొప్ప పురోగతి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక భారీ బల్క్ వాటర్ సప్లై మల్టీ విలేజ్ స్కీమ్. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది ధౌలేశ్వరం బ్యారేజ్ స్థిరమైన నీటి వనరును ఉపయోగించి తాగునీరు సరఫరా చేయబడుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 1650 కోట్లు. ఇది 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాలు, 167 హ్యాబిటేషన్లను కవర్ చేస్తుంది. 13.13 లక్షల జనాభాకు లబ్ధి చేకూరేలా రూపకల్పన చేయబడుతుంది. ఈ స్కీమ్లో 111 MLD సామర్థ్యంతో ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హర్ ఘర్ జల్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో మొత్తం 349 గ్రామ పంచాయతీలు ఉండగా 57 పంచాయతీలు హర్ ఘర్ జల్ గా నివేదించబడినాయి మరియు 44 పంచాయతీలు ధృవీకరించబడినాయి. ఈ ప్రగతి వెనుక ప్రభుత్వం కృషితో పాటు ఇంజనీరింగ్ విభాగం, స్థానిక సంస్థలు మరియు గ్రామస్తుల సహకారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జలజీవన్ మిషన్ వల్ల మహిళలకు ఎంతో ఉపశమనం కలిగింది. ఇంతకు ముందు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి వద్దనే స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రమైన త్రాగునీరు అందడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతోంది. ముగింపుగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో జలజీవన్ మిషన్ అమలు వికసిత్ భారత్ లక్ష్యానికి ఒక బలమైన అడుగు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ధన్యవాదములు.
10: జలశక్తి అభియాన్ ను విజయవంతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశేష కృషి చేస్తోంది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు నీటిని చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ద వహిస్తోంది. గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్దిదారులను గుర్తిస్తూ పైప్లైన్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది నీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మరియు జల్జీవన్ మిషన్ వార్షిక సర్వేలలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచినందుకు పలుమార్లు అవార్డులను అందుకుంది. ముఖ్యంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడంలోనూ, నీటి సరఫరాను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించడంలో చూపిస్తున్న చొరవకుగాను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అసలు నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలంటే మూల వనరు బలంగా ఉండాలి. ఇక్కడే భూగర్భ జలశాఖ పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూమిలోని నీటి లభ్యతను గుర్తించడం, బోర్లు మరియు బావుల స్థానాలను నిర్ణయించడంలో వీరిది కీలక పాత్ర. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేసే రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించడం ద్వారా వనరుల్ని సుస్థిరం చేస్తూ వీరు ఈ మిషన్ కు శాస్త్రీయమైన, సుస్థిరమైన పునాదుల్ని వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జలశాఖ కార్యకలాపాలను మనకు వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు. ఆ వివరాలు కూడా విందాం.
12: అందరికీ నమస్కారం. ఈరోజు జల్ జీవన్ మిషన్ లో భాగంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నిర్వర్తించే యాక్టివిటీస్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని నియంత్రించడం మరియు మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భూగర్భ జల వనరుల నిర్వహణ కొరకు వాటర్ షెడ్ విధానంలో జిల్లా యొక్క భూగర్భ జల వనరులను కాలానుగుణంగా అంచనా వేయడం అనేది జరుగుతుంది. బోరుబావుల స్థలాల ఎంపిక కోసం హైడ్రోజియలాజికల్ మరియు జియోఫిజికల్ పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులతో మెరుగుపరిచిన పిజోమీటర్ల నెట్వర్క్ ద్వారా భూగర్భ జల మరియు నాణ్యత పర్యవేక్షించడం జరుగుతుంది. ఆక్వాకల్చర్ ప్రాంతాలు, ఉప్పునీటి ప్రాంతాలు వంటి నాణ్యతా సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి అభివృద్ధి మరియు నిర్వహణ చర్యలతో సంబంధించి భూగర్భ జల స్థితిని అంచనా వేయటం అనేది జరుగుతుంది. జిల్లాలో భిన్నమైనటువంటి భౌగోళిక మరియు శిలా నిర్మాణ యూనిట్లను కవర్ చేయడానికి హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద మరియు SDP నిధుల ద్వారా విశాఖపట్నం జిల్లాలో 8 సాధారణ పరిశీలన బావులు మరియు 31 పిజోమీటర్ బావులను ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా భూగర్భ జల మట్టాల సీజనల్ మార్పులను గమనించి భూగర్భ జల రీఛార్జ్ మరియు వినియోగ గణనలో ఉపయోగిస్తున్నాము. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి అనేటువంటి ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను అనగా చెక్ డ్యామ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, రీఛార్జ్ పిట్లను నిర్మించడం, చెరువులను పొడికి తీయటం, స్లూయిస్లను రిపేర్ చేయటం వంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించబడింది. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల మట్టాలు 6-20 మీటర్ల మధ్య ఉన్నటువంటి 135 గ్రామాలను గుర్తించడం జరిగింది. ఈ గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను ప్రతిపాదించింది. ఈ 135 గ్రామాల్లో 39 పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగిలిన 95 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి అనువైనటువంటి రీఛార్జ్ నిర్మాణాలను గుర్తించేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బృందాలు ఏం చేస్తాయంటే ఆయా ప్రాంతాల్లో MI ట్యాంక్స్ ని, స్లూయిస్ లని, చెక్ డ్యామ్స్ ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క పూడికలు తీయటం లేదా కొత్తగా ఏమైనటువంటి స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల వర్షాకాలంలో పడినటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును మనం ఒడిసిపట్టగలం. దాని కారణంగా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసి ఈ యొక్క జలధార జలహారతి ప్రోగ్రామ్ ని ప్రభుత్వం ప్రతిపాదించింది. థ్యాంక్ యూ.
10: జలజీవన్ మిషన్ వేగం, పారదర్శకతను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు, సంస్థలు ఈ పథకాన్ని భారతదేశపు మౌన విప్లవంగా అభివర్ణిస్తూ కలుషిత నీటి వల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గడం వల్ల పేద కుటుంబాల వైద్య ఖర్చులు తగ్గుతున్నాయని కొనియాడుతున్నాయి. భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో కుళాయి ద్వారా నీరు రావడం వల్ల మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులను ప్రత్యేక కథనాలుగా ప్రచరిస్తున్నాయి. ఈ పథకం ద్వారా పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి ఆరోగ్యపరంగా 4 రూపాయల లాభం చేకూరుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. అంతేకాదు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ వంటి ఆర్థికవేత్తలు ఈ పథకం ద్వారా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రశంసించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చిస్తున్నాయి. నారీ శక్తి సే జల్ శక్తి అన్నట్లుగా గ్రామాల్లోని నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించడం ద్వారా వారి సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇంటింటికి నీరు రావడం వలన లబ్ది పొందిన కృష్ణవేణి గారి మాటలు ఇప్పుడు ఒకసారి విందాం.
13: నమస్కారం, నా పేరు కృష్ణవేణి. అనకాపల్లి జిల్లా సోడవరం మండలం. మాకు కొలయలు ప్రభుత్వం వారు కొలయలు ఇచ్చినందుకే ధన్యవాదాలు. మాకు పనులు కదా, వెళ్ళడానికి అది టైంకి అవ్వేది కాదు. అలాంటిది ఇప్పుడు నీళ్లు ఇంటింటికి నీళ్లు బాగా వస్తున్నాయి. టైంకి అన్ని పనులు జాగ్రత్త చేసుకుంటున్నా. వీధి చివరిన కొలయి ఉండేది, అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవారమే. ఇప్పుడు ఇంటింటికి కొలయలు రావడం వల్ల మాకు చాలా కష్టం తప్పింది. బాగానే ఉంది అంతా. ప్రభుత్వం వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.
10: విన్నారు కదా, ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ లబ్ది పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జల్ జీవన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగించి జల జీవన్ మిషన్ 2.0గా దాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా సుజలం భారత్ అనే డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ఐడి, సుజల్ గావ్ ఐడిని కేటాయించి నీటి సరఫరాను రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తారు. ఇక జల రక్షణలో ప్రజా భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నీటిని మన ముంగిటకు తెస్తోంది. కాని ఆ నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేయడం, జలవనరుల్ని కలుషితం కాకుండా చూసుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత. ప్రభుత్వ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పడుతున్న శ్రమకు మనం ఇచ్చే నిజమైన గౌరవం నీటిని జాగ్రత్తగా వాడుకోవడమే. జలం రక్షతి రక్షితః అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణం స్వయం సమృద్ధ గ్రామాల నిర్మాణానికి నాంది పలుకుతోంది. ప్రభుత్వ సంకల్పం అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే ఈ జల ఉద్యమం సంపూర్ణ విజయం సాధిస్తుంది. నేడు ప్రతి ఇంటి ముంగిటా కురుస్తున్న జలధార నవభారత ఉజ్వల భవిష్యత్తుకు ప్రతిరూపంగా నిలుస్తోంది. నీరే ప్రాణాధారం. ఆ నీటిని ప్రతి ఇంటికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇది ఈనాటి వికసిత్ భారత్.
9: మీరింతవరకు జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారులకు పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
14: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నిలయముల సమయం సరిగ్గా 8 గంటలు. హుషారు సినిమా పట్ల జోరు, ఈ జోరు జోరుదారుగా ఉండాలంటే 8:45 దాకా మీరు రేడియో దగ్గరికి వెళ్ళి జరగద్దు, లేదా మీ దగ్గరికి వెళ్ళి రేడియో జరగద్దు, అంటే మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. మీరు హుషారు కార్యక్రమం మొత్తం వినాల్సి ఉంటుంది. హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట వినాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 087732, ఈ ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్, ఈ కోడ్ నంబర్ను జత చేస్తూ 2300081, ఇంకొక నంబర్ 2950081. ఈ రెండు నంబర్లకెళ్ళి ఏదో ఒక నంబర్కు ఫోన్ చేయవచ్చు. మీరు నచ్చినా మీరు మెచ్చిన పాట సుగినచ్చు. ఫోన్ నంబర్లు ఇంకొకసారి 08732295081, 2300081. ఈ రెండు నంబర్లకి లేదు ఒక నంబర్కు ఫోన్ చేయవచ్చు. మీరు నచ్చినా మీరు మెచ్చిన పాట సుగినవచ్చు. చిన్నప్పుడు కానీ ఇంకెప్పుడైనా కానీ బల్లో గాని ఊళ్ళో గాని గుళ్ళో గాని పెద్ద మనుషుల ముందర గాని మీ దోస్తుల దగ్గర గాని మీ ఇంటి కుటుంబ సభ్యుల దగ్గర గాని మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడినరా? చిన్న అబద్ధం, అందమైన అబద్ధం, ఆ అబద్ధం వల్ల వేరులకి నష్టం జరగకుండా ఆడినటువంటి అబద్ధం ఏదైనా ఉందా? అయితే ఈ హుషారు కార్యక్రమంలో మీరు చెప్పొచ్చు. మీరు నచ్చినా మీరు మెచ్చిన పాట సినవచ్చు. ఆ చిన్న అబద్ధం ఏదో బడిలో సారు ముందర కూడా ఆడిన అబద్ధం ఉండవచ్చు. 8:45 దాకా ఈ కార్యక్రమంలో మీరు మాతో పంచుకోవచ్చు. ముందుగా గజరి చిత్రం గురించి ఈ పాట విందాము.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసరిన మాట్లాడదలిగి ఒక శ్రోత ఫోన్ లైన్ ఉన్నారు. హలో,
1: నమస్కారం.
0: నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిట్యాల ఊషన్న. ఏం పని చేస్తుంటా ఊషన్న కాక? అంటే వ్యవసాయ కూలికి వెళ్తావా లేకపోతే ఇట్లా సిమెంట్ పనికి వెళ్తావా?
1: సిమెంట్ పనికి వెళ్తా సార్. మళ్ళీ మధ్యలో పత్రులు ఎర్రున్నప్పుడు మా మిస్సెస్ మేము ఆది కూడా పని చేస్తాం సార్.
0: ఓహో, ఎండల కోసం మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మరి ఎండలు బాగానున్నాయి
1: సార్? 1 గంట దాకా వేస్తున్నాము, మళ్ళా 3:30 తర్వాత వేస్తున్నాం సార్. ఎండలు బాగుంటాయి
0: కదా సార్? అయితే ఇలా హుషారు కార్యక్రమంలో ఒక అంశం తీసుకున్నా ఊషాన కాక, ఎప్పుడైనా చిన్న చిన్న అబద్ధాలు ఆడిందా? ఆ అబద్ధాలు ఎటువంటి అబద్ధం అని ఒకసారి నాకు

0: பல சுருவத்திலே எப்பல நீ கூட விண்டா
1: பாரு அவதான் ஆடவர்த்தர் சார் ஏத்துக்கிட்டே ரெண்டு தலை பண்ணு பட்டுக்கிட்டாங்க
0: ரெண்டு பண்ணு பட்டுக்கிட்டாரு
1: ஆந்திரப்பிரதேஷ் எட்லா ఉంటారు సార్ ఫాస్ట్ ఉంటారు కదా
0: ఆ వావ్
1: ఇక్కడ వేరే ఊరు కాదు ఉంది ఐదుగురు మంది ఉంది సార్ ఆ కొండరెడ్డి మేస్ట్ ఫోన్ చేస్తాడు ఏమంటే అంతా మన ఉన్న మన వర్తర సైడ్ కాడ ఉన్నంతల కంటే తమ్ముడు ఎక్కడ సైడ్ కాడ కానొస్తున్నావు అంటే శివాలయం దగ్గర ఉన్నని అంతల కంటే అంతకే అంతలకంటే నేను చేసిన ఒక ఐదుగురు మెంబర్స్ ఉన్నావు అని చెప్పిన ఆ పంచే నాన్నేం చేసిండు హుషారై మా అన్నయ్య వచ్చింది సార్ ఇప్పుడు కొంచెం బయటకు పాసింగ్ అయినని అలా అబద్ధం చెప్పింది
0: అంటే అబద్ధాలు ఆడాల్సి వస్తాయి రెండు మూడు మూడు పనులు పట్టుకుంటే కదా లేకపోతే కోపం కాస్తారే వాళ్ళంతా కోపం కాస్తారు కదా అబద్ధం ఆడబడతా ఒక్కోసారి కదా సరే మరి ఏపాటిందా చెప్పు ఊచన కాక వినిపిస్తా
1: ఒక మనిషికి పుట్టిందా రోజు
0: మన విందామా మరి
1: సార్
0: సార్ వచ్చింది మరి పాట విను
1: స్టాఫ్ వర్కర్ అందరికీ
0: తప్పకుండా వచ్చింది పాట

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో సార్.
0: నమస్తే అమ్మా, ఎవరు, ఎక్కడి నుంచి?
1: నమస్కారం సార్, నా పేరు జ్యోతి.
0: అంకూరు నుంచి. జ్యోతి, ఏం చేస్తుంటావు జ్యోతి అమ్మా? ఎట్లా మరి, ఎండలకు కూలికి వెళ్తున్నావా?
1: లేదు సార్, ఎండలకు వెళ్తలేను.
0: ఎండలు బాగున్నాయి కదా? అంటే ఎండాకాలం మొత్తం ఇంటికానే ఖాళీ ఉంటావా?
1: ఖాళీ ఉంటా సార్.
0: కొంచెం ఆనలు పడితే మెరుగులా మంచిగా పనులు దొరుకుతాయేమో కదా అమ్మా?
1: అవునా,
0: చెప్పమ్మా, ఏమన్నా అబద్ధం ఆనావు మరి నువ్వు ఎప్పుడన్నా?
1: చిన్న అబద్ధం ఆడినా.
0: ఎవరు ముందర ఆయనావు, ఏం అబద్ధం ఆనావు? మీ ఆయన ముందర ఏం అబద్ధం ఆయన చెప్పమ్మా.
1: కూరగాయలకు ఎంత అని వెళ్ళినా సార్, అక్కడ డబ్బులు పోగొట్టుకు
0: ఎన్ని?
1: 500.
0: ఓకే.
1: అక్కడ తెలిసిన ఫ్రెండ్ ఉండే, ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ కూరగాయలు తీసుకొని వచ్చిన. ఫోన్ చేసిండు ఆయన, తీసుకున్న కూరగాయలు అవునమ్మ, చెప్పలేదు.
0: చెప్పలే అంటే మళ్ళీ ఆమెకు అప్పు ఎట్లా తీర్చినా మరి? ఇప్పటికి మీ ఆయనకు తెలియదు విషయం మరి? మరి ఏమని లేదా, పొగొట్టుకున్నావు ఎట్లా పొగొట్టుకున్నావు అనలే మరి?
1: అన్నాడు.
0: నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా మరి ఇప్పుడు? నాకు చెప్పింది అబద్ధమా నిజమా? సరే, ఏం పడగారో చెప్పమ్మా, వినిపిస్తా.
1: సూర్యుండి చుక్కలన్నీ ముగ్గులై పసుపు మన్నం ఉండి
0: వచ్చిందమ్మా పాట విను.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా హుషారు కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో
3: హలో
2: హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సోనాల. ఏం పేరు? ఆశా నారెంపిగా చేస్తున్నారు. అయితే ఆశన్న గారు, మీరు రేడియో కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమో, నాకు ఇక్కడ వరకు రేడియో వినబడుతుంది. అయితే చెప్పండి, మీరు ఆర్ఎంపి డాక్టర్ కాబట్టి మరి ఎండాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొంచెం చెప్తారా శ్రోతలకి?
3: ఎండాకాలంలో ఏ పని చేసినా గానీ, మనం వ్యవసాయం గానీ కూలి పని గానీ దేనికైనా కానీ పోతే 7 గంటలకు వెళ్ళి 11 ఇంటికి రావాల. మళ్ళా నీళ్లు ఎక్కువ తాగాలా, నీళ్లు ఎంబడించుకోవాలా, అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్ తాగాలా. ఓఆర్ఎస్ ఎలిజిబుల్ లేకపోతే ఉప్పు ఒక సగం చెంచా, సగం చెంచా చక్కెర అలా కలుపుకొని కొద్దిగా ఎన్ని మరసం ఎలిజిబుల్ ఉంటే అది వేసుకొని తాగాలా. కానీ 2 కొట్టేదాకా కూడా మంచి పద్ధతి కాదు.
2: పనిచేసుడు తలకు తప్పనిసరిగా గుడ్డ ఉంచుకోవాలంటారు, టోపీ గానీ గుడ్డ గానీ.
3: తనకు అయితే కంపల్సరీ, అది క్యాపే గాని దస్తే గాని ఏదో గానీ, కానీ 11 దాకానే మంచి పద్ధతి. ఎండ పళ్ళు వరద పళ్ళు కదా.
2: ఎప్పుడైనా అటువంటి వ్యక్తులు వస్తారా మీ దగ్గరికి, అంటే వామిటింగ్ చేసుకోవడం గానీ విరేచనలతో?
3: బీపీ 80 ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం మేము. ఇక 50-55 ఉన్న వాళ్ళకు రిపేర్ చేస్తాం. ఇక అంటే సీరియస్ అవుతారు కదా.
2: అంటే రిస్క్ తీసుకోరు పెద్దగా మీరు?
3: అది తీసుకోమిగా 80 అన్న 80.

0: ఫోను
1: ఎటాజ్
0: మళ్ళా అది రేడియో చిన్నది.
1: ఓకే చెప్పండి, మరి మీకు ఇప్పుడు ఏం పాడగలో చెప్పండి వినిపిస్తాను నేను.
0: నాకు బాగా ఇష్టమైన పాట, నేను స్కూల్లో చదువుకుంటుంటే అప్పుడు మా టీచర్ చెప్పిండు నర్తనశాల ఎప్పుడన్నా ఫిల్మ్ చూడండి ఆ పాట విన్నానని చెప్పిండు.
1: చూసినా మరి సినిమా, సినిమా చూసినా అప్పట్లో నర్తనశాల?
0: నర్తనశాల ఒకసారి చూసినా, ఆ పాటలు నచ్చు మీరు మంచిది అని మా తెలుగు పండిత్ చెప్పిండు.
1: గుర్తుందా సార్ పేరు, తెలుగు పండిత్ పేరు గుర్తుకుందా?
0: బి లక్ష్మ సార్ టీచర్.
1: ఓకే ఓకే, ఉన్నారా వారు ఇప్పుడు? ఉన్నారా ఉన్నారా వారు? లేరేమో ఇప్పుడు.
0: 7th క్లాస్ లో చెప్పిండు మాకు, ఎప్పుడన్నా మీకు అవకాశం వచ్చే ఆ పాట వినండి, లేకుంటే ఆ సినిమా చూడండి అన్నాడు. సినిమా చూసినాము ఆ పాట, ఇష్టమైన
1: వచ్చింది పాట మీకోసం విన్నాము.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2958, ఇంకొక నంబర్ 2301. ఈ రెండు నంబర్లకి లేదా ఒక నంబర్కు ఫోన్ చేయవచ్చు. ఆర్జే దినేష్తోని చక్కని మాట చెప్పి ఒక మంచి పాట వినిపించుకోవచ్చు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో.

0: సార్ జై శ్రీరామ్.
1: జై శ్రీరామ్, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నేను కేఆర్కి గల నుంచి సార్, మురళి ఎలక్ట్రీషియన్.
1: మురళి ఎలక్ట్రీషియన్, కరెంట్ పని చేస్తుంటుంటావు?
0: అవును సార్, కరెంట్ పని బాగా రోజులకు లైన్ కలిసింది సార్.
1: ఏ మొదటిసారి? ఇంత ముందు చేసినట్టున్నావు కదా నువ్వు.
0: చేసే సార్, ఎప్పుడో ఒకసారి చేసిన, మన చేసిన మమత మేడం మాట్లాడుతుండే అప్పుడు.
1: అవునా?
0: అవునవును సార్, అవును సార్.
1: సరే, మరి
0: బాగా బాగా సంతోషం అనిపిస్తుంది సార్ దానికైతే.
1: అవునా?
0: అవును సార్.
1: మురళి, నువ్వు ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటావు కాబట్టి బాగా అబద్ధాలు ఆడుతుంటుంటారు మరి.
0: ఏ లేదు సార్, నేను ఎందుకంటే కరెక్ట్ వర్క్ ఏ పడుతుంది, అది అబద్ధం మాట్లాడితే నడదు సార్.
1: అప్పుడప్పుడు ఏమో ఇప్పుడు ఒక చిన్న అబద్ధం కూడా ఆడలేవు చదువుకునేటప్పుడు గానీ, ఇంట్లో పిల్లల ముందరు గానీ చెప్పాలి మరి. ఒక అది చెప్తేనే నీకు పాట ఇస్తా. నువ్వు అడిగిన పాట
0: ఎప్పుడో సార్ చిన్నప్పుడు
1: చెప్పు. ఏమి ఏం అబద్ధం అన్నావు? ఏదో ఒకటి అంటే, ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు నువ్వు
0: పనిలన్నా గానీ దేంట్లో గానీ ఉంటది కదా సార్.
1: ఇప్పుడు నువ్వు నాలుగు పనులు పట్టుకుంటావు, వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు, అప్పుడు ఏం చెప్తావు వాళ్ళకు?
0: కొన్ని ఉంటాయి సార్, అక్కడ పట్టుకుంటా కదా వర్కులు. మురళి నువ్వు రా అని అంటే ఇంత నేను పోలేను, వేరే సైడ్ పోవస్తుంది.
1: వాళ్ళకేం చెప్తావు అప్పుడు మరి?
0: అప్పుడు నేను సార్, నేను ప్లీజ్ సార్ ఏమనుకోకుండా, నేను నేను బీజీలో ఉంటుంది కొద్దిగా వర్క్ మీద, ఇక మీకు
1: సరే నువ్వు అడిగిన పాటిందా మరి.
0: రైట్ రైట్, ఓకే సార్, సంతోషం సార్.
1: సింహరాశి చిత్రం నుంచి పాట వచ్చేసింది.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పొన్నారి నుంచి. నారాయణ? ఓకే, ఏం చేస్తుంటావు నారాయణ? వ్యవసాయం. మీ శ్రీమతి కూడా వ్యవసాయం చేస్తారా? అంటే ఇద్దరు వ్యవసాయ పనికి వెళ్తారు. ఓకే, ఏం సంపాదించిన వ్యవసాయం మీద మరి ఇప్పటిదాకా చెప్పు. పిల్లల్ని ఏం చదివించిన? చిన్నమ్మాయికి నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి ఈ రోజు. ఏం పేర్లు పెట్టాం మీ పిల్లలిద్దరికి? అంటే పెద్దగంగ, చిన్నగంగ. అంటే ఆదిలాబాద్ కు ఒకవైపు పెద్దగంగ ఉంటది, ఒకవైపు చిన్నగంగ ఉంటది. అవునా? అంటే అంటే చిన్నగంగని చిన్నగంగా ఇచ్చేస్తా, పెద్దగంగని పెద్దగంగా ఇచ్చేస్తా అనుకుంటాం. ఏంటిది అంటే అట్లా ఆలోచిస్తున్నారా? అట్లా ఇద్దామని చెప్పేసి. అంటే ఈ పేర్లు అప్పట్లో ఎవరు ఎవరు పెట్టిర్రు? మీ మీ అమ్మన లేకపోతే మీ నాన్న లేకపోతే మీరే అనుకున్నారా? మీ ఇంటి దేవతనా? అంటే ఈ పేర్లు మీ పూర్వీకులకుండేనా ఇవే పేర్లు?
1: మా భార్య కూడా గంగమ్మనే కానీ ఇక మీరు లక్ష్మణ్ తీసుకుంటాము.
0: మరి నీ పేరు, నీ పేరు గంగాని పెట్టలేదు మరి గంగాధరని? నారాయణ పెట్టింది. మీ పేరు గంగయ్యనో గంగాధరో ఇంకేం పెట్టలే పేర్లు మరి?
1: లేదు సార్.
0: ఆ పిల్లలకు నస్తే ఈ పేర్లు మాకు ఇవ్వెందుకు పెట్టిందని అంటారా ఎప్పుడన్నా?
1: అంటారా
0: ఈ పేర్లు ఎందుకు పెట్టిందని అంటారా?
1: అందరు కానీ ఒకసారి అందరు కానీ మనది మన దేవత.
0: అట్లా అన్నారా? చిన్నగంగ పెద్దగంగ బాగుంది, రెండు గంగల మధ్య ఆదిలాబాద్ ఉంది. అవునా? ఓకే, బాగుంది. నారాయణ ఏ పాట ఏందని చెప్పు, వినిపిస్తా సార్ చెప్పండి. పెళ్లి సందడా? ఏం పాట అందులో నుంచి? పెళ్లి సందడా, పెళ్లి పందిరా?
1: పెళ్లి పంది సార్.
0: ఓకే, నేస్తామా ఇద్దరి లోకం?
1: నేస్తాం.
0: ఓకే, వచ్చింది మరి పాట మీకోసం.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మన శ్రీణ మాట్లాడదానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: గుడ్ ఈవినింగ్ సార్.
0: శుభ సాయంత్రం. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కిషోర్.
0: కిషోర్ కీచోర్ అంటుండే మా ఫ్రెండ్ ఒకడు కిషోర్ అంటుండే. నిన్నట్టు ఎవరైనా పిలిచిందా కిషోర్? పిలలేదా? ఎవడన్నా అబద్ధమైన కిషోర్? మరి ఇంట్లో ఏం అబద్ధమైన చెప్పు. మరి
1: ఏదో ఇప్పటికే డబ్బుల విషయంలో
0: చెప్పాలా? చెప్తేనే నీకు అడిగిన పాట వినిపిస్తా.
1: అంత గుర్తుకొస్తారే సార్?
0: అరే ఏదో ఒకటి చెప్పు, అబద్ధం చెప్పు, నిజం చెప్పు.
1: అంటే ఎక్కువ అమౌంట్ కట్టడం గానీ అంటే తక్కువ కట్టి ఎక్కువ డబ్బులు మిగిలిన తీసుకోవడం.
0: ఓహోహో, దుకాణకి వెళ్ళినప్పుడు కదా?
1: బయటకు వెళ్ళినప్పుడు
0: ఇంత ఖర్చయింది, ఇంత ఖర్చయింది అని చెప్పేసి ఒక 100 రూపాయలు వేసేసాడే.
1: అంతే.
0: ఏం చేసాడు? పెడుతుంది దోస్తుతో బయట టిఫిన్ చేసాడు. అయ్యా
1: ఖర్చుల కోసం ఉంచుకోవడం.
0: అవునా? సరే ఏం పడగలరు చెప్పు, టైం అయిపోతుంది మనకు. కిషోర్
1: నువ్వే కావాలి, నువ్వే కావాలి,
0: నువ్వే కావాలి. వచ్చింది, మరి వచ్చింది, నువ్వే కావాలి. విను.
1: సరే సరే సరే.

తుషార్లోని సినిమా పాటలవి. రోజటిక్కనే రేపు రాత్రి 8 గంటలకు హుషారుంటుంది. ఇలా రాత్రి 10:30 మధురిమలో పాత కొత్త హాయ్ అయిన పాటలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:45. మరి కాసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ నుంచి రిలే. ఆ తర్వాత ఆంగ్లంలో వార్తలు. ఆ తర్వాత 9:00 స్పాట్ లైట్. 9:30 నవలతో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ట్యూన్ చేసి ఉంచండి 100.2 FM.

కాసేపట్లో మాట చెప్పుండ్రి పాట ఎనున్్రి. క్షమించండి, కాసేపట్లో నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం ఉంటుంది. 9:45 షామయ గజల్ ఈ కార్యక్రమంలో చిత్రాసింగ్ పాడిన గజళ్లు వింటారు. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం దీగాం గ్రామానికి చెందిన కర్రె రమేష్ బృందం చెప్పిన ఎరుకల నాంచారి ఒగ్గు కథ 4వ భాగం మధురిమ 10:30.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నిలయముల సమయం 9:30.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం బుధవారం రాత్రి 9:30, ప్రతి బుధవారం గురువారం ఉదయం 8:30 ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా గత కొన్ని వారాల సంది ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం వినిపించడం జరుగుతుంది. రచన గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతిరెడ్డి. భారత స్వాతంత్రోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పవచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాలు అర్పించిన మహాయోధుడు అల్లూరి సీతారామరాజు. ఈయన కేవలం 27 వయస్సులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతో సైన్యంగా ఏర్పరచుకుని చాలా పరిమితి వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. చివరి రక్తం బొట్టు వరకు బ్రిటిష్ వారికి ఎదురుడ్డి ప్రాణాలు విడిచాడు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే 100 మంది అల్లూరి సీతారామరాజులు జన్మిస్తారని గంభీరంగా ధైర్యంగా బ్రిటిష్ వారి ముందు మాట్లాడిన తీరు రామరాజు ధైర్యాన్ని సూచిస్తుంది. 1897 నుంచి 1924 కాలం అల్లూరి కాలమనే చెప్పవచ్చు. బ్రిటిష్ వారికి చెమటలు పట్టిన రోజులవి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవలా ధారావాహిక రూపంలో కళ్లకు కట్టినట్లు రచించారు డాక్టర్ గోపరాజు నారాయణరావు. అందరి చేత గోరా అని పిలువబడే గోపరాజు నారాయణరావు కథా రచయిత, విమర్శకుడు, జర్నలిస్టు, సంఘ సంస్కర్త కూడా. ముఖ్యంగా హేతువాద ఉద్యమాలలో గోరా పాత్ర గొప్పదనే చెప్పవచ్చు. గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణాధికారిగా విధులు నిర్వహించిన సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలా పఠనం గతంలో శ్రోతల ప్రశంసలు అందుకుంది. సుమనస్పతి రెడ్డి గారి పఠనం ఈ నవలను ముందు వరుసలో నిలబెట్టిందనే చెప్పవచ్చు. ఇప్పుడు విందాం ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 35వ భాగం.
7: కొండవాళ్లు వంకర గుణపాలని పిలుచుకుని క్రోబార్లు 20 వరకు తెప్పించాడు బాస్టియన్. ఒక కొస వంపు తిరిగిన గద్దముక్కులా ఉంటుంది, రెండోవైపు అర్ధచంద్రాకారపు బద్ద ఉంటుంది. వాటితో రాళ్లను పెళ్లగించే పని 4-5 చేస్తున్నారు.
8: కిష్టయ్య
7: అరిచాడు బాస్టియన్ గుర్రం మీద నుంచి. ఏ మూల నుంచో వచ్చి నిలబడ్డాడు కిష్టయ్య.
8: ఏరా, క్రోబార్లు ఇంక లేవా? మిగిలినయి పాడైపోయాయి కదా దొరా అన్నాడు కిష్టయ్య. 2 రోజులైంది చెప్పి, ఇంకా బాగు చేయించలేదా? ఆడెవడికో చెప్పాం, మర్రిపాలెం వాడెవడో.
7: పేరు గుర్తుకు రాలేదు బాస్టియన్కు. గుర్తు చేశాడు కిష్టయ్య. ఎర్రేసు దొరా, భూతా ఎర్రేసు.
8: పీలు చెత్తనా కొడుకును,
7: పళ్ళు నూరుతూ అరిచాడు బాస్టియన్. ఓ చోట గుప్పు తవ్వుతున్న ఎర్రేసును గమనించి చేతులు ఊపి రమ్మని సైగ చేశాడు కిష్టయ్య. పాట ఆగిపోయింది. ప్రతి అడవి బిడ్డ గుండె కీడు శంకించింది. చేతిలో పలుగును అక్కడే నేలకు గుచ్చి తలకు చుట్టుకున్న తుండుగుడ్డ విప్పుకొని మెడలో దండలా వేసుకుంటూ గబగబా వచ్చాడు భూతా ఎర్రేసు. భయపడుతూనే 25 బలంగానే ఉన్నా డస్సిపోయి కనిపిస్తున్నాడు. అతని రెప్పల చివరి వెంట్రుకల మీద మాసిన గడ్డం మీద కూడా కంకర దుమ్ము. దీనితో మరీ నీరసంగా కనిపిస్తున్నాడు.
8: నీ అమ్మ వంకర గుణపాలు ఎందుకు పట్టుకెళ్ళలేదురా? ఎవరి సంకనాగుతున్నావు?
7: ఉరిమాడు బాస్టియన్.
9: పొద్దున్న కూడా అడిగాను దొరా, రేప్ పోవచ్చులే అన్నాడు కిష్టయ్య. విషయం చెప్పాడు తడబడుతూ ఎర్రేసు. నన్నెప్పుడు అడిగావురా? దొర చెప్పాక నన్ను అడగడం దేనికిరా? చెప్పు తీసుకొడతా నాయాలా? అడ్డంగా బొంకాడు కిష్టయ్య మీది మీదికి వెళ్తూ. సర్రున గుర్రం దిగి ఒక్క ఉరుకున ఎర్రేసు మెడలోని తుండుగుడ్డ రెండు కొసలను తటాలన అందుకొని మళ్లీ అంతే వేగంతో గుర్రం ఎక్కాడు బాస్టియన్. బలంగా లాగడంతో కెవ్వున అరిచాడు ఎర్రేసు. అప్పటికే అతడి పీక గుర్రం మెడకు తాసుకుపోయింది. ఉరికొయ్యకు వేలాడుతున్నట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు.
8: ఎక్కడున్నాయిరా క్రోబార్లు?
9: గట్టిగా అడిగాడు బాస్టియన్. ఇది ఇంతకు దారితీస్తుందన్న సంగతి కిష్టయ్య కూడా ఊహించలేదు. అందుకే తడబడిపోతూ అన్నాడు,
10: అక్కడే దొరా, మన సామాన్లన్నీ పెడతాం కదా, ఆ మామిడి చెట్టు కిందే.
8: చల్!
9: గుర్రాన్ని డొక్కలో తన్ని అదిలించాడు బాస్టియన్. ఆ ముఖంలో ఏదో కసి. గుర్రం కదలబోతోంది. అందరిలోనూ ఆవేశం పొంగింది. పనులు వదిలేసి గబగబా గుర్రం చుట్టూ మూగారు.
10: దొరా, ఏంటిది, సంపేత్తారా మనసుల్ని?
9: గట్టిగా అరిచిందా యువతి మొదట. ఆమెను కిష్టయ్య ఏదో అనబోయాడు. అప్పుడే గిరిజనులంతా ఒక్కసారి గొంతెత్తారు.
8: దొరా, ఏంటి అన్యాయం?
10: ఇడిచిపెట్టు, సచ్చిపోతాడు,
9: తలొక మాటగా అంటున్నారు. దీనంగా నిస్సహాయంగా ఆవేశాన్ని అణుచేసుకుంటూ ఆవేశాన్ని కనబడనీయకుండా. అవేం పట్టించుకోకుండా ఉరుముతున్నట్టు అన్నాడు బాస్టియన్.
8: ఎవత్తిరిదే?
9: కిష్టయ్య చెప్పాడు.
10: అడి పెళ్ళాం దొరా.
9: గుర్రం డొక్కలో మళ్లీ తన్నాడు విసురుగా బాస్టియన్. ఒక్క గెంతుగెంతి పరుగు లంఘించుకుంది గుర్రం. ఆ ఊపుకి నేలమీద పడబోయాడు ఎర్రేసు. మెడ నరాలన్నీ కలుక్కుమన్నాయి. గుర్రం జీనులో చేతికందిన పట్టీని పట్టుకుని నిలదొక్కున్నాడు. తట్టలు, పారలు, గునపాలు పెట్టుకునే ఆ మామిడి చెట్టు అక్కడికి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉంది. చిరతపులి లేగదూడను లాక్కుపోతున్నట్టు పరమ కర్కశంగా లాక్కుపోతున్నాడు ఎర్రేసుని బాస్టియన్. కెవ్వున అరిచి గుర్రం వెనక పరుగుతీసింది ఎర్రేసు పెళ్ళాం. వెనకే పరుగుతీశారు కూలీలందరూ.
10: దొరా, ఆపు దొరా!
9: ఎర్రేసు పెళ్ళాం ఆక్రందన.
8: తప్పు కాయి దొరా, అన్యాయం దొరా,
9: ఓ నడివయస్సు స్త్రీ విన్నపం.
10: అయ్యో అయ్యో, అదిగో మాయగుర్రం తొక్కేస్తాంది కాళ్ళు,
9: ఓ యువతి అంది ఆ దృశ్యాన్ని చూడలేనట్టు.
10: సచ్చిపోయాడు దేవుడో, దొరా దన్నం పెడతాను, వదులు దొరా,
9: అరుస్తోంది ఎర్రేసు భార్య.
8: ఇదన్నాయం, ఇదన్నాయం, ఆడు సచ్చిపోతే మేము ఊరుకోం, ఇదే చెప్పడం,
9: పెద్ద గొంతుతో అన్నాడు ఓ యువకుడు. గుర్రం మామిడి చెట్టు దగ్గరకొచ్చి ఆగింది. తటాలన వదిలాడు తుండుగుడ్డను బాస్టియన్. ఒక్కసారిగా కిందపడి దొర్లాడు ఎర్రేసు. రెండు పాదాలు కొట్టుకుపోయి రక్తం ఉబికి ఎర్ర కంకర దుమ్ముతో కలుస్తోంది.
8: తీసుకెళ్ళు, ఇక్కడున్నట్టుగా రావాలి సాయంత్రానికి,
9: అరిచాడు బాస్టియన్ క్రోబార్లని చూపుడు వేలితో చూపిస్తూ. అప్పటికే 4-5 అడుగుల దూరంలో వచ్చి నిలబడి ఉన్నారు అడవి బిడ్డలు. అందరిలోనూ ఆవేశం. అందరికంటే ముందే కనిపిస్తోంది ఎర్రేసు భార్య. చటుక్కున గుర్రం దిగి వడివడిగా నడిచి వెళ్లి ఆమె చెంపమీద బలంగా కొట్టాడు బాస్టియన్. అలాగే నేలమీద పడిపోయిందామె.
8: ఏంట్రా దండెత్తుకొచ్చారు, ఫితూరియా, రండి తిరగబడండి, అన్నాయమా, ఊరుకోరా, ఏం చేస్తారా
9: అంటూ చర్నాకోల తీసుకుని గొడ్లను బాదినట్టు బాదడం మొదలుపెట్టాడు.

బ్యాస్టియన్ బండ బూతులు తిడుతూ. ఓ కట్టె తీసుకొని బ్యాస్టియన్కు తోడయ్యాడు కిష్టయ్య. దూరంగా నిలబడి తమాషా చూస్తున్నాడు విలియం. ఆ కొండవాలు మీద చురచుర మండుతున్నాయి నెగళ్ళు. కొద్దిపాటి ఎగుడు దిగుళ్లున్నా ఎప్పుడో పోడు సేద్యం కోసం చదును చేసినట్టుంది. ఇప్పుడు చిన్న మైదానంలా ఉంది ఆ ప్రదేశం. ఒక వృత్తం గీసి దానిమీదే వెలిగించినట్టు ఆ స్థలం చుట్టూ పదో పన్నెండో నెగళ్ళు. అన్నింటిలోని కొరకంచులు సమీపంలోని తాజంగి లోయనుంచి నిరంతరాయంగా వచ్చే గాలి వల్ల కణకణమంటూనే ఉన్నాయి. నిప్పురవ్వలు రుపుతూ చిటచిటమని చిన్నగా శబ్దిస్తూ ఆ వృత్తానికి లోపల ఆ గుడిసెల మధ్యన ఇంకో ఏడో ఎనిమిదో నెగళ్ళు కూడా కాలుతున్నాయి. అడవి జంతువుల నుంచి రక్షణ గోడ. ఆ ఎర్రటి కాంతిలోనే కనిపిస్తున్నాయి పందుల గుడిసెలను మరిపిస్తున్న గూళ్ళు. నాలుగైదు అడుగుల ఎత్తు, ఐదారు అడుగుల వెడల్పు, అంతే పొడవు ఉన్న గూళ్ళన్నీ. 150 వరకుంటాయి కొద్ది కొద్ది దూరంలో. వాడిపోయినా ఇంకా పచ్చగా పచ్చిగానే ఉన్నాయి వాటిమీద కొమ్మలతో సహా కప్పిన దట్టమైన ఆకులు. రోడ్డు పనికోసం కొట్టేసిన చెట్ల కొమ్మలే అవి. కొంచెం వెలుతురుతో కాస్తంత వెచ్చగా ఉందా ప్రాంతం. నర్సీపట్నం చింతపల్లి దారిలో ఉన్న లంబసంగి దగ్గరి కొండవాలు అది. మార్చి నెల అయినా ఆరు బయటే ఉన్న వాళ్లందర్నీ చలి వణికిస్తోంది. అసలు ఎంత వేసవి అయినా 10 డిగ్రీలకు మించని ఉష్ణోగ్రత లంబసింగి ప్రత్యేకత. కొండవైపు ఉందా పెద్ద చెట్టు. భూమి నుంచి పొడుచుకొని వచ్చిన దాని వేళ్లు గాలికి కదులుతున్న నెగళ్ల వెలుగులు ఒళ్ళు విరుచుకుంటున్న కొండచిలవల్లా కనిపిస్తున్నాయి. చెట్టు ఆకులు వింత రంగులో కనిపిస్తున్నాయి. ఇటు నలుపు కాదు, ఆకుపచ్చ కాదు. ఆ కాస్త స్థలం మినహాయిస్తే చుట్టూ ఈత, జీలుగు, మద్ది, వేప, పనస, మామిడి వంటి చెట్లే. అవి లీలగా కనిపిస్తున్నాయి మంటల వెలుగుల్లో. అవి ఏ మొక్క ఆకులో మరి? పక్కనే ఉన్న చిన్న గుడ్డ మూటల్లో నుంచి ఇంకో 4 తీసి అరచేతిలో పెట్టుకుని ఒక నిమిషం బాగా నలిపి వంచి ఉన్న బూతా ఎర్రేసు మెడమీద పడేలా 4 చుక్కలు పిండాడు కారంగి నాగులు. ఒక ఘాటైన వాసన గుప్పుమంది. నలిగిన ఆకులను దూరంగా విసిరి అప్పటికే జారుతున్న పల్చటి పసరు మీద చేతులు వేసి వేగంగా మళ్లీ మర్దన చేయడం మొదలుపెట్టాడు నాగులు. ఇద్దరిది మర్రిపాలెం గ్రామమే. ఇద్దరూ దాదాపు 25 ఏళ్లవాళ్లే. ఎర్రేసు ఎలా ఉందిరా అన్నాడు 2 నిమిషాలు మర్దన చేసి. ఆ మాట వినబడినట్టు అటే చూస్తున్నాడు బూతా ఎర్రేసు. ఆ గుడిసెలకు దిగువన కొన్ని గజాల దూరంలోనే కనిపిస్తోంది సగం వేసిన రోడ్డు. కొన్ని జీవాలను పొట్టలో వేసుకున్నా ఏమీ ఎరగనట్టు పడుకొని ఉన్న మహాసర్పముల చిన్న చిన్న మెలికలతో దానికేసే చూస్తున్నాడు బూతా ఎర్రేసు. తన బలమైన చేతులతో రుద్దుతున్నాడు నాగులు. ఆ బాధను ఓర్చుకుంటూ మధ్య మధ్యలో కళ్ళు మూస్తున్నా ఆ రోడ్డుకేసే తీక్షణంగా చూస్తున్నాడు బూతా ఎర్రేసు. అతడి కళ్లలో ఏదో నెగడుబాపతో జ్వాల ప్రతిబింబిస్తోంది. అది నేలమీద నెగడుదేనా? అతడి గుండెలో మండుతున్న అగ్నిగుండానిది కూడా కావచ్చు. ఎలా ఉందంటే మాట్లాడవేరా మళ్ళీ అన్నాడు నాగులు. రుత్తుతున్నంతసేపు బాగానే ఉంటది, రుత్తుడు ఆపితే మళ్ళీ మొదలు నొప్పి అన్నాడు బూతా ఎర్రేసు. ఈ రోడ్డు పనైన తర్వాతైనా నర్సీపట్నం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రారా అన్నా సలహా ఇచ్చాడు నాగులు. రాత్రి నుంచి మండుతున్న నెగళ్ళు శాంతిస్తున్నాయి. అడవి జంతువుల నుంచి రక్షణకు వేస్తారవి. రోడ్డు పనికొచ్చిన వాళ్లంతా అక్కడే గూళ్లు కట్టుకుని ఉన్నారు. ఎప్పుడో పోడు కోసం చదును చేసిన స్థలం. నెగళ్ళు చల్లారాక ఆ గూళ్ల పక్కనే చిన్న చిన్న రాళ్లతో పేర్చిన పొయ్యిలు రాజుకోవడం మొదలవుతుంది చిరుజ్వాలలతో. కోడిజాము వేళ కనిపించ

చే దృశ్యం అదే అక్కడ. నెగడు నుంచి ఒక కొరకంచె తీసుకుని చితుకులు వేసి ఉన్న ఆ పొయ్యిలో పెట్టి ఊదడం మొదలుపెట్టింది సన్యాసమ్మ. పొయ్యి రాజుకున్నాక లేచి వెళ్ళి తన గూడులో ఉన్న కుండను తీసుకువచ్చి పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసింది. దానిమీద చట్టి పెట్టింది. బుగ్గి మంచుతో చల్లగా ఉంది వాతావరణం. ఆమె నడుస్తుంటే ఒక రాజసం ఉంటుంది. అందుకు ఆమె పొడవు కూడా ఒక కారణం. మహారాణి నడుస్తున్నట్టే ఉంటుంది. మగవాడితో సమంగా పనిచేయగలదని పేరుంది. కొద్దిసేపట్లోనే ప్రతి గూడుకు పక్కన పొయ్యిలు మండడం మొదలయ్యింది. మగవాళ్లలో కొందరు లేచి కూర్చున్నారు. ఇంకొందరు ఇంకా పడుకునే ఉన్నారు గొంగళ్ల కింద. నీళ్లు మరుగుతున్న శబ్దం వస్తే గూడు లోపలనుంచి బియ్యం పోసి ఉంచిన చాట తెచ్చి అందులో ఉంపింది. కొంచెం దూరంగా నిలబడి వేప్పుళ్ళ నములుతున్నాడు ఆమె భర్త లచ్చన్నదొర. చూస్తా ఉండు అని చెప్పి గూడు లోపల కూర్చొని ఆముదం తలకు రాసుకుని కొప్పు చుట్టుకుంది.

0: నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 35వ భాగం అది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. ఇదే భాగం రేపు ఉదయం 8:30 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 36వ భాగం వింటారు. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీ డిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీ డిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా షామే గజల్. ఈ కార్యక్రమంలో చిత్రాసింగ్ పాడిన గజల్ విందాం. చిత్రాసింగ్ భారతీయ గజల్ గాయని. ఆమె తన రెండవ భర్త జగ్జిత్ సింగ్తో కలిసి గజల్ శైలిని ప్రాచుర్యంలోకి తెచ్చింది. గజల్ ప్రపంచానికి రాజు రాణిగా గౌరవప్రదమైన ఈ భార్యాభర్తల ద్వయం 1970-80లలో అత్యంత విజయవంతమైన భారతీయ సంగీతాన్ని సృష్టించారు. చిత్రాసింగ్ బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆమె విద్యను పూర్తి చేసిన తర్వాత ఆమె ఒక ప్రముఖ ప్రకటనల ఏజెన్సీలో ఎగ్జిక్యూటివ్ అయిన దేబో ప్రసాద్ దత్తాను వివాహం చేసుకుంది. తర్వాత రెండో భర్తగా జగ్జిత్ సింగ్ను వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందుగానే ఆమెకు జగ్జిత్ సింగ్తో పరిచయం ఉండేది. జగ్జిత్ సింగ్ పంజాబీ సిక్కు నామ్దారి కుటుంబానికి చెందినవాడు. వీరిరువురు కలిసి చాలా గజల్ ఆల్బంలో కూడా పాటలు పాడి పలు అవార్డులు రివార్డులు సైతం పొందారు. ఇందులో ముఖ్యమైనవి ఏ మైల్ స్టోన్, ది అన్ఫర్గెటబుల్స్ గోల్డ్ డిస్క్, ఏ మేరే దిల్, లైవ్ ఎట్ వెంబ్లీ, ది లేటెస్ట్ డిజైర్ లాంటివి, చిరాగ్ లాంటివి విజయవంతమైనవిగా చెప్పవచ్చు. మై అవర్ తేరే తన్హాయి కూడా. ఇప్పుడు విందాం చిత్రసింగ్ పాడినటువంటి గజలలో కవితో ఖుల్కే బర్సే. ఈ గజల్ విందాం.

షామీ గజల్ కార్యక్రమంలో చిత్రా సింగ్ పడిన గజళ్లు విన్నారు. రేపు రాత్రి 9:45 చెవికింపు లలిత వాద్య సంగీతంలో బిక్రమ్ ఘోష్ స్వరరచనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మన పురాణాలు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10 గంటలకు ఉంటుంది. అట్లే ప్రతి శనివారం సాయంత్రం 6:20 మన పురాణాలు కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా పలు కథాగానాలను వినిపించడం జరుగుతుంది. గత కొన్ని వారాల సంధి ప్రతి మంగళవారం మన పురాణాలు కార్యక్రమంలో రాత్రి 10:00 నుంచి 10:30 దాకా మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన కర్రె రమేష్ బృందం చెప్పిన ఎరుకల నాంచారి ఒగ్గు కథ వినిపించడం జరుగుతుంది. ఎరుకల నాంచారి తెలంగాణ జానపద సాహిత్యం కళారూపాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఒక పవిత్రమైన పాత్ర మరియు కథాగానం కూడా. ఇది ముఖ్యంగా ఎరుకల తెగకు చెందిన వారి జీవితం, సంస్కృతి మరియు దైవత్వాన్ని తెలియజేస్తుంది. ఎరుకల నాంచారి చరిత్ర తెలంగాణ ప్రాంతంలో ఒగ్గు కథ జానపద గేయాల రూపంలో ఎక్కువగా ప్రదర్శించబడుతుంది. ఈమె కథ ధర్మాచరణ, భక్తి మరియు శృంగార రసాలతో కూడిన ఉత్తమ జానపద గేయాలలో ఒకటిగా పేర్కొనబడుతుంది. జానపద గాథలలో ఎరుకల నాంచారి ఒక పతివ్రతగా మరియు దైవాంశ సంభూతురాలిగా పరిగణించబడుతుంది. ఈమె కథలో ఎరుకల ప్రజలు, సాంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబిస్తాయి. మిద్దెరాములు వంటి ప్రముఖ కళాకారులు ఒగ్గు కథ రూపంలో ఎరుకల నాంచారి చరిత్రను చాలా ప్రాచుర్యంలోకి తెచ్చారని చెప్పవచ్చు. ఎరుకల లేదా ఎరుకల ప్రజలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో నివసించే గిరిజన సమాజం. వీరు ప్రకృతిని అంకమ్మ, కొల్లపుర, సుంకలమ్మ వంటి గ్రామ దేవతలను కూడా ఆరాధిస్తారు. ఎరుకల నాంచారి ఒగ్గు కథ 4వ భాగం చివరి భాగంలో ఎరుకల నాంచారికి పెళ్లి కావడం, తర్వాత దైవరూపం ధరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చివరి భాగంలో విందాం.

0: గంట గంటకు గడియ గడియకు గంగని ఎందుకు ప్రార్థిస్తారంటే, గంగను మనం ప్రార్థిస్తేనే గంగ కర నుంచి ఎముగా మనకు వర్షాలు కురుస్తే, ఎముగా పంటలు వండితే ప్రజల కష్టాలు తీరును అంటారవ్వా. గంగదేవిని తలచి గద్ద పైన మొక్కి శారదమ్మని తెచ్చి సెయ్యెత్తి మొక్కి అనగా, కంకములో శారదమ్మను బుద్ధితో దర్శనం అయ్యండి, ఎండి కమ్మాన గంగ ఎండిగా వందు సక్కంగా తిరిగేడి సల్లగా వందునా. కాబట్టి
1: చెప్పబోయే కథ ఎరకల నాంచారి ఒగ్గు కథ నాలుగవ భాగము చివరి భాగము. కథ చెప్పేవారు ప్రధాన కథకులు కర్రె రమేష్, సహాయకులు గుంటి పర్వతాలు బొప్పనపల్లి రవి, డోలు వాయిద్యం కర్రె వెంకటేషు, సహాయకులు కర్రె బీరేషు, కర్రె అరవిందు. ఎరకల నాంచారి ఒగ్గు కథ నాలుగవ భాగము మరియు చివరి భాగము. మాది మంచిర్యాల జిల్లా భీమిని మండలం.

ఎల్లమ్మ తల్లి అమ్మ ఆరు మహాలక్ష్మిని ఎత్తి వీణసై పెట్టి గొప్పగా ఇచ్చింది. ఆ గుడిసెల ప్రాణం పెట్టినప్పుడు ఆ గుడిసె లోపల మూలకు పుట్ట పెరిగింది. మరి ఆ పుట్ట పెరిగే మధ్యలో అవి తల్లిదండ్రి చూడలేరు, అమ్మవారు మహాలక్ష్మి కూడా కళ్ళ చూడలేదు. జ్వరం వచ్చిన వాళ్ళే ఎరుకలు ఇలవంచి ఏమనుకున్నది, అయ్యో నా బిడ్డ నేను ఇవాళ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడే నా బిడ్డ పేరు నేను పేరు పెట్టుకుంటానన్నది. ఆ గుళ్ళ మల్లవ దగ్గర మహాలక్ష్మి అని పిలిచింది, కానీ ఇవకు ఆ పేరు తెలియదు, నాకు ఆ పేరు వద్దనుకున్నది అమ్మవారి.

అమ్మవారు ఎలమంచ ఆడవాల ఎలమంచదేవి ఇంకా బిడ్డ పేరు ఎరకల నాంచరణ పేరు పెట్టుకున్న పేరు పెట్టుకున్న వల్ల గట్ల అమ్మవారు ఎలకల ఎలమంచకైనా గాని ఆ బిడ్డ అడుగుపెట్టిన కాడికి వెళ్ళి తిందామంటే తిండి దొరుకుతున్నది కట్టుకోని బట్టలు దొరుకుతున్నాయి నా బిడ్డను ఏ ఊరికి నేను ఇయ్యాలి అదే నా కొడుకు ఉన్నాడు నా ఒక్కగాను ఒక కొడుకు అయ్యా నా కొడుకు చూడప్పకిచ్చి అగో ఎరకల నాంచారు.

చేతిలో కలిసి కాపురం చేస్తాడు దేవత అంగవయ సంతాన బలం ఓడిగట్టిండు. ఐదు గడియలు వెళ్ళి తొమ్మిది గడియలు స్వరూపం కాగానే అగో తొమ్మిది గడియల్లో కాబిడ్డకు సక్క ధనాల బిడ్డ పుట్టినది. 21 నాడు బిడ్డ పేరు పాపమ్మ అని పేరు పెట్టుకున్నాడు. అగో కలిసి కట్ల

ಇದು ರೇಣುಕೆಯಲ್ಲಮ್ಮ ಪೂನಕ ಬಂದಿ. ಏ ವಿರಾಸೋಣಪ್ಪ ನೀ ಬಾರಿಯ ನರೂಪಂಗ ಅದರ ದೇವದ ಸ್ವರೂಪವಾದ ದೇವದ ಗಡಿಯ ಲೋಪಲ ಹುಟ್ಟಿಂದಿ. ಈ ಬಾರಿ ಎಲ್ಲ ರಾಜ್ಯಾಲು ಕೊಲ್ಲ ದೇಶಾಲ ಜರಗೇದಿ ಜರಗಬೋಯ್ಯೇದಿ ಚೆಪ್ಪ ಪಂತ ಉನ್ನದಿ. కాబట్టి చూడప్ప నీకు ఎడగవల నీ సేదల పెడతన్నా పొద్దు గారు వయ్యరు కాలియా ఈత కమ్మలు ఓసకచ్చి బుట్టల్ని నీ భార్యకు ఇయ్యాలే నీ భార్యని ఎరక చెప్పదోలా అని చెప్పి తన భర్తకు చెప్పింది. అత్త ఇలవంచికి ఏమంట చెప్పింది? ఏమిటే ఇలవంచి, నీ కోడలకు నీ దగ్గర ఉన్న బుద్ధుల జ్ఞానాలు నీ కోడలకు నేను చెప్పి ఎరక చెప్పదోలు అమ్మ కొన్ని రాజ్యాలు తిరిగి పంత ఉన్నది, ఆమె జరిగేది జరగబోయేది చెప్ప పంత ఉన్నది. ఒకవేళ ఎరగయ్య బదవలితేనే జరగాని అమ్మ, లేకపోతే నీకు మరి ఆకు నంబలంటకుండా చేస్తానన్నది అమ్మవారు ఏనుగా. నీ కోడలి నీ ఇంట్లో ప్రాణం పెట్టినాడు, నీ ఇంట్లో పుట్టవరిగింది చూసినవా, అది కోరనాడు నీ ఇంటికి వచ్చినని చెప్పి అమ్మవారు

దేనికి అంటారా, కల విద్య లెని చేసిన కుల విద్య మనకు గువ్వల సెన్ అంటారు. కాబట్టి కొడక, ఒకవేళ మనం ఈరక చెప్పదు అనుకుంటే మనకు ఆకు నమ్మని అండకుండవైతదా అని చెప్పి ఆ సోడప్ప పోయి బరిగలు కొట్టుకొచ్చిండు. మూల ముళ్ళల్ల ముఖ్యాలు పెట్టుకుంట మరి అదిగో ఇరకలు పుట్టి వెళ్ళిండు. వేనక ప్రంజ్యోతి ఇచ్చిన 7 గవ్వలు దానికి గుచ్చిండు. అమ్మా ఆ ఎల్లమ్మ పుట్టగాడా గద్దెగాడ పెట్టినప్పుడు అమ్మ ఎరుకుని ఇలా మంచి జ్వరం వచ్చింది. కోడలా నువ్వు వెళ్ళిపోవాలి బిడ్డ అని చెప్పి కోడల్ని ఆ చోట కూసుండి పెట్టి ఆమె దగ్గర ఉన్నాయని మరి కొన్ని వేదంతాలు చెప్పింది, బుద్ధులు జ్ఞానాలు చెప్పింది. బిడ్డ అన్నమాట అబద్ధం ఆడద్దు, కొన్ని రాజ్యాల వల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి రమ్మన్నది.

0: మాలకిందికి వెళ్ళిపోయి ఆడది ఎవర్రా?
1: అయ్యా, ఆ మాలకిందికి వెళ్ళిపోయి ఆడది ఎవరంటను? తల్లి ఆమె దేవతలు ఆడుకుంటున్న దేవ ఎరుకుల నాంచారాట. వెనకచ్చే ఏదాంతం చెప్తుంది, ముందు జరిగేది జరగబోయేది కర్మ గాశారం చెప్తుందమ్మా.
0: ఎవరైనా గానీ మాలకిందికి వెళ్ళిపోతే మన దగ్గరికి చేరవచ్చి మనకు అంగి సలాం కొట్టి వెళ్ళిపోయేటోళ్ళు. మరి అతి సలాం కొట్టేదిరా?
1: ఆమె సత్యమంతురాలు సమాన ధీరురాలు జరిగేది చెప్తుంది జరగబోయేది చెప్తుంది కాబట్టి ఆమెకు ఒకరు సలాం కొట్టాలి తప్ప ఆమెకు ఒకరి పాదాలకు వంగి నమస్కారం చేయదు.
0: దాని సత్యమేంటో నేను ఇలా చూస్తా, ఎంబడే పోయి దాన్ని తీసుకొని రాబోలి.
1: మరి రాజంగ మాట అని రంగతుంగ గట్టలు కదిరించు, గంగా గుట్టలు కదిరించు, తుంగను కదిరి గంగతరం కాదు.

0: నవాబ్ సాయాబు నమస్కారం అని చెప్పి ఆ తల్లి అంగితన్నం పెట్టలేదు, పాదాలు నమస్కారం చెయ్యలేదు. నవాబు సాయాబు ఏమన్నాడు ఏమంటే వేరుకులు నాంచారి, జరిగేది జరగబోయేది చెప్తావాట కాబట్టి నాంచారి, నా గుర్రాలల్లా నీళ్ళు పూత గుర్రం నిప్పుల ఐదేది ఉన్నది, ఆ గుర్రం ఈనలేదు కట్టలేదు, మరి అది ఎప్పుడు ఇంతది ఎప్పుడు కడితే నీ సత్యం చూస్తా చెప్పు
1: అని చెప్పినప్పుడు అమ్మవారు నాంచారు గట్లా రేణుక శక్తి రేవడి ఎల్లమ్మని అది వేసింది, అత్తనాది వేసింది, మామనాది వేసింది, తన భర్తనాది వేసుకొని ఆ ఎనక చూసి చెప్తాంటే, అయ్యావో గోలకొండ నవాబు నీ గుర్రం ఏనాడో కట్టింది, ఇయల్ల ఈ రోజు అర్ధవరాత్రి 12:15 నొట్టసుక్క పెట్టుకొని జల్లి తోక పెట్టుకొని గుర్రం పిల్ల పుట్టుద్దయ్యా.
0: అయ్యో మాడి గుర్రానికి మొగ గుర్రం పిల్ల పుడుతుంది ఇయల్ల అర్ధవరాత్రి అన్నప్పుడు నవాబు సాయాబు దీన్ని ఎట్లా చేద్దాం, ప్రాణాలకు నమస్కారం పెట్టించుకుంటాను అనుకున్నాడు. నిన్నమ్మ నేను నీ మాడనమ్మనన్నాడు, అదిగో సీకటి బంధకాల లోపల బంధించినారు, బంధకాల లోపల అమ్మవారు నాంచారు నా తల్లి. బాబు సాయాబు నాకు వారం నెలల పసిబిడ్డ ఉన్నాయి తండ్రి, నన్ను వదిలిపెట్టమంటే వదిలిపెట్టలేదు, మరి అదిగో నాంచారి కలకల కలకల కన్నీరు తీస్తుంది, అక్కడ పనుకు పనుకు మిద్దెల్లే తన కొడుకు తన బిడ్డ పాపమ్మ కావు కావు కావు కూతలేస్తుంది. తన భర్త సోడప్ప చూసిండమ్మా, ఏ పాపకారు వాడు నిన్ను బంధించినా ఎవరు నిన్ను ప్రాణం తీసినా అని చెప్పి వాళ్ళ కలకల కన్నీరు తీస్తాను. మరి బంధకాల ఎరుకులు నా జారి ఉన్నది కాబట్టి అర్ధవరాత్రి ఒక నిద్ర పొద్దుకు, మరి బరబరి అర్ధవరాత్రి ఒక నిద్ర పొద్దుకు, మరి గుర్రం ఈనింది, గుర్రం కడపలు నొట్టదు కలవతో ఒక గుర్రం పుట్టింది. ఆ గుర్రం కాడ ఉండే నబ్బరి వాళ్ళు జరవచ్చి, అయ్యా రాజవరి ఆ గుర్రానికి గుర్రం పుట్టింది, ఆమె చెప్పిన ప్రకారంగా మొగ గుర్రం పుట్టింది అని చెప్పి చెప్పినప్పుడు, మరి అదిగో దాని నా పాదాలకు సలాం కొట్టించుకోవాలని ఆ గుర్రాన్ని గంప కింద గమ్ము ఒక పుత్రుని అవుతూ కొంచెం ఈ గుర్రం దగ్గర అని చెప్పి నవాబు సాయాబు చెప్పిండు. చెప్పినట్టు యజమానులు కింది సేవకులు కాబట్టి గుర్రం పిల్లలు గంప కింద కమ్మిండు, ఈ పుత్రం కొంచెం ఈ గుర్రం దగ్గర ఉంచి అమ్మా ఎరుకులు నాంచారు గుర్రానికి గుర్రం పిల్ల పుడుతుంది అన్నావు, ఆ గుర్రానికి పుత్రం పుట్టింది చూడమ్మా
1: అని చెప్పినప్పుడు అమ్మవారు నాంచారు మల్లగల్ల ఎరక చూస్తూ ఉంటే, అయ్యా రాజవరి గుర్రం కడుపు లోపల గుర్రం పిల్ల పుట్టింది, ఇగో ఈ మొద్దోడు ఇగో ఈ బక్కోడు ఆ ఇద్దరు గుర్రానికి ఉండబోయి గంప కింద దాచిపెట్టి పుత్రం ఆశ కూడా పెట్టిల్లయ్యా.
0: మెచ్చినా నా తల్లి నీ బుద్ధి మెచ్చినన్నాడు, మరి అదిగో నవాబు సాయాబు ఎవరికి సలాం కొట్టిన వాడు వంగి రెండు ప్రాధాన వంగిండి ఎరుకులు నాంచారి. తప్పులు మన్నించు తల్లి నన్ను క్షమించమని చెప్పి గడగడ పరమాణం రాసిండు అమ్మా ఎరుకులు ఎలమంచి, నీ కోడలు సత్యం చూస్తానని నేను బంధించిన మా నీ కోడలి పేరు నిలబెట్టింది, నీ కోడలు సత్యవంతురాలు సవాన దీనులని చెప్పి పరమాణం రాసిండు, పచ్చని పల్లాకి లోపల కూచుండ పెట్టుకోని బతికి అంత బతుకు తెరువిచ్చి ఆ పల్లాకితో జైరేక పంపిండు. ఎరుకలు ఎలమంచి కళ్ళ చూసింది బిడ్డ నువ్వు ఎల్ల తిరిగి వచ్చినవు, కానీ రేపు రేపటికల్లా ఏమో జరుగుతుందో ఆడపిల్ల ఉన్నావమ్మా, నువ్వు బయటకు వెళ్ళద్దు బిడ్డ, మనం పనుకు పనుకు మిద్దెల్లో బతుకుదామన్నారు. కొన్ని రోజులు ఆ ఇంటనే బతుకుతాను ఎరక చెప్ప పోతలేదు కాబట్టి కొన్ని రోజులు గడిచిపోతా ఉంటే ఆ తల్లికి మళ్ళీ గడియ గర్భిడైంది, 5 నెలల గర్భవాది అవుతుంది. మరి ఏదో తల్లి ఎరుకలు ఎలమంచి పనుకు పనుకు మిద్దెల్లో బంగారు బోనలల్లో ఉన్నది.

నెల్లూరు భూముల నెలకు ఒక వర్షం అన్నారు. నెల్లూరు రాజ్యమేలే నెల్లూరు చక్రవర్తి మహారాజు శినవా నెల్లూరు దేశం లోపల ఉన్నాడు. మరి ఒక 60 మంది కుటుంబకులు వనగాలు నాగపండ్లు కట్టుకొని ధనము ధాన్యం సంపాదించుకొని వాళ్ళు మరి వస్తా ఉన్నారా. నెల్లూరు చక్రవర్తి చూసిండు, ఓడించి వాళ్ళ దగ్గర ధనము ధాన్యం అంతా నేను ఓడుకోవాలనుకున్నాడు. ఎన్ని గెలుసుకొని వాళ్ళను ఎల్లగొడతానన్నాడా. మరి పసారవనగా సార తెచ్చి వాళ్లకు తాగిపిచ్చినాడు, వాళ్లతోటి ఆడినాడు పందెం.

లంబడి నాయకుల దగ్గర జూజం ఓడిపోయింది. మరి అదిగో రాజు గెలిచినప్పుడు నేను ఏమని చెప్పినా రాజు ఏమని పలికిండు. ఈ లంబడలతో ఏమన్నాడు, మీరు ఓడిపోతే మాత్రం నీ దగ్గర ఉన్న బళ్ళు ఎండి బంగారం నాకు ఇచ్చిపోవాలి, ఒకవేళ నేను ఓడిపోతే నా పట్టం మీకు వదిలిపెట్టి నేను ఎటన్న వెళ్ళిపోతానన్నాడు. లంబడల దగ్గర ఎండి బంగారం అంతా తీసుకున్నాడు లంబడలను సాగదోలుతుంటే. 60 మంది కుటుంబులు కాబట్టి వాళ్ళ కళ్ళ చూసిండు, మనం వస్తే కష్టపడి సంపాదించుకున్నది ఒక ఆట లోపల ఓడించి మనల్ని వెళ్ళిపోతాడా అని చెప్పి రాజుగడ్డం ఉగిరేసుకున్నారు. రాజును బట్టి పిడపిడపిడపిడి బేతాలు దెబ్బలు కొట్టి పంచ ప్రాణం తీస్తానన్నారా. ప్రాణం తీస్తానంట అవిలా 10 ఏళ్ల పబ్బది బట్టి రాజు తప్పించుకొని బయటపడ్డప్పుడు నమ్మడల్లు నాగమల్ని కట్టుకొని వెళ్ళిపోయే సైవం లోపల నెల్లూరి దేశం లోపల ఉన్నాడు మంత్రాల మల్లయ్య. మంత్రాల మల్లయ్య అంటే మంత్రముల మంత్రము మైసమ్మ మంత్రము గొప్పదంటారు. మల్లయ్యను దగ్గర వేసింది, మరీ మైసమ్మ మంత్రం చదివి కట్ట మైసమ్మ లేపు మైసమ్మ.

లంబడ దండ మీద సోరింది. పైసమ్మ జోరింది కనులు కక్కుతుండు. అయ్యయ్యో ఎక్కడోళ్ళు అక్కడ సోసచ్చి పడిపోతా ఉండాలి. భారీ భీమనాయకుడు చంద్రనాయకుడు అన్నలారా తమ్ములారా ఏమి చేద్దాం, మనకు రారాని గత్తర తలిగింది, ఏమి చేద్దామని చెప్పి కాసేపు ఈ సారా మిగులైలు. అరే దీనికి దగ్గర ఇక్కడ శాంబాపురి పట్నం. శాంబాపురి పట్నం లోపల ఒక తంగల్ల పల్లె అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామం లోపల దేవతలు నాడుకుంటున్న దేవ ఎరుకల నాంచారి ఎరుకుల ఇరవంచ ఉండే. ఆ ఎరుకుల ఇరవంచ కోణలు ఇప్పుడు ఎరుకుల నాంచారి ఉన్నదాట. ఏగంట ముందచ్చే ముచ్చట చెప్పుతుందట. ఆ తల్లి బొట్టు పెట్టిన మాట ఉంటే చెట్టు విని కాయదించినట్టు బరువు దిగిపోతుందట. ఆ తల్లి ఎరుకుల నాంచారిని తోలకద్దాం రమ్మని చెప్పి

మీరు జరవచ్చిన ఆ ప్రాణం పట్టుకుంటు బిడ్డ, మీకు ఏమి కావాలి? ఏమి కావాలి? ఎల్లప్పుడు తల్లి మా గురారానికి గత్తర తలిగిందమ్మా. మరి ఎందుకంటే చూసినవా ఓ తల్లి, మా కష్టానికి ఆదుకుంటానని చెప్పి చేతులు అయ్యం ఇత్త నీ ప్రాణం వదిలి పెడతామన్నారు. అయినా పర్వాలేదు బిడ్డ, మీ కష్టానికి ఆదుకుంటా మిమ్మల్ని రక్షించనని చెప్పి చేతుల అయ్యం ఇచ్చింది. అయ్యం ఇచ్చినప్పుడు అమ్మా ఓ సెల్లే నా

తల్లి చూసినవా, ఎప్పుడైనా పొయ్యి వద్ద బిడ్డ, పొయ్యి వద్ద అత్తమ్మ అనేది, పోతన్నా పోతన్నా అన్నది నేను, పొయ్యి వస్తానన్న మాట రాలేదు. అందుకే అన్నారు శావున్న కాడి కాళ్ళు జమనాథ్ వాడు తొలగపోతే లంబడొల్ల దండకాడికి జ్వర వచ్చింది. అయ్యో అన్నలార మీకు చెయ్యేము చూద్దరా అన్నలార మీకు అన్నది చెల్లె మా తోడబుట్టిన చెల్లె లాంటిదని అని చెప్పి అయ్యయ్యో ఎరుగు జారి అమ్మవారి ఎరక చూసింది వాళ్లకు బొట్టు పెట్టింది. బాధపడకుండి అన్నలారా, భయపడకుండి అన్నా, ఎందుకంటే మీకు రారాని గత్ర కలిగింది, మీకు మైసమ్మ దోరింది, కానీ మీకు ఏమి కాదు, మైసమ్మ మిమ్మల్ని వదిలిపెట్టే మాత్రం నేను చెప్పుదా. ఎందుకంటే చూసినవా, 5 నెలల గర్భవతిని తోలకొచ్చి మీ దండకు పనుడి భాగం అందు బొండిగల వంటి పొక్కదోడి, ఆ పొక్కల బొండిగల వంటి పాతి పెట్టి సిరుసు బయట ఉంచి సిరుసు మీద మరి చూసినవా ఆ నెయ్యితోటి గండ ఇరుక ముట్టియాలి, గండ ఇరుక మెలిగి ఆ గండ ఇరుక వేడికి సిరుసు వలిగిపోవాలి. ఆ తల్లి మీదకి నాగమల్ని దాటించుకొని పోతే అప్పుడు మీ గత్ర పోతుంది. లంబడల్ని చూసినవా మరి 5 నెలల గర్భవతి మన దండ లోపల ఎవరున్నారు, ఎవరన్నా వట్టకద్దామంటే మనల్ని బతకనిస్తారా, అమ్మా ఈమె 5 నెలల గర్భవతి ఉండి కాబట్టి అన్నలారా ఈమెనే బాధ పెడదామన్నారు. గొనిగల వంటి పొక్కదోడింది సిల్లా, నువ్వు వచ్చిన దానివి తల్లి, గుడి కట్టిన దాని గుడి శిఖనం కట్టినట్టు అమ్మాయి మా కార్యక్రమం పూర్తిగా అయ్యాక ఉండు తల్లి అని చెప్పి 10 ఏళ్ల పబ్బది పట్టిండు. ప్రాణం తీసేటోళ్ళు పాదం పట్టుకుంటారయ్యా. బొండిగల వంటి పొక్కదోడు అయ్యో సెల్ల ఇట్లనే నా పొక్కదోడు ఈ పొక్కల దిగి చూడు అన్నది. ఆయన వల్లే నమ్ముకున్న భక్తురాలి అమ్మవారి ఎరుకలయానా జారి. ఆ పొక్కల దిగింది బొండిగల వంటి తోడిళ్ళు సైర పర్వలేదు అన్నలారా అన్నప్పుడు మరి చుట్టు గిరేసుకున్నారు మట్టి గూడిపిల్లు. బొండిగల వంటి పొక్కదోడి పొక్క లోపల మట్టి గూడిపిల్లు మరి ఇద్దరు నెయ్యి తోడి చూసిన గండ ఇరగల్ని సిరుసు మీన ముట్టించిల్లు. గండ ఇరుక వేడికి సిరుసు పలిగిపోయింది. మరి పలిగిపోయినప్పుడు మరి 60 కుటుంబాలు 60 నాగబళ్ళు దాటించుకొని వెళ్ళి

రామునికి బుద్ధి చెప్పిందని పనందియద్దన్నాడు. కాబట్టి అన్న నువ్వు బుద్ధి చెప్పినవన్నా ఇల్లొక్క అన్న చిన్నవాడిని కాబట్టి నువ్వు బుద్ధి చెప్పినందుకు నువ్వు లంబడి కులములకి వెళ్లి నువ్వు మారువాడి కుటుంబంలో బతకాలి. మారువాడను నువ్వు బతకాలన్నాడు. నా లంబడల్లారా మీరు బతుకును అని చెప్పి చల్లని తట్టించి సాపన పెట్టింది ఆ తల్లి. అరే రే రే రే రే మరి ఆ నెల్లూరు దేశంలో బరబర బరబర మండింది నీ

అరే ఆ గుళ్ళు గోపురాలయ్య అమ్మవారు వల్ల ఏర్కొనాచారమై నెరిసింది. ఎందుకంటే పూర్వకాలమందు మరి దేవలోకం నుండి భూలోకం జ్వరం వచ్చింది. ఎవరు దేవేంద్రుడి బిడ్డ దేవకన్య జ్వరవద్ది ఆడలాడింది, పాటలు పాడింది. ఆ దోన పడవి లోపల చూసినవా, మరి కాళింగాలం మడుగు వేడికి వెళ్ళిపోయింది. మడుగుల స్థానం ఎత్తనని తబ్బీతి బిల్లు వంట మడుగుల దునికింది. ఆ మడుగు ఒడ్డుకు మహాముని తపస్సు కట్టుకుని ఉన్నాడు. దునికినప్పుడు ఆ గుండెమున నీళ్లు పోయి మా ముని మీద పడ్డాయి. మునిశాపన తప్పదన్నాడు. మా నీకు ఇంత గర్వమా, దేవేంద్రుడి బిడ్డవరే నీకు ఇంత గర్వమా తల్లి, నువ్వు మరణజన్మకు అయిన కులముల పుట్టాలే అయిన కులముల పెరగాలే, కాని కులముని లగ్గమాడాలి. తుదకైతే తల్లి నువ్వు దేవత అవతారం ఎద్దాలన్నాడు. సట్టిచ్చి శాపన పెట్టింది కాబట్టి ఈ జన్మకు అయిన కులం అంటే

0: ఆయన కులం అంటే గొల్ల కులంలో పెరిగింది, చిన్న కులం అంటే ఎరకల కులంలో పెరిగింది. ఎరుకుల ఆయన లగ్గం చేసుకున్నది, ఒక బిడ్డను కన్నది. 5 నెలల గర్భవాతి తోటి చూసినవా, ఆ లంబడల్ని పాతి పెట్టినప్పుడు ఆ తల్లి బరబర బరబర మండింది. దేవత అవతారం ఎత్తింది, దేవత అవతారం ఎత్తినప్పుడు మరి నెల్లూరు రాజ్యమేలే నెల్లూరు చక్రవర్తి జ్వరం వచ్చిండు. ఆ దేవతకు దండం పెట్టి, తల్లి నాది తప్పైందమ్మా, ఈ కారణం నిన్ను మరణించడం కారణం కూడా నేనే అని చెప్పి, అత్త ఎలవంచి నీ మామ మారాయి నువ్వు మొగడు సూరప్పను తన బిడ్డ పాపమ్మను తీసుకొచ్చి ఆ గుళ్ళు కొప్పరాల కాడ పూజలు చేపిద్దామని. ఇప్పుడు కూడా ఆ తల్లి దగ్గర ఎరకలలు పూజారు ఉన్నారు, ఎరకులు గుళ్ళు కొప్పరాలు ఉన్నాయి.
1: చెప్పినటువంటి కథ ఎరకల నాంచారు ఒగ్గు కథ 4వ భాగము ముగింపు. ప్రధాన కథకులు కర్రె రమేష్, సహాయకులు గుంటి పర్వతాలు బొప్పనపల్లి రవి, డోలు వాయిద్యం కర్రె వెంకటేష్, సహాయకులు కర్రె బీరేష్, కర్రె అరవిందు. మాది మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగామ గ్రామం.

మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన కర్రే రమేష్ బృందం చెప్పిన ఎరుకల నాంచారి ఒగ్గు కథ నాలుగవ భాగం చివరి భాగం అది. వచ్చే మంగళవారం మరొక కథాగానం ప్రారంభమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు మావ ఈ కార్యక్రమంలో నేరుడుగొండ మండలం చించోలి గ్రామానికి చెందిన కాతిలే లక్ష్మణ్ బృందం వినిపించే పాండే భూపతిరాజు కథాగానం మొదటి భాగం ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమ పాత కొత్త హాయ్ అయిన పాటలతో మైక్ దగ్గర రేడియో నేస్తం యు దినేష్. నీరాజనం చిత్రంలో నుంచి ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కార్యక్రమంలో ఇప్పుడు జోలా జోలమ్మ జోలా జే జేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా అంటూ సాగి ఈ పాట సూత్రధారుడు చిత్రంలోని పాట ఇది. డాక్టర్ సి నారాయణ రెడ్డి కలం నుంచి జాలువారింది. సంగీతం కేవీ మహాదేవన్, గానం ఎస్పి శైలజ. ఇప్పుడు ఆ పాట విందాం.

కనులు కనులతో కలపడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే, నా కలలో నీవే కనబడితే ఆ చొరువకు బలమేమి? ఏమి లేని పేదనని నాపై మోపకు నేరాన్ని, లేదు ప్రేమకు పేదరికం, నే కోరను నిన్ను ఇల్లరికం, నింగి నేలకు కడుదూరం, మన ఇద్దరి కలయిక విడ్డూరం అంటూ సాగే ఈ సాహిత్య సిరులు గీతరచయిత ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారాయి. సంగీతం కెవి మహాదేవన్, గానం ఘంటసాల సుశీల, చిత్రం సుమంగలి చిత్రంలోనిది. ఈ పాట విందాం.

1958వ సంవత్సరంలో వచ్చినటువంటి చిత్రం చెంచులక్ష్మి. ఈ చిత్రంలోని పాటలు అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందినని చెప్పవచ్చు. అప్పటి ప్రేక్షకులు మాత్రమే ఈ పాటల్ని ఆదరించలేదు, ఇప్పటి ఈ తరం కూడా చెంచులక్ష్మి చిత్రంలోని పాటల్ని చాలామంది ఆదరిస్తున్నారంటే అతిశయోక్తి కాదని చెప్పవచ్చు. చిలక గోరింక కులికే పకా పక, నేనే చిలకైతే నీవే గోరింక రావా నా వంక అంటూ సాగే ఈ పాట వెంపటి సదాశివ బ్రహ్మం గారి కలం నుంచి జాలువారింది. గానం ఘంటసాల జిక్కి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు. ఈ చిత్రంలో నటీనటులు అక్కినేని నాగేశ్వరరావు, అంజలిదేవి. చెంచులక్ష్మి చిత్రంలోని ఈ పాట విందాం.

1992 సంవత్సరంలో విడుదలైనటువంటి చిత్రం రోజా చిత్రం. ఈ చిత్రం తమిళ చిత్రమే అయినప్పటికీ చాలా భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేశారు. అయినప్పటికీ ఈ చిత్రంగానే కాకుండా పాటల రూపంలో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో పాటలు ఒకదాని నుంచి ఒకటి ఉంటాయి. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ సంగీతమనే చెప్పగానే చెప్పవచ్చు. ఈ చిత్రంలోని పాట చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్ద ముద్దు ఆశ, ముత్తమంత ఆశ. ఈ పాట అప్పట్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి నోళ్లలో నానుతూ ఉండేది. ఈ పాట అరవింద్ స్వామి మధుబాల చక్కగా నటించి మెప్పించారు. ఈ చిత్రంలో రోజా చిత్రం కోసం రాజశ్రీ కళానికి మినిమిని గలం తోడై ఏఆర్ రెహమాన్ స్వరం తోడైంది. రోజా చిత్రంలోని ఈ పాట విందాం.

మధురిమలోని పాత కొత్త హాయ్ అయిన పాటలవి. మళ్ళీ రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయ్ అయిన పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు ఉదయం ఏడుంబావుకు అంబటాల సంగతులు. ఈ కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన జలుబు, ఉబ్బసం, సైనటైటిస్ సమస్యలు, ప్రకృతి వైద్యంతో చికిత్స. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ పి సమీరా ప్రసంగం. ఆ తర్వాత భేటీ శీర్షికన రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ది చేకూర్చుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటుంటది. రేపు సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో సరికొత్త ఆవుపురి కథల సంపుటి నుండి ఒకరి కోసం ఈ కథ, తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి చిలక సైన్యం కథ వింటారు. రేపు సాయంత్రం 7:00 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పుచ్చకాయ సాగులో మెళకువలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట. ఆ తర్వాత పప్పు ధాన్యాల కోత మరియు నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు. వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో వనజ పెట్టిన ముచ్చట. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, చారిత్రక నవలా ధారావాహిక పఠనం 36వ భాగం. 10:00 మావా కార్యక్రమంలో నేరడుగొండ మండలం చించోలి గ్రామానికి చెందిన కాత్లే లక్ష్మణ బృందం వినిపించే పాండ్య భూపతిరాజు కథాగానం మొదటి భాగం. ఇవి రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 11:00 దాటి 2 నిమిషాలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 100.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై రేపు ఉదయం 5:50 కలుసుకుంటాం.

కార్యక్రమాలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 11 గంటలు దాటి 2 నిమిషాలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 100.2 మెగాహెర్ట్జ్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై రేపు ఉదయం 5 గంటల 50 నిమిషాలకు కలుసు.